0: ఆత్మికపు చిత్తమలరునప్ప అంతియే కాదు మోక్షమర చేత నిలచు ఇంతకన్నను వేరెద్దియరుగా పరతూ సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్ షుడ్ బి అవేర్ దట్ కంపెనీ విత్ బ్యాడ్ పీపుల్ విల్ బ్రింగ్ హిమ్ రూయిన్ విల్ రూయిన్ హిస్ లైఫ్ విల్ మేక్ హిస్ థాట్స్ బ్యాడ్ అండ్ విల్ మేక్ హిస్ యాక్షన్స్ బ్యాడ్. He will lose the little devotion which he may have and he will turn to bad ways and bad paths. Before such a catastrophe of ruin comes to a man, he should realize that he might enter good company, avoid bad paths, and then he will get longevity, health, all prosperity. Not only that, he will get spiritual attainment come to him easily. Besides all these, even liberation will be at hand. What other truth can I tell you, O good members of this congregation?
0: చదువుల్ నేర్చితినంచు గర్వము వహించన్ రాదు మీకున్న చదువే పాటిది విద్యకు వినయమే సద్రూపమవు విద్యకు వినయమే.
1: స్పిరిచువల్ అటైన్మెంట్ కమ్ టు హిమ్ ఈజీలీ. బిసైడ్స్ ఆల్ దీస్ even liberation will be at hand. What other truth can I tell you, O good members of this congregation?

గర్వ దురహంకారం బులంబాయు నేర్వ దగ్గది.

0: கர்வ துரகங்காரம் புலன் வாயுடி வீடுடி.
1: Do not be proud that you have learnt many things. What is your education after all, when we consider that there is so much to know? Humility is the real form of the right type of education. That there is a lot more to know than the little that you know is a thing which you should understand, and by that understanding give up your ego and give up your pride. O ignorant person, know that there is so much more to learn than what little you know. Thereby take the right and proper path.
0: Amita aasala todane alamatinchu, amita vaanchala todane alamatinchu, vaaru vidyarthulagu duravastavamuga. Amita వాంఛలతోడనే అలమటించు వారు విద్యార్థులగు దురవాస్తవముగా.
1: విత్ మెనీ అన్లిమిటెడ్ డిజైర్స్ దే గెట్ టైర్డ్. సచ్ పీపుల్ కెన్ వీ కాల్ దెమ్ ట్రూలీ స్టూడెంట్స్ అండ్ సీకర్స్ ఆఫ్ లెర్నింగ్?

0: Those who seek education will get humility and will become humble. One who has acquired humility will become wise.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, సమావేశమైనటువంటి ఆత్మస్వరూపులారా,
0: ప్రేమస్వరూపస్ స్టూడెంట్స్ అండ్ దోస్ హూ హావ్ అసెంబ్లెడ్ హియర్ ది మెంబర్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్,
1: మానవుని తన దేహమందు వ్యక్తిత్వం అనేటువంటి దానికి సమత్వం అనేటువంటి యొక్క వ్యక్తిత్వంకు గుణము యొక్క చైతన్యమునకు కారణమైనది ఏదియో ఒకటి ఆధారమై అంతర్భూతమై ఉన్నది.
0: ఫర్ మ్యాన్స్ రికగ్నిషన్ ఆఫ్ ది ఇండివిజువాలిటీ ఇన్ ది ఇండివిజువల్ అండ్ ఇస్ రికగ్నిషన్ ఆఫ్ ది డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ది కమ్యూనిటీ, దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ది బేస్ విచ్ ఇస్ హిడెన్ బిహైండ్ ఆల్ దట్.
1: బయటికి అది పదార్థం వలె మనకు కనిపించినప్పటికీ అంతరాత్మ యందు తానుగానున్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనకు గోచరింపచేస్తూ ఉంటున్నది.
0: Although this base does not appear to us for outward seeing as matter does, inwardly, inside, there is something which is a distinctive inner spirit.
1: దానిని ఆత్మ అనియు జీవత్వం అనియు పిలువబడుతూ వచ్చింది.
0: This has been called the Atma or the Jiva.
1: ఇట్టి జీవతత్వాన్ని ఇట్టి ఆత్మస్వరూపాన్ని గుర్తింపజేయు నిమిత్తమై అనేక విధములైనటువంటి ధర్మములు, ఉపనిషత్తులు, వేదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: టు గివ్ యూ ఎ కాంప్రహెన్షన్ ఆఫ్ దిస్ ఆత్మ, ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అండ్ ది ఫార్మ్ ఆఫ్ ది జీవ, దేర్ ఆర్ సో మెనీ వేస్ లైక్ ధర్మ, ది ఉపనిషత్స్, ది వేదాస్ హ్యావ్ ఆల్ కమ్ ఫర్ దట్ పర్పస్.
1: అథాతో బ్రహ్మ

0: జిజ్ఞాస అన్నటువంటి ఈ యొక్క పదము బ్రహ్మసూత్రమునందు మొదటి శ్లోకమై నిలిచినటువంటి
1: ది వర్డ్స్ అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఆర్ ది ఫస్ట్ వర్డ్స్ ఇన్ ది ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బ్రహ్మసూత్ర.
0: అథ అత బ్రహ్మ జిజ్ఞాస ఈ పవిత్రమైనటువంటి నాలుగు పదములు నాలుగు వేదము స్వరూపములుగా నిలిచి సర్వ వేదాంత సారమును కూడా నువ్వు నింపుకుని బ్రహ్మసూత్ర స్వరూపాన్ని ధరించి మానవ లోకములో మానవత్వాన్ని తరింపజేసే నిమిత్తము వరింపజేసే నిమిత్తము భ్రమింపజేసే నిమిత్తము అవతరించినటువంటిది.
1: ది ఫోర్ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ గ్రేట్ సేయింగ్ అధ అత బ్రహ్మ జిజ్ఞాస దీస్ హ్యావ్ స్టూడ్ యాజ్ ది ఫోర్ పిల్లర్స్ విచ్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు లిబరేట్ హ్యుమానిటీ అండ్ టు గివ్ ఎన్లైటన్మెంట్ టు ది హ్యూమన్ కైండ్.
0: సమస్త వేదాంత సారము కూడాను ఈ నాలుగు పదములు ఎందే నాలుగు వాక్యములు ఎందే ఇమిటి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
1: Today we should recognize the truth that all the essence of the philosophy and the Vedas is contained in these four words.
0: Brahma jignasi ainatunti vade brahma gnani kagaladu.
1: The one who is a brahma jignasi, who wants to understand Brahman, can become Brahman.
0: Brahma gnani e vidyavantudani cheppabadu.
1: A truly educated person will deserve that title only if he has the knowledge of Brahman.
0: Avidya kevalam janana maranamulaku moola karaname kaani ఆత్మతత్వమును అందించేటువంటి యొక్క మార్గము కానేరదు.
1: Lack of education or ignorance can only be the path for birth and death, the cycle of birth and death, but not for wisdom.
0: అథ ఈ అథ అనేటువంటి పదము నానార్థములతో కూడి ఉంటున్నది.
1: The word అథ has got a manifold meanings.
0: మొదటి అర్థము మంగళాధ్యయనము మంగళాచరణము.
1: The first meaning is to accept victory or prosperity.
0: Rendavadi anantaramu.
1: The second meaning is infinitude.
0: Moodavadi aarambhamu.
1: The third meaning is beginning.
0: Naalugavadi prashna.
1: The fourth meaning is inquiry or question.
0: Aidavadi sarvasvamu.
1: The fifth meaning is knowledge.
0: Inka enniyo arthamulu untunnadi ee atha aneti padapadamku.
1: Yet many more meanings are given to this one word atha.
0: కానీ ఈ బ్రహ్మసూత్రములు ఉన్నటువంటి ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సమయమునకు మనము అథ అనగా అనంతరము అనేటువంటి అర్థాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది.
1: బట్ ది వర్డ్ అథ యాజ్ ఇట్ అకర్స్ ఇన్ ది బ్రహ్మసూత్ర ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ ది మీనింగ్ దట్ దిస్ ఈజ్ అనంతర దట్ ఈస్ సంథింగ్ విచ్ హెస్ నో లిమిట్.
0: దేని అనంతరము అనేటువంటి ప్రశ్న తిరిగి మనం వేసుకోవాల్సి వస్తుంది.
1: We should also have to ask the question, what is it the content of?
0: Sadhana chatushtayamulat anantarami anetuvanti jawabu kudanu deeniki spashtam avutochu.
1: We will get the meaning that this gives us the large content of the eight types of sadhana.
0: Ee sadhana chatushtayamulanaga emiti anaga mottamodatidi nitya anitya vishaya parisilanam anetuvanti jnanam ade vijnanam.
1: What are these eight types of sadhana? The first one is the ability to discriminate between the temporary and the permanent attitudes.
0: Rendavadi vairagyam.
1: The second one is vairagya.
0: Vairagyam anaga kevalamu aalu biddalanu aasti paastulanu visarjinchi aranyavasam cheyamani kaadu.
1: Here the word vairagya does not indicate that you should give up your wealth, your family and prosperity.
0: దుష్టకల్పితమైనటువంటి ఈ జగత్తు అంతయు కూడాను అనిత్యమైనటువంటిదని ఇది అశాశ్వతమైనటువంటిదని నీటి బుడగ వంటిదని మనము తెలుసుకోవటమే వైరాగ్యమునకు మూల లక్షణము.
1: The main meaning of this word vairagya is to recognize that the world that you see is impermanent and is like a water bubble.
0: ఇంకా మూడవది తమదమాది సత్సంపత్తి.
1: The third one is the ability to get forbearance.
0: Samadhamadi sattapatti anaga antaryindriyamulanu bahiryindriyamulanu anagadrukki tadwara pavitramaina satyamaina nirmalamaina nischalamaina nisvarthamaina kunti yokka pavitra bhavamulanu abhruddhi gavinchukune kunti yokka parinamam.
1: The third one, which has been described as sama and dama, can be explained by saying it is acquiring control over the inner senses and the external organs and thereby obtain an amount of stability.
0: ఇంకా నాలుగవది ముముచ్చత్వము అనగా మోక్షాపేక్ష కలిగి ఉండటము.
1: The fourth one is mumuksha, that is to be to see.
0: Moksham anaga kevalam oka pratyekamainatundi stalam kadaniyu ee moksham anaga janmarahityam aniyu anukotamu idi kevalam oka vidhamainatundi yokka bhramti.
1: This one is to seek moksha or liberation, but to think that moksha is some specific place and that is to get rid of one's life, this is only an
0: illusion.
1: We should establish the truth that the word moksha is mohakshaya, that is to get rid of the illusion.
0: Inka aidavadi shravanamu.
1: The fifth one is listening, shravana.
0: Shravanam. Denini manam shravanam cheyali.
1: What is it that we should listen to?
0: Chestunnam kavalsinanni shravanam chestunnam.
1: We are listening to many things.
0: Durbodhanalu, durvakyamulu, apashabdamulu, anavasaramainatundi apanindalu, ilanti vanni kuda nu manam shravanam chestunnam.
1: We are listening to bad words, bad things and accusations of others.
0: Shravanam cheseetundi indriyamulanu, vakkunu uchcharincheetundi indriyamulanu, వాసన చూచేటువంటి ఇంద్రియములను, ఇంకా అనేక పనులు చేసేటువంటి ఇంద్రియములను, ఈ యొక్క ఇంద్రియములనంతా కూడాను భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర కార్యముల నిమిత్తమే సృష్టించినటువంటి అనే సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: The human organs that listen, the human organs that utter words, and the human organ that smells, we are not recognizing that God has given them to us for involving ourselves in sacred tasks.
0: మీతీతి మాత్రహ అని ఈ ఇంద్రియములకు మాత్రహ అని ఒక పేరు.
1: దీస్ ఆర్గన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ బై వన్ నేమ్ మాత్ర.
0: మాత్ర అనగా రెండు అర్థములు.
1: ది వర్డ్ మాత్ర హ్యాస్ టూ మీనింగ్స్.
0: నియమితమైనటువంటి కర్మలలో ఉపయోగించుకోవటం ఒక అర్థం.
1: వన్ మీనింగ్ ఈజ్ టు యూజ్ దెమ్ ఇన్ ఎ లిమిటెడ్ కంట్రోల్డ్ మేనర్.
0: ఇంకా మాత్ర అనగా ఒక ప్రమాణం.
1: Matra has another meaning, that is a standard measure. One can also explain it by saying
0: it can be a
1: yardstick or an evidence.
0: There
1: is one example.
0: ఇతను అన్ని విధములు కూడాను అంద చందములుగా ఉంటున్నాడు కాని ఎత్తు తక్కువగా ఉంటుందాది అంటాం మనం.
1: We sometimes say, this person is beautiful, is appearing in all ways well, but he is a little short.
0: Aithe atane anda chandamulu kolchinatvanti yokka kolta badda edi.
1: What is the yardstick which we have used for measuring his beauty?
0: Ade kannu.
1: That is the organ which is the
0: kanukane, eye. Itti kolta baddalato koodinatvantidi kanukane indriyamulaku matra ani peru.
1: Because our organs use such yardsticks, our organs have been called matra.
0: ఈ పదార్థము పుల్లగున్నది తీయగున్నది అని నిర్ణయం చేస్తున్నాం మనం.
1: వీ డిసైడ్ దట్ దిస్ మెటీరియల్ ఇస్ సవర్ ఆర్ మెటీరియల్ ఇస్ స్వీట్.
0: ఈ పుల్లదనమును తీయదనమును కూడా కొలిచినటువంటి కొలతబద్ద ఏమిటి? నాలుకని.
1: వాట్ ఈస్ ఇట్ దట్ గివ్స్ దిస్ యార్డ్ స్టిక్ ఆఫ్ స్వీట్నెస్ ఆర్ సవర్నెస్? దట్ ఈస్ ది టంగ్.
0: అబ్బా ఇది దుర్గంధము ఇది సుగంధము అని ఒక విధమైనటువంటి యొక్క వాసనను నిర్ణయం చేస్తుంటుండాలి.
1: వీ ఆల్సో సే దిస్ ఇస్ బ్యాడ్ స్మెల్ దిస్ ఇస్ ఫ్రాగ్రెన్స్. This decision is made.
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డను నిర్ణయం చేసినటువంటి కొలతబద్ద ఏమిటి? మన నాసికను.
1: What is the implement which decides this good and bad? It is this human organ.
0: అయితే శ్వాసను పీల్చుటకు, ప్రాణమును నిలబెట్టుకున్నటకు, పవిత్రమైనటువంటి యొక్క అంద చందములతో కూడినటువంటి యొక్క భగవత్ స్పృష్టితో ఉన్నటువంటి యొక్క ఈ జగత్తును దర్శించుటకు, పవిత్రమైనటువంటి యొక్క వాక్యములను, పరమాత్మ యొక్క శ్రవణమును కొంతవరకు అంతం ద్వారా గోలుటకు ఈ ఇంద్రియమును అనుగ్రహించాడనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోయి అనేక విధములైనటువంటి అపమార్గములలో ఈ ఇంద్రియములను ప్రవేశపెడుతూ వస్తున్నాం.
1: God has given us these organs for maintaining our breath and maintaining our life, for also uttering the sacred words relating to God, for seeing the divine aspects in the creation of God. But forgetting the truth, we are using these organs for
0: wrong purposes. భగవంతుడు నియమించినటువంటి ఈ నిబంధనను మనం ఉల్లంఘించిపోవటం వలనే పాపములు బయలుదేరుతున్నాయి.
1: Because we are transgressing these limitations prescribed by God for our organs, all sins come into our life.
0: పాపమనగా వేరు పరదేశమున్ లేదు, తాను చేయు పనులు తగిలియు.
1: Sin is not something which exists external to you. Sin comes from the work that we do.
0: మనము చక్కని వాసన చూడటానికి, గాలిని పీల్చుకోవటానికి ముక్కును అందించాడు కానీ భగవంతుడు నశాన్ని పీల్చుకోవటానికి అందించలేదు.
1: God has given us the nose to enjoy a good fragrance and to breathe good air. He has not given it to us to take snuff into the nose.
0: ఆకలి బాధను తప్పించుకొని నిమిత్తమై సాత్వికమైన ఆహారమును భుజించుటకు సాత్వికమైనటువంటి గుణముతో జీవితాన్ని అభివృద్ధి గావించుకున్నటకు ఈ యొక్క నాలుకను అందించాడు కానీ రాజసిక తమో గుణముల యొక్క సంబంధమైనటువంటి యొక్క ఆహారమును భుజించి కేవలం దానవుడుగా మార్చుకొని ఈ నాలుకను మనకు అనుగ్రహించలేదు.
1: God has given us this tongue so that we may eat sattvic food and relieve our hunger. God has not given the tongue so that we eat rajasic and tamasic food and become demoniac in our character.
0: హృదయమును ఉత్సాహపరిచి ఉప్పొంగింపచేసి ఆనందముతో కొంతవరకును ఆత్మానందాన్ని పొందేటువంటి నిమిత్తమై శ్రవణం గావించుకునే నిమిత్తమై ఈ యొక్క చెవులను అందించాడు కానీ అనవసరమైనటువంటి పరనిందను వినేటువంటి నిమిత్తమై ఈ చెవులను అందించలేదు.
1: God has given us these ears to listen to sacred words and to embolden and enrise our own heart. But He has not given us these ears to hear about the accusation of others and faulty words.
0: కనుకనే శ్రవణ మనన నిధిధ్యాసలనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో ఉంచుకొని సాధన చతుష్టయములనేటువంటి దాంట్లోపల ఈ శమద మాది సత్సంపత్తిలో ఈ శమము అనేటువంటి దాంట్లో శ్రద్ధ కొంతవరకు శ్రవణం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి రీతిగా అందిస్తూ వచ్చారు ఈ ఐదో పాయింట్.
1: Bearing in mind these three aspects, Shravana, Manana, Nididhyasana, listen, absorb and digest, they have given to us Shravana as an important part in these eight methods of sadhana.
0: ఈ శ్రవణం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిని మనం శ్రవణం చేయాలి.
1: This listening, we should confine it to listen to only sacred things.
0: అపవిత్రమైనటువంటిదో లేక భయంకరమైనటువంటివో ఇంకే విధమైనటువంటి ఉద్రేకం అందించేటువంటివో కొన్ని శబ్దములు వింటే ఈ యొక్క రంధ్రములు కూడా కొంతవరకు స్తంభించిపోతాయి.
1: ఇఫ్ వి బిగిన్ టు లిసన్ టు అన్సేక్రెడ్ సౌండ్స్ ఆర్ టెరిఫైయింగ్ సౌండ్స్ సమ్ టైమ్స్ ఈవెన్ అవర్ ఇయర్స్ విల్ గెట్ డామేజ్డ్.
0: కొన్ని విధమైనటువంటి హద్దులో ఉండినటువంటి వాటిని ఇది వినడానికి వీలు పడుతుంది కానీ హద్దు మీరినటువంటి దానిని వినడానికి వీలు కాదు.
1: ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు లిసన్ టు థింగ్స్ విచ్ హ్యావ్ ఎ లిమిట్ బట్ లిమిట్లెస్ లిసనింగ్ విల్ నాట్ బి పాసిబుల్.
0: అనేక మందికి మీకు తెలుసు ఎయిర్ప్లేన్ లో ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదటి పత్తిని అందిస్తుంటారు.
1: మెనీ ఆఫ్ యు నో దట్ వెన్ వి ట్రావెల్ ఇన్ ఎయిర్ప్లేన్ దే గివ్ అస్ ఫస్ట్ సమ్ కాటన్.
0: అయ్యా ఈ శబ్దం వినప్పుడు కొంతవరకు కూడా నీ యొక్క సహజమైనటువంటి శబ్దం స్తంభించిపోతుంది కనుక అటువంటి రీతిగా స్తంభించిపోకుండా ఉండే నిమిత్తమై నీవు దాన్ని కాపాడుకోమని చెప్పి ఆ పత్తిని అందిస్తుంటారు.
1: The significance of giving you cotton is to say that when you hear an unlimited sound, your natural reaction to sound will get destroyed. So, prevent and protect your ears with this cotton.
0: కనుక మనం చేయవలసినటువంటి శ్రవణం ఎలాంటిదంటే భగవత్ నామస్మరణం.
1: The kind of listening which we should accept is to listen
0: పవిత్రమైనటువంటి సత్సంపంలో కూడినటువంటి సత్సంగముతో చేరినటువంటి యొక్క సద్వాక్యములను మనం శ్రవణం చేయాలి.
1: Good words which come out of good company are the things which we should listen to.
0: ఈ శ్రవణము చేసినటువంటి దానిని రెండవది మననము అన్నారు.
1: ది సెకండ్ స్టేజ్ ఈజ్ టు అబ్సార్బ్ వాట్ యు హావ్ లిసెన్డ్ టు.
0: ఈ మననము చేసినటువంటి దానిని నితిధ్యాస నిలుపుకోవటమే దీని యొక్క అంతరార్థము.
1: ది థర్డ్ స్టేజ్ ఈజ్ నితిధ్యాస దట్ ఈస్ వాట్ యు హావ్ లిసెన్డ్ టు అండ్ అబ్సార్బ్ యు హావ్ టు రిటైన్ అండ్ డైజెస్ట్.
0: ఇంకా కట్ట కదపటది త్వం పదార్థ పరిశోధన అన్నాడు.
1: The last one is to investigate what this tvam padartha, what does tvam mean?
0: Tvam managa nenu evaru aneetvanti danni mottamotta manu vicharam cheyali.
1: Tvam means who am I? The investigation as to who am I is to be done first.
0: Nenu nijamuga manavudana leka danavudana leka daivamna aneetvanti yokka danini manamu prati vyakti kudanu vicharam cheyali.
1: Every individual should investigate truly whether he is a human being or whether he is a rakshasa or whether he is God.
0: లేక నీవు మానవుడిగాని విశ్వసిస్తుంటే నీవు దానవ దీనిలో ప్రవేశించడానికి వీలుండదే.
1: If you believe that you are a human being, there is no opportunity for you.
0: నీవు మానవుడిగా విశ్వసిస్తున్నావు దానవ కార్యములు ఆచరిస్తున్నావు.
1: You are believing that you are a human being, but in practice you are undertaking action.
0: కనుకనే పాపములు పర్వతముల వలె పెరిగిపోతూ వస్తున్నాయి.
1: This is the reason why sins are growing like mountains.
0: మానవుడిని విశ్వసించినప్పుడు మానవ కర్మలనే ఆచరించాలి.
1: When you believe that you are a human being, you
0: మానవుని కర్మలు దయ దాక్షిణ్యంతో ప్రేమతో కూడినటువంటి సహనంతో కూడినటువంటి యొక్క సత్సంపత్తి.
1: All human action is coupled with kindness, compassion and divinity. This good company is human
0: action. కనుకని ఈ విధమైనటువంటి సాధనా సంపత్తిని తెలుసుకున్న తరువాత అప్పుడు బ్రహ్మజ్ఞాని కావడానికి అధికారి అవుతాడు అన్నారు.
1: It's only when you have realized these components of human action, you will deserve to become a wise man, brahmajnani.
0: Ante kaadu, rendavadi ataha annadi.
1: Not only that, the second word in that Brahma Sutra is ataha.
0: Ee ataha anaga ee kaaranam valana, ye kaaranam.
1: This ataha means for this reason. What reason?
0: ఈ జగత్తును ఉన్నటువంటి ప్రతి పదార్థము కాని ప్రతి కర్మలు కాని మార్పు చెందినవే కాని శాశ్వతమైనవి కాదు అని తెలుసుకున్న కారణం చేత.
1: వాట్ ఈస్ దిస్ రీజన్? ఆల్ దట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆల్ ది మ్యాటర్ అండ్ ఆల్ ది వర్క్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ థింగ్స్ విచ్ చేంజ్ అండ్ ది కాజ్ ఆఫ్ లెర్నింగ్ దట్ దే చేంజ్ ఈస్ ది రీజన్.
0: ప్రేమ స్వరూపులారా, ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునందు మనము దేని దేనిని చూస్తున్నామో, ఏ ఏ విషయంలో మనం వింటున్నామో, దేనిని మనం అనుభవిస్తున్నామో, ఇవి ఒక్కటైనా కూడా మనకు శాశ్వతంగా ఉండటం లేదు.
1: ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి లిసన్ టు, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్. కనుకనే
0: యద్దృశ్యం తన్నస్యం అనింది ఈ వేదాంతం.
1: దిస్ ఇస్ వై ది వేదాంత హెస్ సెడ్ వాట్ ఎవర్ యు సీ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: కనుక ఏది అయినప్పటికీ ఈ దృశ్య కల్పితమైన జగత్తు మనకు శాశ్వతమైన ఆనందాన్ని అందించటం లేదు.
1: వాట్ ఎవర్ ఇట్ మే బి,
0: పూర్ణానందాన్ని కల్పించటం లేదు. పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం ఆవిర్భవించటం లేదు.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ యు సీ, వాట్ యు మేక్ విత్ యువర్ ఓన్ విజన్, డస్ నాట్ గివ్ యూ ఇటర్నల్ హ్యాపీనెస్, డస్ నాట్ గివ్ యూ పర్మనెంట్ బ్లిస్.
0: కనుక ఏ కర్మలు కాని, ఏ విషయము కాని, ఏ యొక్క రూపము కాని, ఇవన్నీ కూడా మార్పు చెందినవే కాని శాశ్వతమైనటువంటివి కాదు అని సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత, ఈ గుర్తించుకున్న కారణం చేత నాకు ఈ జగత్తు వద్దు అనే వైరాగ్యం అనేటువంటి భావాన్ని అనుభవించమని చెప్పని కోరింది ఈ యొక్క బ్రహ్మసూత్రము.
1: దిస్ బ్రహ్మసూత్ర టెల్స్ us దట్ ఫర్ ది రీజన్ ఆఫ్ యువర్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ ఆల్ ది వర్క్, ఆల్ ది మెటీరియల్ అండ్ ఆల్ ది థింగ్స్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ఆర్ అన్ట్రూ, ఆఫ్టర్ దట్ దెన్ యు సీక్ wisdom and seek brahmajnani.
0: Ata ataha ee rendu kudanu manaku artham ayipoyindi. Brahma ee brahma anaga sarvavyapakatvam ainatundi oka divyatvanni brahma tattvam unnadu.
1: We have understood the two words atha ataha. The next is brahma. Brahma stands for the omnipresent divinity.
0: Deenini manam telusukovataniki ade jignasa telusukovali.
1: To know this, to seek knowledge of Brahman, is the jignasa.
0: Seshavamulo talli vadine tanaku sarvasvanga bhavinchi aa bidda aadukuntu untadi.
1: When one is a child, the child thinks that everything is mother's lap and the child plays in the
0: tana talli vadikante maroka prapancham unnadani kani maroka sukham unnadani kani ye maatram kudanu taanu visvasinchadu.
1: The child has no knowledge, no faith whatsoever that there is anything beyond the mother's lap.
0: కానీ అక్క విశ్వసించినటువంటి ఈ యొక్క బిడ్డ క్రమక్రమేణా పెరుగుతూ వచ్చేటప్పటికి ఆటబొమ్మలపైన కొంతవరకు వాంఛ పెరిగి తల్లి ఒడిని వీడి ఆటబొమ్మల్లో ప్రవేశిస్తుంది.
1: The child, which started with such limited belief, gradually as it grows up, the child begins to look at toys to play with and will leave the mother's lap and will begin to handle the toys.
0: Aata bommale tanaku sarvasvanga bhavinchi aadukuntunnatvanti samayamunandu amma pilichinappatiki nee raadu aa bidda.
1: At that time, when the child thinks that the entire world consists of toys and her play with the toys, even if the mother calls the child won't go.
0: Ee sthayi kramakramina పెరిగి పెరిగి పెరిగి పెరిగి యువక స్థితి వచ్చేటప్పటికి, యవ్వనుడుగా మారేటప్పటికి ఆట బొమ్మలను ప్రక్కకు నెట్టి తాను ఏ కుటుంబీకుడో కావాలి, ఏ సంసారమును అనుభవించాలి అనేటువంటి వాంఛనలో, ఆ వాంఛను నెరవేర్చుకున్నటకై అనేక రకమైనటువంటి శ్రమలకు పాల్పడుతుంటాడు మానవుడు.
1: When man crosses this level and he gets into his youth, he will leave his toys, he will forget about the toys and he will want to enter a family, he will want to become a member of a family and he will take all steps to achieve his desire.
0: Awareness is life ani అన్ని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం చేత సంసారం అనేటువంటి దాంట్లో మునిగి ఆ యొక్క సుఖ సంతోషాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు మానవుడు.
1: మ్యాన్ నోస్ దట్ అవేర్నెస్ ఇస్ లైఫ్ బట్ హీ వాంట్స్ టు నో అబౌట్ లైఫ్ సో హీ వాంట్స్ టు ఎంటర్ ఎ ఫ్యామిలీ అండ్ దేర్ బై
0: పెరిగేటప్పటికి ఇంకా అమ్మా నాన్నల మాటలు కూడా అతిక్రమిస్తాడు.
1: At the time when this desire takes hold of him, he will begin to neglect the words of mother and father.
0: లోకము యొక్క నిందలు నిష్ఠూరాన్ని కూడా త్యజిస్తాడు.
1: He will give up the sayings and the utterances of the world about him.
0: కామాంధుడై ప్రపంచంలో మునుగుతాడు.
1: He will become blinded with love and
0: అదే సర్వస్వంగా భావిస్తాడు.
1: He thinks that the world consists only of that.
0: ఇంకా క్రమక్రమేణా ముగ్గురు నలుగురు బిడ్డలు అయిన తర్వాత భగవంతుడా ఈ సంసారాన్ని నేను ఎందుకు కట్టుకుంటే ఈ బాధలు ఎందుకు ఈ దుఃఖములు ఎందుకు కట్టుకుంటే అనేటువంటి దీంట్లో సర్వసంగ పరిత్యాగం అవడానికి ప్రయత్నం చేస్తాడు.
1: As time goes on and as he gets 3 or 4 children, then he will pray to God. Oh God, why have I entered this family? Why have I taken all these children on my head? I want to give up everything.
0: ఇందులో ఏది ఈ వ్యక్తికి ఆనందాన్ని అందించింది?
1: Amongst all these things, none of them.
0: శైశవములో తల్లి వాడి ప్రధానంగా ఉండింది.
1: In the childhood, mother's lap was everything.
0: తదుపరి ఆట వస్తువులే ఆధారంగా ఉంటున్నాయి.
1: Thereafter, toys were the basis.
0: మూడవది కుటుంబమే ప్రధానంగా లక్ష్యంలో మునుగుతూ వచ్చాడు.
1: The third one was that family life is the most important thing.
0: ఆ తదుపరి సర్వసంగ పరిత్యాగమే దీనికి సరైన మార్గం అని విశ్వసించాడు.
1: Thereafter, he believed that giving up everything is the only path which he can accept.
0: కనుక ఈ కర్మలయందు మానవుడు అనుభవించవలసినటువంటి యొక్క నిత్యానందము అనేటువంటిది ఏమాత్రము లేదనేటువంటి సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది.
1: ఇట్ బికమ్స్ ఎవిడెంట్ అట్ వన్స్ దట్ ది మ్యాన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్ డస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ది స్టేజెస్.
0: కనుక మనము చేసేటువంటి సర్వ కర్మలు కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ అని చెప్పింది వేదం.
1: The Veda has told us that all the work which we do should be intended to purify our own chitta.
0: Manamu cheseetundi sarva karmanu kudanu chitta shuddhi nimittamai chestunname kaani moksha prapti kosam kaadu.
1: All the work that we do is only for purification of our chitta but not for the final liberation.
0: Chitta shuddhi nandincheetundive kaani karmalu mokshaanni prasadincheetundivi kaadu.
1: Work can only purify your chitta but cannot lead you to liberation.
0: Kanuka manamu ఈ నిత్యానంద ప్రాప్తిని అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తి కర్మలను ఆచరిస్తూ చిత్తమును శుద్ధి చేసుకుని మోక్షప్రాప్తి లక్ష్యం ఉంచుకోవటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వెరీ నెససరీ దట్ అన్ ఇండివిజువల్ హూ వాంట్స్ టు గెట్ పర్మనెంట్ ప్లేస్ షుడ్ బి ఇన్ వర్క్ బి డూయింగ్ వర్క్ క్లెన్స్ హిస్ చిత్త బట్ హ్యావ్ హిస్ డెస్టినేషన్.
0: కలిగినటువంటి మానవుని యందు ఆత్మతత్వం అనేటువంటిది అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంటాయి.
1: In the individual who has cleansed his chitta, this brilliance of atma will be seen in
0: loka vyavaharamulu yandu loka vanchali yandu munigi aneka vidhamulainatvanti yokka allakallolamulainatvanti bhavamulato koodinatvanti chittamu ee atma tattvanni anagadukutu untadi.
1: That mind which involves itself in worldly work and worldly desires gets into confusion in so many ways will prevent this aspect of atma coming forward.
0: కిర్లియన్ అనేటువంటి వాడు ఒకడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాస్ అన్ ఇండివిజువల్ బై నేమ్ కిర్లియన్.
0: అతను ఫోటోగ్రాఫర్. అతని పేరే కిర్లియన్ ఫోటోగ్రాఫీ అని పేరు.
1: ది ఫోటోగ్రాఫ్స్ టేకెన్ బై హిమ్ ఆర్ కాల్డ్ కిర్లియన్ ఫోటోగ్రాఫ్.
0: రష్యాకు అతి సమీపంలో దక్షిణ దిశ యందు నల్ల సముద్రం ఉంటుండాలి.
1: క్లోజ్ టు రష్యా ఆన్ ది వెస్టర్న్ సైడ్ దేర్ ఇస్ ది బ్లాక్ సీ.
0: అక్కడ అనేక విధమైనటువంటి పరిశోధనలు జరిపాడు దేహముల పైన.
1: This person performed a great deal of investigation on the human body.
0: ee dehamu yokka charma nunchi edo konni kaantulanta kudunu vidrumbistu prakashistu vastundaya.
1: That from the surface of this body there are several radiations emitted. This was his conclusion.
0: కనుకని ఈ దేహమునందు ఒక అగమ్య గోచరమైనటువంటి అర్థము కానటువంటి ఒక దివ్య శక్తి ఉన్నది అని తాను నిరూపిస్తూ వచ్చాడు.
1: Thereby he has also established that in this body there is some ununderstandable, unrecognizable divine power.
0: దానిని అనేక విధములుగా అంగ అంగమును కూడా ఫోటో తీస్తూ వచ్చాడు.
1: హీ హాజ్ ఆల్సో బీన్ ఫోటోగ్రాఫింగ్ ఆల్ ది హ్యూమన్ ఆర్గన్స్ త్రూ దిస్ లైఫ్.
0: అన్ని అంగములు ఎందు కూడా ఒక దివ్య కాంతి విజృంభిస్తూ కరెంట్ వలె మెరుస్తూ వస్తున్నాయి.
1: In all the human organs photographed, there was seen some blazing, divine blazing like an electric current.
0: కేవలము ఎలక్ట్రాన్, కొన్ని న్యూట్రాన్స్, ప్రోట్రాన్స్ అంటారు. ఈ మూడింటి మంది మాత్రమే ఈ ఫిజిక్స్ కొంతవరకు ఇమిడి ఉంటుంటాయి.
2: The particles which are named electron, neutron, proton are the three basic things with which physics of today deals.
0: పదార్థములు అన్ని కూడాను ఎలక్ట్రిక్ స్వరూపంలో కూడా ఉంటుంటాయని నిరూపించారు.
2: That all the matter can exist in the form of energy was also established.
0: కానీ దీనికంటే అతీతమైనటువంటిది లేదు అని కూడాను వారు నిర్ణయించుకున్నారు.
2: They also come to the conclusion that there is nothing beyond matter and energy.
0: అయితే ఈ కిర్లియను దీనికి అతీతమైనటువంటిది కూడా మరొక ఉంటుందని ఫిజిక్స్ కొంతవరకు పైకి వెళ్ళాడు.
2: బట్ కెరిలియన్ ట్రాన్స్గ్రెస్డ్ దీస్ బౌండరీస్ అండ్ సెడ్ దట్ దేర్ వాస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ బోత్ దీస్ థింగ్స్.
0: ఇది అనేక రకములైనటువంటి యొక్క ఫోటోలంతా కూడా తీసి ఒక చెట్టును, బుట్టను, రాయిని, రప్పను, జంతువులను, మనుషులను కూడాను అనేక విధములుగా కూడాను కొంతవరకు పరిశోధన సల్పుతూ వచ్చాడు.
2: In many ways, by taking such photographs, he was examining the trees, the rocks, the mountains and so on.
0: ఈశావాస్యమిదం స జగత్తు అనేటువంటి దాన్ని తాను సత్యమని నిర్ణయించుకున్నాడు.
2: He came to the conclusion that the truth of this world is ఈశావాస్యం జగత్.
0: ఈ ఫోటోలంతా చూసినటువంటి యొక్క వైజ్ఞానికులకు కొంతవరకు కూడాను సిగ్గు కలిగి లేక అహంకారం చేతను అతని యొక్క చేష్టలను అరికట్టడానికని ప్రయత్నించడానికి పూనుకున్నారు.
2: The scientists who saw these photographs of Kerylin were disappointed to some extent and they wanted to prevent him from going further with his investigation.
0: దీనిని కెరిలియను దివ్య శక్తి అని కూడా పిలుస్తూ వస్తుంటే ఆ దివ్య శక్తి అనేటువంటిది పిలచడానికి వీలు కాదని చెప్పని వీరు క్రొత్తగా ఒకటి ప్లాస్మా అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు సైంటిస్ట్.
2: While Kerylian was giving the name divine strength to what he thought would exist, the scientists did not like this name. They wanted to call it by another name. They called it plasma.
0: ఈ ప్లాస్మా అనేటువంటిది అర్థం కానటువంటి యొక్క నేముగా ఉంటుండాలి కానీ అతను చెప్పినటువంటిది దివ్యత్వం అనేటువంటి శక్తి అనేటువంటిది సరి అయినటువంటి పేరుగా ఉంటుండాలి.
2: This plasma is only a name which does not lead you to understand what we want to describe, but to call it the divine strength enables you to understand what we want to describe.
0: పేరు ఏదైతే ఏమి పదార్థం ఒక్కటే.
2: What does it matter if the names are different?
0: దీనిని వేదము ఏకం సత్వి ప్రాభౌదా వదంతి అన్నారు. అనేక మంది అనేక పేర్లు పెడుతూ వచ్చారు కానీ ఉన్న సత్యం ఒక్కటే అని నిరూపించాడు ఈ కిర్లియన్.
2: The same thing has been told to us in the Vedas that while the truth is only one, different people see it in different ways.
0: ఇతను ఒక దినము ఫ్లయింగ్ సాసర్ అంటారు. అది అనేక మంది విశ్వసించడం లేదు. ఇప్పుడిప్పుడు కొంతమంది సైంటిస్టులు కూడాను పరిశోధనలు సలిపి అది కూడాను ఒకటి ఉన్నది అని కూడా నిరూపిస్తూ వచ్చారు.
2: There is what is called a flying saucer. Many people do not believe in it. But lately, some investigations have shown.
0: ఒకనాడు ఈ కిర్లియన్ ప్లెయిన్ లో పోతుంటే ఈ ఫ్లయింగ్ సాసర్ అనేటువంటి దాన్ని చూచాడు.
2: One day when Kerylian was traveling in a train, he saw a flying saucer.
0: కెమెరాతో స్విచ్ ఆన్ వేశాడు.
2: He took his camera and switched on.
0: చూచి ఇంకా ఎన్నో లోకములు ఉంటున్నాయి భగవంతుని యొక్క సృష్టి లోపల, దీనిని తెలుసుకోవటానికి మానవునికి అసాధ్యం అన్నాడు.
2: He looked at it and came to the conclusion that there are many more worlds in God's creation. It is impossible for man to comprehend God's creation.
0: ఈ భూమిపై ఏ విధంగా జీవులు అనుభవిస్తున్నాయో, ఏ విధంగా జీవులు తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాయో, అదే విధంగానే చంద్రమండలమునందు, సూర్యమండలమునందు కూడాను కొన్ని జీవులు ఉంటున్నాయని తాను నిర్ణయం చేశాడు.
2: Like the jivas spending their lives in this world, so also there is life on the moon and life on the sun.
0: పాలుపంతల అంటారు, మిల్కీ వే అని.
2: There is what is called the Milky Way.
0: దానికి కొంత సమీపంలో ఇంకొకటి కూడాను ఉంటుండాలి నక్షత్ర మండలము అని.
2: Close to the Milky Way, there is also a cluster of stars.
0: దానిని కూడాను కొంతవరకును అందులో ఏ జీవి ప్రాణము ఏ విధమైనటువంటి జీవిగా ఉంటుందనేటువంటి దాన్ని పరిశీలించాలని ఈ కిర్లియన్ ఈ ప్రయత్నం చేస్తున్నాడు.
2: కెరిలియన్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ నియర్ ది మిల్కీ వే.
0: దానిని ఈనాటి సైంటిస్టులు అంతా కూడాను గెలక్సీ అనే పేరు పెడుతూ వచ్చారు.
2: దిస్ హెస్ ఆల్సో బిన్ కాల్డ్ బై ది సైంటిస్ట్ ఆఫ్ టుడే బై ది వర్డ్ గెలక్సీ.
0: ఈ గెలక్సీ అనేటువంటి దానిలో కూడాను ఒక దివ్యమైనటువంటి ప్రాణి ఉంటున్నదని తాను నిరూపిస్తూ వచ్చాడు.
2: He was establishing that in this galaxy there is some divine life.
0: కనుక ఈనాడు నాస్తికత్వము, భౌతికవాదము ఒకవైపున పెరుగుతూ పోతుంటే మరొక వైపున ధార్మికవాదము, ఆధ్యాత్మికవాదము, నైతికవాదము మరొక వైపున పెరుగుతూనే వస్తుంటుండాలి.
2: Thus today, while the atheistic arguments and material philosophy are growing on one side, so also
0: నేడు కాకపోయినా ఇంకా కొన్ని సంవత్సరం లోపల ఈ నాస్తికులు అందరూ కూడాను ఆస్తికులుగా మారుతారనేటువంటిది ఏమాత్రం కూడా సందేహం లేదు.
2: ఇఫ్ నాట్ టుడే సమ్ టైమ్ ఆర్ అదర్ సూనర్ ఆర్ లేటర్ ఆల్ దీస్ ఎథీస్ విల్ టర్న్ ఇన్ టు బిలీవర్స్ దేర్ ఇస్ నో డౌట్ వాట్ సో ఎవర్.
0: ఆస్తికులందరినీ కూడాను కేవలం మూర్ఖులని, వీరు కేవలం బ్లైండ్ దీంట్లో పోతున్నారని, ఒక విధమైనటువంటి గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారని ఈనాడు హాస్యాస్పదం చేస్తున్నారు.
2: They ridicule those who have got belief and faith by saying that they have blind belief and they are going along blind path.
0: నిజంగా భౌతికవాదులు నాస్తికవాదులే గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారు.
2: Truly, those who follow the material philosophy
0: and they
2: are taking foolish paths and blind paths.
0: సత్యమైనటువంటి దానిని గుర్తించుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
2: They are not making an attempt to recognize the truth.
0: ఈనాటి విద్యార్థులు అందరూ కూడా ఈ కోవకే చెంది ఉంటున్నారు.
2: The students of today, all of them belong to this category.
0: నిజముగా విద్య అనగా ఏమిటో వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు.
2: Truly, they do not understand the meaning of education.
0: ఏ ఒక బిఏ నో, ఏ ఎంఏ నో, ఏ ఎంఎస్సీ నో డిగ్రీ తీసుకున్న తక్షణమే మేము గొప్ప విద్యావంతులం అని వెర్రవీగుతూ ఉంటున్నారు వెరీ వారే.
2: The moment they take a degree, BA or MA or MSc, they feel proud that they are educated people.
0: ఈ కూటి కూట కూటి విద్యలన్నీ కూడాను కేవలం పొట్ట కూటిని అనుభవించడానికి చేస్తున్నాయి అని నిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన సత్యస్వరూపాన్ని నిరూపించడానికి ప్రయత్నించవు.
2: ఆల్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంటెండెడ్ ఓన్లీ టు ఎనేబుల్ యూ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్ బట్ దే డూ నాట్ ఎనేబుల్ యూ టు నో అండ్ అండర్స్టాండ్ యువర్ ఓన్ లైఫ్.
0: ఈ పొట్టకూటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ విద్యలు నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఏ రీతిగా బోధించగలవు?
2: Education which is intended to enable you to eke out your life, how is it going to tell you what permanent truth is?
0: కనుక మనము మంచిగా ఉండి మంచిని చేసి మంచిని జగత్తుకు అందించడానికి ప్రయత్నించేటువంటి వారి చక్కని విద్యార్థులు అని చెప్పవచ్చు.
2: Really, those students can be called students if they are good, if they do good, and by their good work help the world in a good manner.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
2: స్టూడెంట్స్, ప్రేమ స్వరూపస్,
0: ఇందులో మనము కొన్ని రకములైనటువంటి మార్గాన్ని అవలంబించవలసినటువంటి అత్యవసరము.
2: It is very necessary that amongst these we should accept certain paths.
0: Teni teegalu untuntai.
2: The bees, take the example of the bees.
0: Okkokka pushpamunandunnatundi makarandanni enta kudanu golutuntai.
2: Each of these bees goes and gets the honey that is present in each flower.
0: Ee makarandamunu maatrame teestuntai kaani inka apavitramainatundi rasanni thana grolavu.
2: They accept only the honey. They do not take other unsacred juice in the flower.
0: ఈ మధుర మకరందాన్ని గోలి కట్టగడపటికి ఒక్క చోట ప్రోగు చేస్తున్నాయి.
2: Having acquired the sweet honey, they gather it in one place.
0: తిరిగి ఎవరికి ఆ యొక్క మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తూ ఉన్నాయి.
2: Ultimately, from the beehive, some other person gets the honey.
0: తాము అందుకునేది వంటిది మధురమైనటువంటి యొక్క మకరందము.
2: What they get is the sweet honey.
0: తిరిగి అందించేది ఎవరికో ఎవరికి త్యాగము.
2: వాట్ దే హ్యాండ్ ఓవర్ టు అదర్స్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్
0: ఈ అందించేటువంటిది కూడాను పవిత్రమైనటువంటి యొక్క మకరందమే.
2: వాట్ దే గివ్ అవే ఇస్ ఆల్సో సేక్రెడ్ హనీ.
0: నల్లటీగా ఉంటుంటుంది నల్లటి ఈగ.
2: దేర్ ఇస్ ఎ బ్లాక్ ఫ్లై.
0: అది ఎప్పుడు కూడాను అశుద్ధమైనటువంటి పదార్థముల పైననే వాలుతూ ఉంటుంది.
2: దిస్ బ్లాక్ ఫ్లై ఆల్వేస్ గోస్ అండ్ రెస్ట్స్ ఆన్
0: కేవలం తాను వాలటం అశుద్ధమైన పదార్థములు ఎందు మాత్రమే కాక తిరిగి శుద్ధమైనటువంటి పదార్థాన్ని కూడా అశుద్ధం చేస్తుంటాయి.
2: The fly not only goes and sits always on dirty matter, but when it comes back and rests on good material, that also becomes dirty.
0: తాను నివసించేది అశుద్ధమైన పదార్థం పైన, తిరిగి శుద్ధమైనటువంటి దాన్ని కూడా అపవ అశుద్ధంగా చేయటము, ఈ రెండు కూడా చెడ్డ కార్యములే చేస్తున్నాయి.
2: ఇట్ లీవ్స్ ఆన్ డర్టీ మ్యాటర్, ఇట్ కరప్ట్స్ గుడ్ మ్యాటర్ ఇన్ టు డర్టీ మ్యాటర్. బోత్ దీస్ ఆర్ సిన్స్.
0: కనుక సత్యసాయి కళాశాల ఎందున్నటువంటి పాత విద్యార్థులంతా కూడా నల్లటీగల వలె తయారు కాక తేనెటీగల వలె తయారు కావాలని ఆశిస్తున్నాను.
2: So I am hoping that the old students of the Satya Sai colleges will not become like the black flies, but they will be like the bees.
0: Meeru manchini maatrame aashinchi manchini maatrame progu cheskuni manchigane itharulaku andinchadaniki prayatnam cheyali.
2: You should seek good, get good and do good to others.
0: Aadarshavantamainatundi jeevithani andinchali mana yokka vidyarthulu.
2: Our students should show a life which is an ideal example to others.
0: ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని అందించినప్పుడే సత్యసాయి కళాశాలకు కానీ సత్యసాయికి కానీ ఒక సంతృప్తి కలుగుతుంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ షో అవర్ సెల్ఫ్ సచ్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్ ఐదర్ ది సత్యసాయి కాలేజెస్ ఆర్ ది సత్యసాయి హింసెల్ఫ్.
0: కేవలం దురాశలను పెంచుకొని కేవలం లౌకిక భోగాలను ఆశించి జీవితాన్ని కేవలము ఒక విధమైనటువంటి పశువుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
2: డు నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ సింప్లీ టు ప్రమోట్ యువర్ డిజైర్స్ అండ్ ఫుల్ఫిల్ యువర్ మెటీరియల్ డిజైర్స్ అండ్ బికమ్ అన్ యానిమల్.
0: ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే ఈ జగత్తును బాగుపడుతుంది. పవిత్రమైన భారతదేశం నందు ఎన్నో ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించి దేశాన్ని తిరిగి పునరుద్ధరించినటువంటి వారు అవుతారు.
2: When you follow such a life, the world would become better and you would have had the right to establish again the ancient glory of this country of Bharat.
0: Nigamamul hariyinchi nindu dushana chese somakasurudemi sukamulunde.
2: The rakshasa somakasura, who has hidden the Vedas, hidden the truth and given to the world absence of truth, what good has he done?
0: Parasati nasinche padithalal vaademi పట్టుకుపోయను గట్టిగాను.
2: ది 10-headed రావణ హ్యాస్ గాన్ ఆఫ్టర్ ఎ ఉమన్ హూ డస్ నాట్ బిలాంగ్ టు హిమ్ అండ్ వాట్ ఈస్ ఇట్ దట్ హీ
0: ఇలా సూది మొనలంత ఈయజాలనటన్న దుర్యోధను ఉండేవి దోచుకుని ఇలా సూది మొన ఎంత సూది మొన ఎంత ఈయజాలనటన్న దుర్యోధను ఉండేవి దోచుకుని.
2: దుర్యోధన హూ వుడ్ నాట్ బి రెడీ టు గివ్ ఈవెన్ ఎ పిన్ హెడ్ ఆఫ్ plot on the earth, what is it that he has acquired and gained and taken with him?
0: Pasi papalanu batti kasi batti champina kamsundu ye maatram kaachukoniye.
2: Kamsa, who has got hold of young children, ignorant young children and killed them, what is it that Kamsa has acquired or gained?
0: Vodura babu ye aase peddaganu.
2: Do not have these desires in any large measure.
0: Neti durmargulaku kuda nidiye gati.
2: If we look at the people of bad conduct of this day, they will only be in the same manner suffer.
0: Kani mundunnadira tondalaloni musalitanammana musulla pandagani Ramasarma rasinatunte vaadu paapam.
2: But Ramasarma has written that ahead of you, when you become old, then comes your trial. The old age will bring you all
0: kontamandi yuvakulu తాము చేస్తున్నటువంటి యొక్క తాత్కాలికమైనటువంటి యొక్క పనికి మాత్రమే లక్ష్యం అందించుకుని అదే పెద్ద ఆనందంగా భావిస్తున్నారు, కానీ దాని తత్ఫలితం ముందు వస్తుందా అనేటువంటిది వాళ్ళు గుర్తుంచుకోలేకపోతున్నారు.
2: సమ్ యూత్స్ అండ్ యంగ్ పీపుల్ హ్యావ్ దేర్ ఫుల్ అటెన్షన్ ఆన్ వాట్ దే డూ అట్ దట్ మోమెంట్ అండ్ దే డూ నాట్ థింక్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ విచ్ దేర్ యాక్షన్స్ విల్ బ్రింగ్ దెమ్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక మనము తెలిసి చేసేటువంటి పనికి అంతా కూడాను తెలియక ఒక ఫలితం ఉంటుండాలి.
2: So all the work we do with full knowledge, there is a consequence which we do not know.
0: Kanuka manam satfalthanni pondalani aashinchetunte vyaktuluga undinappudu satkarmala aacharinchali.
2: So if we are individuals who want to have good consequences, we must do good work.
0: Ee vidhamugainatunte bhavamlo cheta vidyarthulu pavitramainatunte vidya yokka tattvanni kuda nu chakkaga gurtinchi వినయ విధేయతలతో తల్లిదండ్రులను సంతృప్తిపరిచి వారిని ప్రసన్నులు గావించి భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా నిరూపిస్తూ తిరిగి ఉన్నటువంటి విద్యార్థులు కూడాను తమ యొక్క సత్యాన్ని గుర్తింపు చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Sai Ram, dear listeners, we come across many instances in scriptures and epics that irrespective of the status or position in society, people commit mistakes, as a result of which even great and venerable sages and saints curse them instantly. Though these sages and saints are highly evolved and realized souls, are they intolerant to such mistakes? Why do they lose their cool and curse people? Bhagwan Baba lovingly answers this important question today. Let us now listen to the divine discourse delivered in Prashanthi Nilayam on the 11th of September 1986.
2: సూక్ష్మమైనట్టి మనసున సూక్ష్మమగుచు, మేటి వస్తువునందున మేటి ఎగుచు, అన్నిటిను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే మనిషి, మనిషియే ఆత్మయగు.
3: ఇట్ ఈస్ సటలర్ దాన్ ద మైండ్ అండ్ దేర్ ఫోర్ గెట్స్ ఇన్ టు ది మైండ్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ among the greatest things. And this Atman itself is man, and man is Atman.
2: Desham manushurupena,
3: God takes the form of man.
2: Jantunam narajanma dullabham,
3: man's birth is impossible and very difficult to obtain.
2: ఈ మానవత్వమునకు ఇంతటి ప్రసక్తి, ఇంతటి విశిష్టత ఏర్పడుటలో ఉండినటువంటి కారణమేమిటి?
3: దిస్ ఎక్స్ట్రాడినరీ పవర్, ది ఆత్మిక్ పవర్ ఇట్సెల్ఫ్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాన్.
2: దైవం మానుష రూపేణ, దైవమే మనుష్యాకారమును ధరించి వరించి తరింపజేసే నిమిత్తమై ఈ జగత్తు నందు ఆవిర్భవించినటువంటిది.
3: గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు సేవ్ మ్యాన్, ప్రొటెక్ట్ ధర్మ అండ్ లీడ్ మ్యాన్ ఆన్ టు ద రైట్ పాత్.
2: కేవలం స్థూల రూపమే మానవుడిని భావించరాదు.
3: మ్యాన్ షుడ్ నాట్ కన్సిడర్ అండ్ గివ్ టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద గ్రాస్ ఫామ్.
2: లోపలనున్న సూక్ష్మ శరీరమైన మనసులకు ఈ స్థూల శరీరము పైన కప్పిన కవచం వంటిది.
3: ది గ్రాస్ బాడీ ఈజ్ ఓన్లీ ఏ ప్రొటెక్షన్ అండ్ ఏ షీల్డ్ టు ది ఇన్నర్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ డివినిటీ విచ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్సైడ్.
2: ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఈ రెండింటికి అధిగమించినటువంటి ఒక కారణ శరీరం కూడా ఉన్నది.
3: దేర్ ఇస్ ఎ కాజల్ బాడీ విచ్ ట్రాన్సెండ్స్ అండ్ అక్కర్స్ బియాండ్ ది సటిల్ బాడీ అండ్ ది గ్రాస్ బాడీ.
2: ఈ కారణ శరీరం కూడా అధిగమించినటువంటి మహాకారణ శరీరం కూడా ఉన్నది.
3: దేర్ ఈస్ ద సుప్రీం కాజల్ బాడీ విచ్ ట్రాన్సెండ్స్ ది కాజల్ బాడీ ఇట్సెల్ఫ్.
2: ఈ తను చతుష్టయముల సమ్మిళితమైన స్వరూపమే మానవుడు.
3: మ్యాన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ బాడీస్.
2: ఇట్టి సత్యమును గుర్తించుకునలేక మానవుడు ఈ పంచభౌతికమైన శరీరమే సత్యమని నిత్యమని భావించి దానిని నిలబెట్టుకునే నిమిత్తమై అనేక శ్రమలకు గురి అవుతున్నాడు.
3: Man has not been able to recognize this real truth. Therefore, he is giving all importance to the physical body which is made of the five elements and in order to protect it and foster it, he is spending all his energies and time.
2: నలుగురు అంధులు గజాకారమును గ్రహించు కోరి,
3: ది ఫోర్ బ్లైండ్ మెన్ ఇట్ అపియర్స్ హ్యావ్ గాన్ టు ఎన్ ఎలిఫెంట్ టు ఫైండ్ అవుట్ వాట్ ద ఎలిఫెంట్స్ ఫోరమ్ ఈస్.
2: ఒకరు గజము యొక్క కడుపును సృజించి ఇది కేవలము గజమనగా ఒక గోడ వంటిది అని నిర్ణయం చేసుకున్నాడు.
3: వన్ ఆఫ్ ది ఫోర్ మెన్ హూ బ్లైండ్ మెన్ హూ వెంట్ దే టచ్డ్ ది స్టమక్ అండ్ సే దట్ ఎన్ ఎలిఫెంట్ ఈజ్ లైక్ ఎ వాల్.
2: మరొకడు ఈ గజము యొక్క కర్ణములను సృజించి ఇది కేవలము గజమనగా ఒక చేత వంటిది అని విశ్వసించాడు.
3: అనదర్ బ్లైండ్ మ్యాన్ టచ్డ్ ది ఇయర్స్ ఆఫ్ ది ఎలిఫెంట్ అండ్ థాట్ ఫర్ హిమ్సెల్ఫ్ దట్ ఎలిఫెంట్ ఈజ్ లైక్ ఎ వినోయింగ్ ప్యాన్.
2: మూడవ వాడు తన యొక్క కాలును తొలగించి ఇది కేవలం ఒక స్తంభం వంటిది ఈ గజము అని నిర్ణయం చేసుకున్నాడు.
3: ది థర్డ్ బ్లైండ్ మ్యాన్ హ్యాపెన్ టు టచ్ ది లెగ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ అండ్ హీ థాట్ దట్ ఎన్ ఎలిఫెంట్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ పిల్లర్.
2: నాలుగవ వాడు ఈ గజము యొక్క తోకను ముట్టి చూచి ఇది కేవలము చీపురు వంటిది ఎలిఫెంట్ అనుకున్నాడు.
3: ద ఫోర్త్ బ్లైండ్ పర్సన్ హ్యాపెన్ టు టచ్ ది టెయిల్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ హీ థాట్ దట్ ఎన్ ఎలిఫెంట్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ బ్రూమ్ స్టిక్.
2: అదే విధముగానే మానవుడు 99 భాగములు దేహముని మనిషినిగా విశ్వసించి ఈ దేహాకారమును మనుష్యాకారముగా భావించి తన యొక్క సత్య స్వరూపాన్ని విస్మరిస్తూ వస్తున్నాడు.
3: ఇన్ ద సేమ్ వే 99% ఆఫ్ ది మెన్ కన్సిడర్ ది ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ద మ్యాన్ యాజ్ ద రియల్ మ్యాన్ అండ్ గివ్ ఆల్ ఇంపార్టెన్స్ టు దట్ పర్టికులర్ ఫిజికల్ ఫ్రేమ్ అలోన్.
2: వీరు కేవలము జ్ఞానాంతులనే చెప్పవచ్చు.
3: These may be considered as blind people who do not know what the true knowledge is and wisdom is.
2: Mari kontha mandi manasanaga manishi kanuka ee sukshmamainatunti yokka sankalpamuto kudinatunti yokka vikalpaatmakamainatunti yokka ee manasu yokka aakarame manishi ani visheshistu vachadu.
3: A few other people believed that man essentially means the mind. And mind which is a conglomeration of thoughts and which forms on account of the thought processes. And they considered mind as the man.
2: Ye kontamandi matramu antakkarana tattvamunu gurtinchi vasana swaroopamainatundi ee karana dehame manavudani talastu vachadu.
3: Very few people recognized the existence of antakkarana, the inner four karanas. And then they say that causal body is the real man.
2: ye koti kokkaru nijamuga aatma swaroopamainatundi maha karana tattvame manushyamu aneetundi satyanni gurtistu vacharu.
3: One in a million or a billion considered the maha karana tattva, the great causal principle, is the man.
2: విజ్ఞాన దృష్టితో పరిశీలన చేసినప్పుడు కప్పబడినటువంటి ఈ మూడు దేహములను కూడాను వదిలిపెట్టి త్యజించి దూరము చేసి ఈ మహాకారణమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించును వాడే ధన్యుడు, వాడే పుణ్యుడు.
3: ఇఫ్ యూ వ్యూ ఇట్ సైంటిఫికలీ అండ్ ఇన్ ది ట్రూ సెన్స్ దట్ పర్సన్ ఇస్ ద మోస్ట్ ఫార్చునేట్ వన్. దట్ పర్సన్ హస్ శాంక్టిఫైడ్ హిస్ లైఫ్ హూ రికగ్నైజెస్ ది great causal body which transcends, which resides in these three covers, three bodies.
2: Kanuka stoola dehamainatundi ee panchabhautikamaina shariramu kevalamu oka todupu vantidi maatrame.
3: The gross body which is made of the five elements is only something like a veil, something like a cover.
2: Idi dehamulo నాలుగో భాగం వంటిది.
3: దిస్ ఈజ్ ఓన్లీ ది 1/4 పార్ట్ ఆఫ్ ద పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్.
2: సర్వజ్ఞత్వమైనటువంటి, సర్వశక్తిమయమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి ఈ మనస్సు యొక్క తత్వము సంకల్పముతో కూడటం చేత ఇది అర్ధదేహం వంటిది మాత్రమే.
3: మైండ్ విచ్ ఇస్ వెరీ పవర్ఫుల్, విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇట్స్ ఫోర్స్, వెన్ ఇట్ ఇస్ టేకన్ ఇట్ బికమ్స్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఆఫ్ ఎ పర్సన్.
2: వాసన స్వరూపమైనటువంటి అంతఃకరణ యొక్క తత్వము ఇది మూడవ భాగం వంటిది.
3: ది అదర్ పార్ట్ ఆఫ్ ది పర్సనాలిటీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ది అంతఃకరణ, వెన్ దట్ ఈస్ యాడెడ్, 3/4 ఆఫ్ ది పర్సనాలిటీ ఈస్ కవర్డ్.
2: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వమే పూర్ణమైనటువంటి మానవత్వంతో కూడినటువంటిది.
3: ఇట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ అలోన్ ఈస్ ది రియల్ మ్యాన్.
2: దీనిని పురుష సూక్తము సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్,
3: పురుష
2: 1000 శిరస్సులు కలిగినటువంటిది, 1000 నేత్రములతో కూడినటువంటిది, 1000 పాదములతో కూడినటువంటిది. ఏతావాత అన్ని పాదములు, అన్ని శిరస్సులు, అన్ని నేత్రములు కూడాను పరమాత్మని యొక్క ప్రతిబింబములని స్పష్టముగా విస్తూ వచ్చింది.
3: పురుష సూక్త హ్యాస్ క్లియర్లీ డిక్లేర్డ్ దట్ దిస్ పర్టిక్యులర్ ఆత్మతత్వ హ్యాస్ 1000 హెడ్స్ అండ్ 1000 ఫీట్ అండ్ 1000 హ్యాండ్స్ అండ్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఆల్ ది పర్సన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్, ఆల్ ద ఫార్మ్స్ విచ్ యు సీ ఆర్ ఎసెన్షియలీ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆత్మన్.
2: భక్తి వశః పురః అనగా భక్తికి వశమైనటువంటిది ఈ పురం అనేటువంటి దేహం.
3: దిస్ పర్టిక్యులర్ బాడీ విచ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ టౌన్ ఆర్ యాజ్ ఎ పురము, దిస్ ఈజ్ పాసిబుల్ యాక్సెసబుల్ టు డివోషన్.
2: ఈ మధ్యనున్నటువంటి యొక్క మనసు యొక్క తత్వమును మనం ప్రధానంగా గుర్తించవలసినటువంటి విషయం.
3: ది నేచర్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మైండ్ విచ్ కమ్స్ బిట్వీన్ ద గ్రాస్ బాడీ అండ్ ది అదర్ బాడీస్ హ్యాస్ టు బి థరలీ అండ్ క్లియర్లీ అండర్స్టూడ్.
2: మనసు అనగా మధ్యము ఉద్యోగి వంటిది.
3: మైండ్ మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ సర్వీస్ మ్యాన్,
2: ఇతను ప్రమోషన్ తో పైన పోగలడు, ఉన్నత స్థాయికి పోగలడు.
3: దిస్ పర్టిక్యులర్ పర్సన్ క్యాన్ బి ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ హైయర్ స్టేజ్,
2: కొన్ని దోషముల ద్వారా రివర్సల్ వెనక్కి కూడాను రాగలడు, తక్కువ స్థాయికి కూడాను పోగలడు.
3: ఇఫ్ హీ క్యాన్ కమిట్ మిస్టేక్స్ హీ మే బి డిమోటెడ్ ఆల్సో టు ద లోవర్ స్టేజ్.
2: కనుక ఈ మనస్సు యొక్క తత్వము ఉన్నత స్థాయికి చేరవలనన్నా అధోగాయతికి దిగజారవలనన్నా మన యొక్క సంకల్ప వికల్పములే ప్రధానమైన కారణములు.
3: దేర్ఫోర్ ఇఫ్ యు వర్ టు బేస్ యువర్ కాండక్ట్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మైండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు గెట్ ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ హైయర్ స్టేజ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫర్ యూ టు బి డిమోటెడ్ టు ద నెక్స్ట్.
2: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధవోచ్చే అన్నారు.
3: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇట్ హెస్ బీన్ డిక్లేర్డ్ దట్ ఇట్ ఈస్ ద మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బాండేజ్ ఆర్ లిబరేషన్.
2: మనస్సునకు రెండు విధములైనటువంటి తత్వములు ఉన్నవి.
3: దేర్ ఆర్ టూ టెండెన్సీస్ అండ్ టూ ప్రిన్సిపల్స్ విచ్ ది మైండ్ ఫాలోస్.
2: ఇవి విక్షేప లయములు అని.
3: దీస్ టూ ఆర్ విక్షేప అండ్ లయ.
2: విక్షేపం అనగా బాహ్య సంబంధమైనటువంటి యొక్క వృత్తికి చేరినటువంటిది.
3: దిస్ విక్షేప రెఫర్స్ టు ద ఎక్స్టర్నల్ యాక్టివిటీ.
2: ఇది ప్రవృత్తికి మార్గములో కూడినటువంటిది.
3: దిస్ ఈస్ ఎ పాత్ ఆఫ్ యాక్టివిటీ అండ్ యాక్షన్.
2: ఈ జగత్ కళ్యాణమైనటువంటి జగత్ కారణమైనటువంటి యొక్క ఈ బాహ్య దృష్టి ఎందు మాత్రమే ఈ విక్షేపం అనేటువంటి ఉంటుంటుంది.
3: దిస్ విక్షేప ఫంక్షన్స్ అండ్ ఎగ్జిస్ట్ విత్ రెఫరెన్స్ టు ది యాక్టివిటీ అసోసియేటెడ్ విత్ ద ఎక్స్టర్నల్ వరల్డ్.
2: బాహ్య జగత్తునందు స్థిరత్వమైన కూడినటువంటి యొక్క మనస్సు ఎక్కడనూ కానరాదు.
3: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫైండ్ మైండ్ ఇన్ ఎ స్టేబుల్ స్టేట్.
2: ఇది నిరంతరము చంచలంగానే ఉంటుంటుంది.
3: కంటిన్యూస్లీ దిస్ విల్ బి వేవరింగ్, మైండ్ విల్ బి వేవరింగ్.
2: దీనిని విక్షేపం అన్నారు.
3: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ విక్షేప.
2: కదలిక కలిగినటువంటిది, చంచలమైనటువంటిది, అస్థిరమైనటువంటిది విక్షేపము.
3: ద వన్ విచ్ ఈస్ ఇంపర్మనెంట్, ద వన్ విచ్ ఈస్ వేవరింగ్, ద వన్ విచ్ ఈస్ మూవింగ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విక్షేప. ఇది రిలేటెడ్ విత్ ద ఎక్స్టర్నల్ వరల్డ్.
2: బాహ్య జగత్తునందు స్థిరత్వమైన కూడినటువంటి యొక్క మనస్సు ఎక్కడనూ కానరాదు.
3: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫైండ్

0: the one which is impermanent, the one which is wavering, the one which is moving may be described as vikshepa.
1: ఇది కేవలం స్థూలమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునకు సంబంధించినటువంటిది.
0: This relates to the gross world and the material world.
1: ఇంకా లయము అనగా ఇది కేవలము పూర్తి శూన్య స్థితిలో ఉండేటువంటిది.
0: లయము రెఫర్స్ టు ది స్టేట్ వెన్ నథింగ్ ఎగ్జిస్ట్, శూన్య స్థితి
1: అనగా ఇది నిద్రావస్థ ఎందుండేటువంటిది.
0: దిస్ ఈజ్ ఒబ్టైన్ ఇన్ డీప్ స్లీప్ స్టేజ్.
1: నిద్రావస్థ ఎందు మనస్సు యొక్క తత్వము సంకల్పం యొక్క చేరిక ఏమాత్రం కూడా కనిపించదు.
0: డ్యూరింగ్ డీప్ స్లీప్ స్టేజ్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది మైండ్ అట్ ఆల్. మైండ్ డజంట్ ఫంక్షన్ ఇన్ దట్.
1: ఈ సంకల్ప వికల్పములు స్తంభించి ఉంటుంటాయి.
0: ది థాట్ ప్రాసెసర్స్ వుడ్ హావ్ కమ్ టు ఏ స్టాండ్ స్టిల్.
1: కేవలం అజ్ఞాన స్థితిలో అంధకారమై ఉంటుంటాయి.
0: ఇట్ వుడ్ బి ఏ స్టేట్ ఆఫ్ టోటల్ ఇగ్నోరెన్స్ అండ్ టోటల్ డార్క్నెస్.
1: విక్షేపము జాగ్రత్త అవస్థ, లయము నిద్రావస్థ.
0: విక్షేప ఈజ్ ఫౌండ్ వెన్ యూఆర్ ఇన్ ది వేకింగ్ స్టేట్ అండ్ లయం ఈజ్ ఫౌండ్ వెన్ యూఆర్ ఇన్ డీప్ స్లీప్ స్టేట్.
1: ఈ రెండింటిని అనుసరించడం చేత మానవుడు బంధితుడే అవుతున్నాడు, కాని ఇది మోక్షకారకుడు కాలేదు.
0: When man takes to these two paths of the waking and the deep sleep state, he is bound. He cannot be liberated.
1: ఇది దినదినమునకును తాను కట్టబడిపోతున్నాడు.
0: Day after day, he is getting bound in a stronger way.
1: మోక్షం మధ్య మార్గమైనటువంటిది ఏకాగ్రత.
0: The right royal path, therefore, is the path of concentration.
1: చంచలత్వము శూన్యత్వమును త్యజించి ఏకాగ్రత తత్వంతో మనము కొంతవరకు సాధన సలిపినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము గుర్తించుటకు వీలవుతుంది.
0: గివింగ్ అప్ ద వేవరింగ్ స్టేట్ ఇన్ ది వేకింగ్ స్టేట్ అండ్ ది శూన్య స్టేట్ ఇన్ డీప్ స్లీప్ స్టేట్, ఇఫ్ యూ వర్ టు టేక్ అప్ ద పాత్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యూఆర్ లైక్లీ టు గెట్ లిబరేటెడ్.
1: జంతువునాం నరజన్మ దుర్లభమని సృష్టింపబడినటువంటి ప్రాణకోటిలో మానవుడు ఉత్తముడు, ఉత్కృష్టమైనటువంటి వాడు.
0: Among all the living beings on earth, man is sacred one.
1: లోకములు ఉన్నత స్థాయి ఎందున్న ఉద్యోగములందున్నటువంటి వ్యక్తికి బాధ్యతలు కూడా అధికంగానే ఉంటాయి.
0: In the world, if you take a look, a person who is occupying a very important and high position will have great responsibilities.
1: అదే విధముగానే ఈ ప్రాణికోటిలో మానవుడు ఉన్నత స్థాయిలో ఉత్కృష్టమైనటువంటి యొక్క స్థితిలో ఉండినటువంటి వాడు కనుక ఇతనికి అనేక విధములైనటువంటి యొక్క బాధ్యతలు కూడా ఉంటున్నాయి.
0: ఇన్ ద సేమ్ వే మ్యాన్ హూ ఆక్యుపైస్ ఎ వెరీ హై స్టేజ్ అమంగ్ ద లివింగ్ బీయింగ్స్ ఈజ్ చార్జ్డ్ విత్ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్.
1: ఈ బాధ్యతలు ఏమిటి?
0: వాట్ ఆర్ దీస్ రెస్పాన్సిబిలిటీస్?
1: మొదటిది పాపము.
0: ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ రెఫరెన్స్ టు సిన్.
1: రెండవది శాసనము.
0: ద సెకండ్ వన్ ఈస్ ద ఆర్డినెన్సెస్ అండ్ లా.
1: మూడవది శాస్త్రము.
0: ద థర్డ్ వన్ ఈస్ శాస్త్రం స్క్రిప్చర్స్.
1: నాలుగవది ఇది కేవలము మానవుడు ఊహించలేనటువంటి యొక్క శాపము.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ ద వన్ విచ్ కెనాట్ బి ఈవెన్ ఇమాజిన్ బై ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కర్స్.
1: పాపము, శాసనము, శాస్త్రము, శాపము ఈ నాలుగింటికి బద్ధుడై ఉంటున్నాడు ఈ మానవుడు.
0: మ్యాన్ ఈజ్ బౌండ్ బై దీస్ ఫోర్ థింగ్స్, ద సిన్, ద లా, ది స్క్రిప్చర్స్ అండ్ ది కర్స్.
1: ఇక్కడ పాపము.
0: ది ఫస్ట్ వన్ ఈజ్ సిన్.
1: పాపం మానవునికి మాత్రమే ఎందుకు కలదు? మిగిలినటువంటి జీవకోటికి ఎందుకు లేదు?
0: మ్యాన్ ఈజ్ అలోన్ కేపబుల్ ఆఫ్ కమిటింగ్ సిన్స్, బట్ నాట్ ది అనిమల్ బీయింగ్స్ అండ్ ది అదర్ లివింగ్ బీయింగ్స్.
1: ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది పుణ్యము, ఏది పాపము అని తెలుసుకునేటువంటి విచక్షణ జ్ఞానము ఒక్క మానవునికి మాత్రమే ఉన్నది.
0: దట్ ఈస్ బికాస్ మ్యాన్ అలోన్ ఈజ్ ఎండౌడ్ విత్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ విచ్ కెన్ డిస్టింగ్విష్ గుడ్ ఫ్రమ్ బ్యాడ్.
1: విచక్షణ జ్ఞానము కలిగినటువంటి ఈ మానవునకు ఈ విధమైనటువంటి యొక్క పాపములు వెంటాడుతూ ఉంటాయి.
0: For man who is endowed with the power of discrimination will be facing situations in which he will be committing sin.
1: పాపం అనగా ఏమిటి? తెలిసియు ఇది చెడ్డదని తెలిసియు దానిని చేయటమే పాపం.

0: What is the meaning of sin? Sin refers to an act which is committed after knowing fully well that it is a bad act.
1: ఇది దోషము అని తెలిసి చేసేటువంటి యొక్క పనికి పాపము అని.
0: If you know that a particular thing is bad and it should not be done, and knowing fully well if you do it, this is sin.
1: నిత్యానిత్య విషయ పరిశీలన ఉంది కూడాను వారు కేవలము అహంకారం చేతను లేక అసూయ చేతను దీనిని ఆచరించేటువంటి యొక్క క్రియలకంటే ఇది పాపములనే పేరు.
0: Although man has been endowed with the power of discrimination, the actions which he commits, in spite of his knowing well that it is not a good act, if you commit it, it is on account of your ego sense, on account of your jealousy. Such acts are sins.
1: అయితే ఈ పాపములు మనుషులు ఎందు బాలురకు జ్ఞానులకు పిచ్చివారలకు ఈ పాపములు ఏమాత్రము అంటవు.
0: Even among the men, the children, the mad people and the wise one, they are not affected by the sins.
1: కారణం ఏమనగా ఈ పిల్లలు పిచ్చివారికి నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి ఉండదు.
0: The reason is the children and the mad people will not be having the power of discrimination.
1: వీరు కేవలం అమాయకత్వం చేతను అజ్ఞానం చేతను కూడి ఉంటారు.
0: These people either are ignorant or they do not know what they are doing.
1: అజ్ఞానము అమాయకత్వంతో కూడినటువంటి యొక్క మనసులకు ఏమాత్రము పాపము అంటదు.
0: ఇన్నోసెన్స్ అండ్ ఇగ్నోరెన్స్ ఫ్రీ ఎ పర్సన్ ఫ్రమ్ బీయింగ్ అటాచ్డ్ టు ఎ సిన్.
1: ఇంకా జ్ఞానికి ఇతనికి పాపములు పుణ్యములు అనేటువంటివి సమత్వంగా ఉంటూ ఉంటాయి.
0: జ్ఞాని అండ్ ద వైజ్ వన్ ద రియలైజ్డ్ సోల్ ఫర్ హిమ్ ది సిన్
1: తనకు కావలసినదని కానీ తనది అనేటువంటిది కాని మమత్వం కాని అతనికి ఉండకపోవటం చేతనే ఇది అద్వైత దర్శనం జ్ఞానం. సమత్వముతో కూడినటువంటి మనసు కలిగినటువంటి వాడు కనుక ఈ జ్ఞానికి ఈ పాపం ఏమాత్రము అంటవు.
0: ద రియలైజ్డ్ సోల్ ఏ జ్ఞాని వుడ్ నాట్ బి హ్యావింగ్ ఎనీ అటాచ్మెంట్ ఎనీ సెల్ఫిష్నెస్ అండ్ ఎనీథింగ్ ఆఫ్ హిజ్ ఓన్. హీ విల్ ఆల్వేస్ బి హ్యావింగ్ ఎ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ. దేర్ ఫోర్ హీ వుడ్ నాట్ బి కమిటింగ్ ఎనీ సిన్.
1: సప్రయోజనములు ఈ జ్ఞాని ఎందు ఏమాత్రం కూడా కనిపించవు.
0: సెల్ఫిష్నెస్ అండ్ థింగ్స్ విచ్ హీ వాంట్స్, సచ్ థింగ్స్ నెవర్ ఎగ్జిస్ట్ ఇన్ ఎ రియలైజ్డ్ సోల్.
1: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా ఏది అన్ని విధములైనటువంటి సంకల్పించినప్పటికీ ఇది లోక కళ్యాణ నిమిత్తమై.
0: Whatever he sees, whatever he utters, whatever he does is entirely for the welfare of the world.
1: Kanuka ee gnaniki kudanu paapamulu antavu.
0: Therefore even a realized soul would not be suffering from these sins.
1: Madhyasthayi endinatunti yokka manavuniki dehabranti kalinatunti manavuniki ee manasunu ichchalu vidiga vichinatunti manavuniki ee yokka paapamulu ventaadutu untayi.
0: Man who does not belong to these three categories and comes in the middle, and who is having attachment to the body and who is having selfishness, he alone will be committing sins.
1: Manasunu swechcha viharam kalipetvanti saripetvanti ee manavunike ee prapanchamu prapanchamu undinanta varaku sukadukkamulu labhanashtamulu tappavu.
0: Man who allows his mind to go the way that it wants, giving unbridled freedom, he alone will be subject to the duality of the happiness, the joy, the sorrow, the profit and the loss, and such other dual things.
1: Kanuka manavudu paapamulu cheyakudinatunte vaadu kanuka idan nitya nitya visha parisilam chesi edi manchidi edi cheddadi ఏది చేయదగినది ఏది చేయి తగనది అనేటువంటి ఒక విషయాన్ని విచిక్షణ జ్ఞానంతో చేసినప్పుడు ఈ పాపములు అతను ఏమాత్రము అంటవు.
0: యాజ్ మ్యాన్ ఈజ్ ప్రోన్ టు కమిట్ సిన్స్, హీ హ్యాస్ టు అవాయిడ్ కమిటింగ్ సిన్స్ బై యూజింగ్ హిస్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ ఫైండింగ్ అవుట్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అండ్ అవాయిడింగ్ డూయింగ్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ అండ్ డూయింగ్ ఓన్లీ గుడ్ థింగ్స్.
1: ఇంకా శాసనం.
0: ద సెకండ్ వన్ ఈజ్ శాసనము ఆర్ లా.
1: ప్రపంచం లోపల కొన్ని విధమైనటువంటి న్యాయాధిపతులు న్యాయస్థానములు ఉంటున్నాయి.
0: ఇన్ ది వరల్డ్ దేర్ ఆర్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్.
1: ఇక్కడ దోషములు చేసినటువంటి వాడు హింసలకు క్రూరమైనటువంటి ఒక కర్మలకు పాల్పడినటువంటి వారిని హింసించేటువంటి ఒక స్థానములే ఈ ధర్మస్థానము.
0: దీస్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ ఆర్ ప్లేసెస్ వేర్ పనిష్మెంట్ ఈస్ గివన్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ ట్రాన్స్గ్రెస్డ్ ది లా, హూ హ్యావ్ బీన్ క్రూయల్, హూ హ్యావ్ కమిటెడ్ సిన్స్ అండ్
1: అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ప్రవర్తించినటువంటి మానవులకు ఈ న్యాయస్థానములు తనకు కొన్ని విధమైనటువంటి శిక్షలను ఇస్తున్నాయి.
0: దీస్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ అవార్డ్ పనిష్మెంట్ టు పీపుల్ హూ హ్యావ్ ట్రాన్స్గ్రెస్డ్ ది కోడ్, ద లాస్ ఆఫ్ ద నేషన్, హూ హ్యావ్ కమిటెడ్ ఇన్జస్టిస్, హూ హ్యావ్ కమిటెడ్ యాక్ట్స్ ఆఫ్ ఇమ్మొరాలిటీ.
1: ఈ న్యాయస్థానములు కేవలం మానవుల నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని పశుపక్షి మృగాదుల నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: The law courts are established for the sake of dispensing justice to the man and not for the sake of animals and birds.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: one small example.
1: పశువులో పందియో పంటలో ప్రవేశించి ఆ పంటను ధ్వంసం చేసి అనేక నష్టములు కలిగిస్తాయి.
0: Let us just say that some animals have gone into the fields, destroyed the fields and have caused a great loss.
1: కానీ పంటను నాశనం చేసినవని, పంట పరిహార నిమిత్తమై తాము చెల్లించవలనని ఏ న్యాయస్థానము పశువులను పందులను శాసించవు.
0: నో కోర్ట్స్ ఆఫ్ లా విల్ గివ్ ఎ వర్డిక్ట్ దట్ ది ఎనిమల్స్ ఆర్ దోస్ పిగ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిస్ట్రాయింగ్ ది క్రాప్స్ విల్ హావ్ టు పే ఎనీ ఫైన్ ఆర్ అండర్ గో ఎనీ పనిష్మెంట్.
1: తప్పనిసరిగా వాటిని శిక్షించవలసినటువంటి అవసరమే వస్తే ఈ పశువులకు మృగములకు పందులకు అధిపతి అయినటువంటి మానవునికే ఈ పరిహార శిక్ష ఇస్తారు, కానీ ఈ యొక్క జంతువులకు మాత్రము ఈ పరిహార శిక్ష ఇవ్వడానికి ఏమాత్రము వారికి అధికారం లేదు.
0: ఇట్ విల్ బికమ్ సో ఎసెన్షియల్ టు గివ్ సమ్ పనిష్మెంట్ ఫర్ ది యాక్ట్స్ లైక్ డిస్ట్రాయింగ్ ది క్రాప్స్, ది పనిష్మెంట్ విల్ బి అవార్డెడ్ టు ది మాస్టర్ హూ ఓన్స్ దోస్ ఎనిమల్స్, బి ది పిగ్ ఆర్ ఎనీ అదర్ ఎనిమల్ విచ్ హెస్ కాజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది క్రాప్.
1: కనుక ఈ శాసనం అనేటువంటి దీంతో ఏర్పడినటువంటి ఈ న్యాయస్థానములు మానవుల నిమిత్తమే కాని పశుపక్షాదుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
0: దిస్ మేక్స్ థింగ్స్ వెరీ క్లియర్ యాజ్ టు హౌ ది లా కోర్ట్స్ అండ్ ది కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ టు డిస్పెన్స్ జస్టిస్ అండ్ అవార్డ్ పనిష్మెంట్ ఫర్ పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రీచ్ ఆఫ్ లా.
1: నిత్య జీవితంలో ప్రతి గృహములందు కూడా జరిగేటువంటివి, కుక్కలు ఇళ్లలో ప్రవేశించి కుండలనంతా పగలగొట్టి అందులో ఉన్నటువంటి పదార్థములను భుజించి స్వేచ్ఛగా బయటకు వస్తుంటాయి.
0: A few other instances and incidents which take place in day-to-day life, like the dogs entering into the house, eating the food and spoiling the food there, breaking the pots in which this food is kept.
1: ఈ కుక్కలు ఆ కుండల యొక్క పరిహారము, ఈ తిండి యొక్క పరిహారమును చెల్లించవరని ఏ యొక్క న్యాయస్థానమైనా విధించుతూ ఉంటుందా?
0: Is there any court of law which can ask these dogs to pay compensation for breaking the pots and for eating up the food in the houses?
1: అదే మానవుడు పంటను ధ్వంసం చేసిన, వంటను ధ్వంసం చేసిన, కుండలను ధ్వంసం చేసిన ఇతని విధంలో దీని యొక్క పరిహారార్థమై చెల్లించవరని న్యాయాధిపతులు తీర్పు చెబుతుంటారు.
0: Instead of these animals causing destruction of crops, breaking of the pots or eating of the food, if man were to do the same thing, the courts of justice will award punishment to the man who is responsible for this.
1: ఏకవాత ఈ శాస్త్రములంతా కూడాను కేవలం మానవుల నిమిత్తమే ఏర్పడినటువంటిదే కాని పశుపక్షాదుల నిమిత్తం ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకున్నప్పుడే ఈ యొక్క ప్రక్రియను సక్రమమైనటువంటి రీతిగా అనుభవించడానికి వీలవుతుంది.
0: The sum and substance of all this is that when a man recognizes that these courts of law are established to award punishment for people who indulge in breach of law and laws and harm to others and conducts himself in such a way that he is not subjected to any type of punishment, then things should have been correctly understood.
1: Inka moodavadi shastram.
0: The third one is shastras, scriptures.
1: Idi బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఈ చతుర్విధ ఆశ్రమం కలిగినటువంటి యొక్క మానవుడు ఏ రీతిగా ప్రవర్తించాలి, ఏ ఏ కార్యకలాపమునందు ఏ రీతిగా తాను తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అనేటువంటి శాసనాన్ని లిఖించినవి.
0: ది స్క్రిప్చర్స్ హావ్ లేడ్ డౌన్ ఎ కోడ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఫోర్ స్టేట్స్ ఆఫ్ లైఫ్ లైక్ బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస.
1: ఇంతే కాకుండా జాతకర్మ, నామకర్మ, వివాహ మహోత్సవాలు ఇత్యాది కార్యములు ఎందుకు కూడాను మానవుడు ఆచరించవలసినటువంటివి అనగా ఇందులో విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు అనేటువంటి దాన్ని శాసిస్తూ వచ్చినాయి.
0: ది స్క్రిప్చర్స్ ఆల్సో హ్యావ్ లేడ్ డౌన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది కోడ్ రైట్ ఫ్రమ్ ద బర్త్ ఆఫ్ మ్యాన్ అంటిల్ హీ రీచెస్ the last stage of life, like giving the name and the marriage celebrations and everything. Acts which will have to be committed and acts which should not be committed, which are prevented.
1: Loka kalyana nimittamai manavuni yokka pavitramainatunti yokka jeevita samskarana nimittamai aacharinchetunti yajna yagadi kratulu kudanu ee yokka shastramato sambandhinchinatuntivi.
0: These yajnas and yagas etc. which are performed for the welfare of the world and for welfare of the humanity, the procedures and the other things are also laid down in the scriptures.
1: Kalyana sabam nandu,
0: while conducting marriages,
1: varudu vaduvuku ivvavalsinatundi yokka pramanamulu, vaduvu varunuku ivvavalsinatundi pramanamulu, ee vidhamainatundi anni kudanu chakkaga shasinchinappude ee gruhastha dharmamu chakkaga nitya kalyana pachana thoranto kilakalalaadutu kalakala navutu untadi.
0: The promises which the bridegroom has to give to the bride and which the bride has to make by way of a promise to the bridegroom are all laid down in such a way that man's life will be happy, his family life would be safe and peaceful and happy.
1: Itti pramanamulanni kudanu itti vaagdanamulanni kudanu kevalam ee naadu taatkalikanga maatrame jarugutunnavi kaani tama hrudayamunandu hattukoni poyinatundi pramanamuluga taamu visvasinchatam ledu.
0: All this code which has been prescribed in the scriptures and all the promises which have been laid down are being given in an artificial way and not in a natural way from the core of the heart, believing fully in those laws.
1: Kanukane manavudu gruhastha dharmamulo aneka vidhamainatundi kashtamulaku nashtamulaku dukkhamulaku guri ayipothunnadu.
0: That is the reason why nowadays in the family life people are undergoing various difficulties, facing various problems and coming across situations.
1: Atme sachiga hrudaya sachiga aacharinchinatundi yokka vaagdanamulanu prana samanamuga chuchukoni pravartinchinappude pavitramainatundi phalitam kudanu manaku labhistundi.
0: When we conduct ourselves according to the promises given, taking the fire as a witness and taking our own heart and the indweller of the heart as a witness, when we conduct according to the promises, then only we will be able to live a very happy life, a peaceful life.
1: Jikvi rasagni madhurapriyattam satyam hitam tvam paramam vadami avarnayeta madhuraksharani govinda damodara madhaveti annaru. Anaga kannulu rendu untunnavi, rendu padarthamulu chudavachu manavudu.
0: Man has been endowed with two eyes. He can see things through the eyes.
1: Rendu chevulu untunnavi, manchi chedda renditini kudanu vinavachu manavudu.
0: He has been given two ears to hear good as well as bad.
1: Kani naluku okkate unnadi.
0: Man has only one tongue.
1: Ee okke maata paine nilavali.
0: Man has to stand on the word that he has given.
1: Cheppina maataku viruddhanga nadichinappudu idi రెండు మాలకులు కలిగినటువంటి యొక్క విషపురుగు వంటి వాడుగా తయారవుతాడు.
0: ఇఫ్ హీ గోస్ కాంట్రీ టు ద ప్రామిస్ దట్ హెస్ గివన్ ద ప్లైటెడ్ వర్డ్ దెన్ హీ ఈజ్ సంథింగ్ లైక్ ఎ పాయిజనస్ ఇన్సెక్ట్, ఎ పాయిజనస్ స్నేక్.
1: కనుక మానవుడు ఏకమాటగా ఉంటుండినప్పుడే తన యొక్క జీవితం లోపల ఐకమత్యం అనేటువంటిది కానీ ఏకత్వం అనేటువంటిది కానీ దివ్యత్వానికి వణిపోవడానికి అవకాశం ఉంటుంటాయి.
0: If man stands by one word and goes according to the word that he has given, then he would be able to see unity in life and also reach divinity.
1: Satyam vada dharmam chara ani bharatiya sanskruti andunnatundi pavitramainatundi netramulu.
0: In Indian culture there are these two great and very important sayings, principles.
1: Satyam cheppali dharmamu cheyali.
0: Speak truth, follow the path of righteousness.
1: Kanukane satyam okkate kaani rendavadi kaadu.
0: Truth means there is only one thing.
1: Truth is one, not two.
0: Truth is one and not two.
1: Ekam jeeva advitiyam brahma anetunte yokka tattvamlo kudanu ee satyanni prakatistu vachindi.
0: In the statement that there is only one Brahman and there is no second entity at all, the same
1: satyasvarupame daivam anetundi, truth is God annaru.
0: The same thing has been described as truth is God.
1: Kanuka ittu satyanni sakramanga nadchukonappudu ఈ విధమైనటువంటి యొక్క శాస్త్రము అనేక విధములుగా కూడాను మానవుని శిక్షిస్తుంది.
0: ఇఫ్ వన్ డస్ నాట్ ఫాలో అకార్డింగ్ టు ది కోడ్ లేడ్ డౌన్ బై ది స్క్రిప్చర్స్ ది వే దట్ ఇట్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ది స్క్రిప్చర్స్ ఆల్సో గివ్ యూ పనిష్మెంట్.
1: నాలుక చేసేటువంటి పాపములు నాలుగు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్ విచ్ ఎ టంగ్ కెన్ కమిట్.
1: ఒకటి అసత్యమాడటం.
0: వన్ ఈస్ స్పీకింగ్ అన్ట్రూత్స్.
1: రెండవది పరులను దూషించటం.
0: ద సెకండ్ వన్ ఈస్ క్రిటిసైజింగ్ అదర్స్.
1: మూడవది హాస్యాస్పదము చేయటం.
0: ద థర్డ్ వన్ ఈస్ మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
1: నాలుగవది అధిక భాషను అనగా ఎక్కువగా మాట్లాడటం.
0: ఫోర్త్ వన్ ఈస్ ఇండల్జింగ్ ఇన్ టూ మచ్ టాక్.
1: ఈ నాలుగింటి వల్ల నాలుక అనేక విధములైనటువంటి పాపములకు గురి అవుతున్నది.
0: బై దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ టంగ్ కమిట్స్ సిన్స్.
1: మనము అన్నింటి ఎందుకును సత్యమును సాధ్యమైనంత వరకును ప్రవేశపెట్టి సత్యవాక్ పరిపాలకుడుగా కావడానికి తగినటువంటి కృషి చేయాలి ఈనాటి విద్యార్థులు.
0: ద స్టూడెంట్స్ ఆఫ్ టుడే షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు టేక్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ అబ్జర్వ్ ట్రూత్ టు ది ఎక్స్టెంట్ దట్ ఈస్ పాసిబుల్. దే మస్ట్ అబ్జర్వ్.
1: కానీ ఈనాటి యొక్క ఆధునిక యువకులు ఎందు ప్రొద్దున ఒక మాట, మధ్యాహ్నం మరొక మాట, రాత్రికి ఇంకొక మాట.
0: బట్ వాట్ యు ఫైండ్ in the youth of the modern ages that morning they utter one thing, the afternoon they contradict it, and in the evening they
1: satatam yoginaha anindi bhagavadgita. Nirantaram kudunu satya yogamulo mana jeevitanni ankitam gavinchali.
0: Bhagavadgita has declared satatam yoginaha, and it means that you will have to dedicate your life for the truth.
1: Kani manam aa vidhanga jeevinchadaniki prayatninchatam ledhu.
0: But you do not find people living a life based upon this particular statement.
1: Tellavari yogam.
0: Morning they undertake yoga.
1: Madhyanam bhogam.
0: The afternoon they undertake indulgence bhogam.
1: Ratri rogam.
0: By the night they will be subjected to disease rogam.
1: Yoga bhoga rogamulato kudinatundi vaadu samatva swaroopudu ettavutadu samachittu ve vidhanga kaagaladu.
0: If a person undergoes within a day itself these three states of yoga bhoga and roga, how can you describe him as a person with equal mindedness?
1: Kanukane dinam aneetundi suryun yokka abhiruddhi chetanu suryun yokka maarpu chetanu bhoomi yokka telagadam chetanu kontha raatakkalamu madhyana kalamu saayam kalamu anipri vyathyasam kalugutunnave kaani manavattamlo etti vyathyasamunu labhinchatam ledu kalagatam ledu.
0: By the movement of the sun and by the movement of the earth there is something like morning, afternoon, evening and night. But really speaking, there is no change in human nature and in human beings.
1: Meeku vidyarthulaku telisinatundi vishayame suryudu bhoomadhya rekha paiki vachinappudu pagalu prarambham avutundadani suryudu bhoomadhya rekha kindiki poyinappudu ratri prarambham ayindani.
0: Students will be knowing that when sun is on equator there is day, and when he moves away from that
1: suryodaya suryastamulu ematramunu levu. సూర్యునికి అస్తమమని లేక ఉదయమని ఏమాత్రం కూడా భేదం లేదు.
0: రియలీ స్పీకింగ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్.
1: ఇవన్నీ కూడా భగవత్ శాసనము లోపల ఎన్ని విధములైన యొక్క పవిత్రతను గురించి దేశ కళ్యాణమును లోకక్షేమాన్ని ఆశించే భగవంతుడు సృష్టిస్తూ వచ్చాడు.
0: ఇన్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ హెస్ బీన్ ఆర్డైన్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది హ్యుమానిటీ, ఫర్ ది ప్రిజర్వేషన్ అండ్ ఫర్ ది గుడ్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఇట్టి భగవత్ సృష్టికి సంబంధించినటువంటి యొక్క ఈ ప్రకృతిని మనము ఏదో కృత్రిమమైనటువంటి యొక్క గుణము చేతను, బుద్ధుల చేతను, మనస్సుల చేతను దీనిని అనేక రకములుగా మార్చుటకు ప్రయత్నం చేస్తున్నాం.
0: క్రియేషన్ విచ్ ఇస్ సో సేక్రెడ్ హెస్ బీన్ మిస్అండర్స్టూడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ అండర్స్టాండింగ్ అండ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ గివన్ టు ద క్రియేషన్.
1: ఇది కేవలం దేశమునికి ప్రమాదంగా కూడా రూపొందుతుంది.
0: Such an attitude is likely to get harm done to the nations.
1: ee science pillalku baaga telusunu.
0: Students of science know very well
1: mana yokka bhoomandalaniki ati samipamlo undaletvanti grahamu oka chandrudu.
0: Moon is comparatively very close to earth compared to the other stars.
1: Alaga 245000 mailu daggarlo untunnadu ee yokka chandrudu bhoomiki.
0: Moon is at a distance of 245,000 miles from earth.
1: ఈ చంద్రుడు పౌర్ణమి దినము, అమావాస్య దినము, కొన్ని డిగ్రీలు మాత్రమే కొంచెం భూమికి సమీపిస్తున్నాడు.
0: ఆన్ ఫుల్ మూన్ డే ఆన్ న్యూ మూన్ డే మూన్ కమ్స్ ఎ లిటిల్ క్లోజర్ టు అర్త్ ఓన్లీ బై ఎ ఫ్యూ డిగ్రీస్.
1: ఇలాంటి కొన్ని డిగ్రీలు సమీపించినప్పుడే సముద్రం యొక్క జలము ఉప్పొంగి అనేక విధమైన అలల చేతలు ఈ రాకా సుధాకరుని చూచిన సత్యమే అంతులేని గంతులు వేస్తాడు ఈ యొక్క సముద్రుడు.
0: బై సచ్ ఎ స్మాల్ చేంజ్ అండ్ కమింగ్ క్లోజర్ టు అర్త్ బై ద మూన్ బై ఎ ఫ్యూ డిగ్రీస్ ఓన్లీ దెర్ ఇస్ సచ్ ఎ ట్రెమెండస్ రెస్పాన్స్ అండ్ ఎ చేంజ్ ఇన్ ది ఓషన్ ద వేవ్స్ రైట్ ఆల్మోస్ట్ అప్ టు గ్రేట్ హైట్స్.
1: నిజముగా ఈ యొక్క దేశమునకు ప్రళయమే సంభవించవలనన్నా చంద్రుడు ఏ 2-3 మైళ్ళు దూరం దగ్గరకు వచ్చినప్పటికీ ఈ సముద్రం ఉప్పొంగి ఈ ప్రపంచమునంతా ప్రళయంగా ముంచిపేసేస్తుంది జలంతో.
0: ఇఫ్ బై ఛాన్స్ మూన్ వర్ టు కమ్ 2 or 3 miles అవే ఫ్రమ్ ద యూజువల్ ప్లేస్ అండ్ క్లోజర్ టు ద అర్త్ దేర్ వుడ్ బి ఎ ప్రళయ అండ్ ఎ టోటల్ డిస్ట్రక్షన్.
1: ఈ భూమికి ఇంత దూరంలో చంద్రుడు ఉండినప్పుడే ఈ భూమండలానికి కూడా క్షేమం ఉంటుంది.
0: When moon is at a distance of 245,000 miles, the usual distance, then the earth is safe.
1: ఏ యొక్క తత్వములు కాని అనగా పంచభూతములు కాని స్పర్శ శబ్దము రూప రసగంధాదులన్నీ కూడాను ఏ స్థానములో ఏవేవి తమ యొక్క క్రమం అనుసరించి ఉండునో అప్పుడే ఈ భూమికి కూడాను క్షేమం ఏర్పడుతుంటాయి.
0: When these 5 elements are in the right proportion and the place where they ought to be when they are there, and when the senses also perform their functions properly, then everything is okay and safe.
1: Kanuka ee shasanamulanta kudalu kevalam daiva nindeyamulainatundi venetundi satyanni gurtinchi ee shasanaanni manam paatinchataku prayatninchinappude ee yokka yoga kshemamu mahamyaham bhagavantudu chusukogaladu ane satyanni gurtinchavachchu.
0: God would be able to just take care of your welfare and offer you all the protection that is necessary when you observe the laws laid down in the scriptures and design your own life according to the code laid down.
1: Inka nalugavadi shapam.
0: The fourth one is curse.
1: Meer anukovachchu evaru shapam icchetunti varu maharshulu mahaneelu ilanti yogulu ilanti varu shapaniki karakulu avutunnarani. మహర్షులను హింసించినప్పుడు మహర్షులకు బాధలు కలిగించినప్పుడు వారికి మనస్సుకు భిన్నమైనటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడు వారి లోక కళ్యాణములకు అడ్డు తగిలినప్పుడు ఈ మహర్షులు ఒక కఠినమైనటువంటి వాక్కును ప్రసరిస్తుంపచేస్తున్నారు.
0: When you hurt the great sages, when you harm them, when you come in the way of the welfare of the world, then they may utter out of anger and out of agony a word, and that becomes a curse.
1: దురదృష్టవశాత్తు మహర్షులు శాపం చేస్తున్నారు, వీరికి తగినటువంటి పని కాదని మహర్షులను కూడా విమర్శించేటువంటి వ్యక్తులు కూడా లోకంలో లేకపోలేదు.
0: అన్ఫార్చునేట్లీ దెర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ థింక్ దట్ వాట్ మహర్షిస్ ఆర్ డూయింగ్ ఈజ్ ఎ రాంగ్ థింగ్ అండ్ ఇస్ ఎ బ్యాడ్ థింగ్.
1: ఏ శిక్ష అయినా ఈ యొక్క పంచభౌతికమైనటువంటి యొక్క శరీరములకు ఇది రక్షగానే రూపొందుతుంది.
0: Whatever curse is given, that curse is going to be a sort of a protection for the physical body.
1: శిక్ష జరిగినప్పుడే వాడు సక్రమ మార్గములో ప్రవేశించుటకు వీలవుతుంది.
0: Only when a wrong act is being punished, he will be able to correct himself.
1: తప్పును క్షమించుకుంటూ పోవటం చేత తప్పులు మరింత అధికమైపోతుంటాయి.
0: If you go on forgiving all the mistakes committed, then more and more mistakes will be committed.
1: అంతే కాకుండా మానవునికి ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటి విషయాలను కూడా విచక్షణ జ్ఞానం కోల్పోతాడు.
0: Not merely that, if you go on forgiving, man also loses the power of discrimination.
1: అప్పుడప్పుడు ఇలాంటి జాగ్రత్తను కల్పించటం కూడా ఒక శాసనంలో అనేటువంటి ఒక అంగమే.
0: In order to awaken people to what is reality and what is discrimination, this శాపం ఆల్సో ఈజ్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ శాసనం.
1: పరీక్షిత్ మహారాజు తాను విహారాస్తమైన అరణ్యమును ప్రవేశించి అనేక విధములైనటువంటి వేటలాడి తాను అలసిపోయి ఆశ్రమం చేరుకున్నాడు.
0: కింగ్ పరీక్షిత్ ఎంటర్డ్ ఇన్ టు ఫారెస్ట్ అండ్ హీ అండర్టుక్ హంటింగ్ ఫర్ హిజ్ ఓన్ ప్లెజర్ అండ్ హీ వాజ్ టైర్డ్ ఆఫ్టర్ ఏ వెరీ హెక్టిక్ డే.
1: మహారాజుకు విశాలమైనటువంటి హృదయం ఉండాలి.
0: king should always have a broad mind.
1: Rajya prajalandaru kuda tama biddaliga visheshinchali.
0: A king should always consider the people as his own children.
1: Maharishulanu adarshavantuluga tamu enukovali.
0: The king should also consider maharishis as people who are ideal.
1: Sarva shastramulu sarva neemamulu gurtinchinatundi vaaru kanaka mahaneelu vaari aagyanusarame vartinchali maharajulu.
0: The kings will have to conduct themselves according to the dictates of people, the sages who know what is right and what is wrong.
1: Aanti maharaju ashramulo praveshinchi tana daahamulu taginatundi yokka ఉపశాంతిని అందించలేదని చెప్పని కోపం చేత మరణించినటువంటి యొక్క సర్పము తీర్చి జ్ఞానములో ఉండేటువంటి మహర్షి మెడలో చుట్టూ వచ్చాడు.
0: బట్ వాట్ హస్ దిస్ కింగ్ పరీక్షిత్ డన్? హీ వాస్ ఎ లిటిల్ టైర్డ్, హీ వాస్ థర్స్టీ, హీ డిడ్ నాట్ గెట్ ద డ్రింక్ టు క్వెంచ్ హిస్ థర్స్ట్. హీ బికేమ్ యాంగ్రీ, హీ టుక్ ఎ డెడ్ స్నేక్ అండ్ పుట్ ఇట్ రౌండ్ ద నెక్ ఆఫ్ ఎ మహర్షి హూ వాస్ ఇన్ డీప్ మెడిటేషన్.
1: మహారాజు చేయవలసినటువంటి యొక్క పని కాదు.
0: This is not a thing which should be have been done by
1: kanukani. Ee drishyamunu chuchi aa maharshi kumarudainatundi shrungi shapinchadu. 7 dinamula lopala ide sarpam kaataku neevu maraninchavu gaaka ani.
0: Shrungi, who saw this particular sight, was annoyed, and then he just gave a curse to this particular king, saying that the same snake will bite you and you will die at the end of 7 days.
1: Kani maharaju tana doshamunu gurtinchukunnatundi vaadu kanuka ఈ 7 దినముల లోపల కూడాను నిరంతరము క్షణమైన కూడాను వ్యర్థము చేయక దైవచింతనతో ఈ శేష జీవితాన్ని సార్థకం గావించుకోవాలని సంకల్పించుకున్నాడు.
0: కింగ్ హూ వాజ్ ఎ గుడ్ పర్సన్, హీ రియలైజ్ హిస్ మిస్టేక్ అండ్ దేర్ ఫోర్ హీ టుక్ ఎ నౌ దాట్ హీ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ అ మోమెంట్ ఇన్ దిస్ 7 డేస్. హీ షుడ్ రిమెంబర్ కాన్స్టెంట్లీ గాడ్ అండ్ శాంటిఫై హిస్ లైఫ్ అండ్ అచీవ్ హిస్ గోల్.
1: మానవుని యందు సత్సంకల్పము ఆవిర్భవించును ఆనాడు సర్వక్షేమములు కూడాను తన చుట్టూ వచ్చి చేరిపోతాయి.
0: ది మోమెంట్ దట్ మ్యాన్ గెట్స్ ఎ గుడ్ థాట్, ఆల్ ది సర్కమ్స్టెన్సెస్ విల్ హెల్ప్ హిమ్ టు ఫుల్ఫిల్ దట్ పర్టికులర్ గుడ్ థాట్, టు ఇంప్లిమెంట్.
1: వేలాది మంది మహర్షులు వచ్చి అందులో చేరిపోయారు.
0: థౌజండ్స్ ఆఫ్ మహర్షిస్ కేమ్ దే.
1: ఆ సమయమునకి సుఖ మహర్షి కూడాను చేరాడు.
0: అట్ ద సేమ్ టైమ్, అట్ ద సేమ్ మూమెంట్ సుఖ మహర్షి ఆల్సో హ్యాపెన్ టు కమ్ దే.
1: వీరందరూ కూడాను ఒక పవిత్రమైనటువంటి యొక్క పరిస్థితులు ఎందే కూడాను వీరి కూటమి ఏర్పడుతుంటారు.
0: సచ్ ఎన్ అసెంబ్లీ ఆఫ్ గ్రేట్ మహర్షిస్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ దర్ ఇస్ అ సేక్రెడ్ మూమెంట్.
1: ఈ సుఖ మహర్షి బోధించినటువంటి యొక్క భాగవతం యొక్క తత్వాన్ని మహర్షులు వినటమే కాకుండా పరీక్షిత్ మహారాజు ఏకాన్మక చిత్తుడైపోయి ఏకాగ్రతుడైపోయి దానిని చక్కగా ఆనంద భాష్మములతో తాను ఆలకిస్తూ తన జీవితమును అంత్యం గావించుకున్నాడు.
0: Sukha Maharshi narrated Bhagavatam. All the Maharshis who had assembled there drank the nectar, and this Parikshit Maharaj also with a concentrated mind listened to the narration of Bhagavatam.
1: Pranamunu vadaleetundi purumu Parikshit Maharaja cheppadu.
0: Before leaving his last breath, King Parikshit announced,
1: O Sringi Mahanubhava, neevichinatundi naaku shapam kaadu goppa varaprasadam annadu.
0: Sringi, oh great one, the curse that you have given to me is not really a curse.
1: Maharishi ఇటువంటి యొక్క కఠినమైనటువంటి వాక్యములు కేవలం మానవులకు కళ్యాణకరమైనటువంటివే కాని దానిని వాడు గుర్తించడం లేదు. కేవలం వాక్యమును మాత్రమే విశ్వసించి దానిని మాత్రమే ఒక శాపముగా వారు భావించి మహర్షులను దూషించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ది రియల్ పర్పస్ ఆఫ్ ఎ కర్స్. ఎనీ కర్స్ that comes out of the mouth of a great maharshi will be really a boon. People who take literally may not be able to understand correctly, therefore they criticize.
1: Nijamuga aa shatame lekunna Parikshit Maharaju antimunandu ee pavitramainatundi kaalani gadipetundi vaadu kaadu.
0: Suppose there was no curse like that, the one given by Sringi to Parikshit Maharaj, King Parikshit would not have come to such a glorious end in his life.
1: Inka Agastya maharshi devendrulu kudalu gajaruvulai jeevintuvuga ka ani shapinchadu.
0: Agastya Maharshi also cursed Devendra similarly.
1: అప్పుడు ఆ గజమే అనేక విధములైనటువంటి యొక్క దేహ బలమును బుద్ధి బలమును భుజ బలమును కూడా విశ్వసించి తాను మకరితో పోరాటానికి ప్రయత్నం చేసింది.
0: హీ కర్స్డ్ ఇంద్ర టు బి బోర్న్ యాజ్ అన్ ఎలిఫెంట్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలిఫెంట్ దేవేంద్ర యూజ్డ్ ఆల్ హిస్ ఫిజికల్ ప్రొవెస్, ఆల్ హిస్ కెపాసిటీస్ టు రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: కట్టకడపటికి తన యొక్క బలహీనతను గుర్తించి దేహబలము దుర్బలము, దైవబలమే నిజబలము అనేటువంటి సత్యాన్ని గుర్తించి రావే ఈశ్వర కావవేవరద సంరక్షించు భద్రాత్మక అని కేక వేశాడు.
0: ఇంద్ర ఇన్ దిస్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ఎలిఫెంట్ ఆఫ్టర్ ద కర్స్ యూజ్ ఆల్ హిస్ ఫిజికల్ పవర్స్ అండ్ హీ కుడ్ నాట్ సక్సీడ్ విత్ ద ఫిజికల్ పవర్స్. హీ రియలైజ్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ దట్ ఫిజికల్ పవర్స్ ఆర్ నాట్ అట్ ఆల్ సఫిషియంట్ టు రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: ఓనాయంతో ఉండినంత వరకు కూడాను మానవులకు కానీ మృగములకు కానీ ఏ విధమైన విజ్ఞానము అతనిలో ఆవిర్భవించదు.
0: ఓన్లీ గాడ్స్ గ్రేస్ కెన్ హెల్ప్ ఎ పర్సన్ టు రీచ్ ద గోల్ అండ్ దెన్ యూ ప్రే టు ద లార్డ్ నారాయణ టు కమ్ అండ్ సేవ్ హిమ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ థింగ్. సో లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ద ఈగో సెన్స్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: కనుక ఈ గజరాజు అహంకారంతో ఉండినంత వరకు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయ్యాడు.
0: యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఎలిఫెంట్ దిస్ కింగ్ ఎలిఫెంట్ had that egotism in him, he could not
1: halidappenu moorcha vache tanu darshan samammayedin tana dehamu shraminchi poyindi manas yokka vijnanamu poorthi mari poyindi tana yokka jeevitam anetundide oka vidhamainatundi durbhalamainatundi jeevitanga roopondindi.
0: The king elephant told himself, well, physically I am tired and exhausted, mentally also I am confused, I am not having sufficient mental power either, I am totally
1: అట్టి కష్ట సమయములందే దైవం యొక్క జ్ఞాపకములకు వస్తుంది.
0: ఐఎమ్ టోటలీ టైర్డ్ హి సెడ్ అండ్ ఓన్లీ డ్యూరింగ్ సచ్ టైమ్స్ హీ వుడ్ బి రిమెంబరింగ్ గాడ్.
1: కష్టములు లేకుండా సుఖమును ఎవరు కూడా ఆశించడు.
0: ఇఫ్ దేర్ ఆర్ నో ట్రబుల్స్ నో వన్ ఆస్పైర్స్ టు హ్యావ్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: కష్టములే సుఖాన్ని అందిస్తున్నాయి.
0: ఇన్ దట్ వే ఇట్ ఈస్ ది ట్రబుల్స్.
1: కనుకనే శాస్త్రములందు శాస్త్ర వచనం అన్నిటి పెట్టినట్లుగా ఇక్కడ ఒక విధమైనటువంటి మానవునికి కష్టములు నసుకార్ లభ్యతే సుఖం అన్నారు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ వెన్ యూ సీ కర్స్ కెన్ ఓన్లీ బి ఏ బూన్ టు ఏ పర్సన్ హూ కరెక్ట్లీ అండర్స్టాండ్స్ ఇట్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ప్రాపర్లీ.
1: ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్య లోపలే మానవునికి సంతోషం లభిస్తుంది.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ఎ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: తెలుగులో కూడా అనేక మంది వాడుతుంటారు ఈ పదములు. సంఘటన వస్తే వెంకటరమణ అని. అంతకుముందు వెంకటరమణ పేరు ఏమాత్రమూ స్మరించరు. సంఘటమే ప్రారంభమైతే అప్పుడు వెంకటరమణ అని గోవిస్తారు.
0: దేర్ ఇస్ ఎ తెలుగు ప్రావర్బ్ విచ్ సేస్ దట్ ఓన్లీ వెన్ యూ ఆర్ ఇన్ డిఫికల్టీ అండ్ ట్రబుల్ యూ రిమెంబర్ గాడ్ వెంకటరమణ, అదర్వైజ్ యూ డోంట్ కేర్.
1: కనుక కష్టాల సమయంనందు, దుఃఖ సమయంనందు, విచార సమయంనందు, బాధల సమయంనందే భగవంతుని అధికంగా స్మరించడానికి వీలవుతుంది.
0: It is possible to remember God in a very intense way when only when you are in real troubles, when you are in grief, when you are sorrow stricken.
1: Parikshala samayamlo pillalu bhagavantunni aashinchinattuga maroka samayamlo aashincharu.
0: Students would not be able to remember God as intensely in other times as they can during examination time.
1: Tana yokka samasyalu teerche nimittame bhagavat anugraham atyavasaramu.
0: For achieving anything in life, God's grace is essential.
1: సీట్లు కావాలి అని కూడా సమయం లోపల ప్రార్థించినంత ప్రార్థనలు సీటు చిక్కిన తర్వాత ఆ ప్రార్థనలు ఉండవు.
0: The intensity with which you pray until you get a seat, you would not be having the same intensity once you get the seat.
1: కనుక మానవుని యొక్క మనస్సు ఈ విధమైనటువంటి వికల్పములతో కూడినటువంటిది.
0: Man's mind consists of this kind of thinking.
1: కనుక ఈ శాపములు కూడాను వారికి వరప్రసాదాలుగానే రూపొందినాయి.
0: Curses would become a boon because of this particular peculiar nature of mind.
1: నిజముగా ఆ శాపములే లేకుండా ఈ గజరాయ యొక్క దృష్టి భగవంతుని పైన మరణించేటువంటి వాడు కాదు.
0: Were there no curse on this king elephant, he would not have prayed so intensely.
1: మన దృష్టి ఎట్టిదో సృష్టి అట్టే.
0: The creation depends upon the vision that you have.
1: మన భావం ఎట్టిదో మన ఫలితము అట్టిది.
0: As you feel, so you obtain, so you get.
1: Pindi ettido rotte attedi.
0: Cake depends upon the
1: pindi ettido trepo attedi.
0: The type of belt that you get depends upon the type of food that you take.
1: Ante kaani ee oka srishti nindayallo etti bedamulu maarpulu kalugutaku veelu kaadu.
0: Therefore the difference of that you get in creation depend upon your own vision, your own
1: kaluku manam manchini chesi manchini anubhavinchali.
0: Do good and reap the fruits thereof.
1: చెడ్డని చేసి మంచిని అనుభవించాలంటే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: If you want to reap the fruits of good, you cannot get it by committing mistakes and by doing something bad.
1: కేవలము చేదుకాయలు భుజించి మంచి గంధముతో కూడినటువంటి మామిడి పండు వాసన రావాలంటే వస్తుందా?
0: సపోజ్ యూ టేక్ ఎ సవర్ టైప్ ఆఫ్ ఫ్రూట్ బిటర్ గోట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ బెల్చ్ విచ్ విల్ బి గివింగ్ యూ ది స్మెల్ ఆఫ్ ఎ మ్యాంగో.
1: కనుక మనము ఏది చేస్తామో దాని యొక్క రిజల్ట్ కు మనం సిద్ధంగా ఉంటుండాలి.
0: యూ మస్ట్ దేర్ ఫోర్ బి రెడీ టు రీప్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వాట్ ఎవర్ యాక్షన్స్ యూ అండర్టేక్.
1: కనుక దోషములు చేసేటువంటి యొక్క ఉన్నత స్థాయిలో ఉండేటువంటి యొక్క వ్యక్తులకు దోషరహితుని గావించాలనే ఉద్దేశంతో ఈ మహనీయులు సంకల్పించుకున్నటువంటి యొక్క వాక్యములు శాసన రూపంలో వచ్చాయి. కానీ శాపం రూపంలో ఇది నిజంగా హృదయపూర్వకంగా వారిని శిక్షించాలని ఇచ్చేటువంటివి కాదు.
0: కర్సెస్ ఆర్ ఇంటెండెడ్ బై ది గ్రేట్ సేజెస్ ఓన్లీ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పర్సన్స్ ఫర్ హూమ్ దే ఆర్ గివన్.
1: ప్రతి ఒక్కటి కూడా ఈ శాస్త్రంలో ఈ విధమైనటువంటి యొక్క నిర్ణయాలను నిరూపిస్తూ మానవులకు అందిస్తూ వచ్చింది.
0: ది స్క్రిప్చర్స్ హావ్ బీన్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ టు ద మ్యాన్.
1: ఒకానొక సమయంలో ఈ పీఠాధిపతులకు కొన్ని నియమములు ఏర్పరుస్తూ వచ్చారు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ సర్టెన్ లాస్ వర్ లేడ్ డౌన్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఆక్యుపైయింగ్ ది ప్లేసెస్ ఆఫ్
1: 11వ శంకరాచార్యుగా ఉండేటువంటి యొక్క ఉభయ భాస్కర్ తాను జానరిస్టులో ఉండినటువంటి సమయంలో తాను ద్వారం ముందు ఒక వాచ్మ్యాన్ అనగా సిపాయి దండను పట్టుకుని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త క్షణ క్షణం కూడా ఈ వాక్యం ఉచ్చరించేటువంటి యొక్క నియమాన్ని ఆదిశంకరులు పెట్టుతూ పోయాడు.
0: డ్యూరింగ్ ది డేస్ ఆఫ్ 11th శంకరాచార్య there was one gatekeeper who was standing, his name is Ubhaya Bhaskar. He was uttering again and again tasma jagrata jagrata, be careful, be careful and be careful.
1: Okanadu ee 11va Shankaracharyulu jnanam nanda kurchoni aha enta pedda property, ఎంత పెద్ద దీనికి నేను పీఠాధిపతిగా అయిపోయినాను, ఎంతమంది నా శిష్యులు, ఎంతమంది ఇది, ఈ రకంగా స్మరించుకుంటూ వచ్చాడు ధ్యానంలో.
0: దిస్ శంకరాచార్య 11th శంకరాచార్య వైల్ సిట్టింగ్ ఫర్ మెడిటేషన్ హీ వాస్ థింకింగ్ ఆఫ్ ది వెల్త్ దట్ హీ పొసెసెస్, దట్ నంబర్ ఆఫ్ డిసైపుల్స్ దట్ హీ హ్యాస్ అండ్ ఆల్ దోస్ వరల్డ్లీ పొసెషన్స్.
1: క్రమక్రమేణ అహంకార మార్గంలో ప్రవేశింపచేసేటువంటి సమయంలో తస్మా జాగ్రత్త జాగ్రత్త ఈ యొక్క వాచ్మ్యాన్ అనగా బంటు చెప్పేటువంటి వాక్యము తక్షణం హృదయాన్ని కట్టుకున్నది. చీ, నాకు ఈ భావం ఉండవలసింది కాదు అని తాను సరి చేసుకున్నాడు.
0: When his mind was going in this wrong path, there was a declaration coming from the watchman, be careful, be careful. And that became something like opening of the mind or opening of the eyes of this Shankaracharya. He told himself, well, I am going in the wrong path, I should not think of
1: maruk shishiru venaka bhagam nundi mata nasti pita nasti నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మా జాగ్రత్త జాగ్రత్త తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
0: దెర్ వాజ్ అనదర్ డిసైపుల్ ఫ్రమ్ బిహైండ్ హూ వాజ్ అటరింగ్ దెర్ ఇస్ నో మదర్ నో ఫాదర్ నో టీచర్ నో వెల్త్ నో ప్రాపర్టీస్ బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్.
1: మరొక శిష్యుడు బయలుదేరుతూ వచ్చేసేసాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం జావా దుఃఖం పునఃపునః అంచకాలే మహాదుఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
0: అనదర్ డిసైపుల్ ఫ్రమ్ అనదర్ సైడ్ వాజ్ డిక్లరింగ్ దాట్ వెల్ బర్త్ ఇస్ సారో లైఫ్ ఇస్ సారో ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్
1: సారో. మానవుని మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశింపచేయడానికి వక్రవ మార్గం నుంచి మరల్చడానికి ఏర్పడినటువంటివనే సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to recognize therefore that all these laws which have been laid down, all these declarations are meant to correct the wrong thinking of the man and put him on the right path of thinking so that he would be saved.
1: ఈ పవిత్రమైన మార్గములే భగవంతుని సన్నిధి చేర్చేటువంటి పెన్నిధి.
0: These sacred paths alone can lead you on to the lotus feet of the Lord.
1: ఇలాంటి ఉత్తమ మార్గములను మనం అవలంబించినప్పుడే ఉన్నత స్థాయిని మనం పొందగలము.
0: Only when you follow these sacred paths would you be able to reach an elevated stage.
1: అయితే ఎవరికి ఈ నాలుగు అవసరము? పాపము, శాసనము, శాస్త్రము, ఇంక ఈ విధమైన శాపము, ఈ నాలుగు కుటుంబ ఎట్టి వారికి అవసరము?
0: ఫర్ హూమ్ ఆర్ దీస్ ఫోర్ రిక్వైర్డ్? Sin, the law, the scriptures and the curse.
1: రోగము నివారణ గావించుకోవాలి అని ఆశించేటువంటి మానవునికి ఔషధము పథ్యం.
0: ఓన్లీ దట్ పర్టిక్యులర్ సిక్ పర్సన్ హూ రియలీ వాంట్స్ టు క్యూర్ హిస్ సిక్నెస్ నీడ్స్ ద మెడిసిన్ అండ్ ది డైట్ కంట్రోల్.
1: నాకు రోగము నివారణ కానక్కరలేదు, నేను ఈ రోగంతోనే గతించిపోవాలి అని ఆశించేటువంటి వానికి ఔషధము అక్కర్లేదు, దానికి పథ్యము అవసరం లేదు.
0: ఫర్ ఎ పర్సన్ హూ డజంట్ వాంట్ టు క్యూర్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ద డిసీజ్ ఫ్రమ్ విచ్ హీ సఫరింగ్ హీ డస్ నాట్ నీడ్ ఐదర్ మెడిసిన్ ఆర్ ది డైట్ ట్రిక్స్.
1: అదేవిధంగానే భయబంధముల నుంచి దూరం కావాలని ఆశించేటువంటి మానవునికే ఈ నాలుగు కూడా అత్యవసరం.
0: ఆల్ దీస్ ఫోర్ ఇన్ ద సేమ్ వే ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద బాండేజ్.
1: ఈ బంధనంలోనే ఉండి ఈ కూపమునందే మునిగి ఈ కన్న కష్టములకు గురి అయిపోయి నా అవస్థ ఏమైనా అయిపోని అని ఆశించేటువంటి మానవుడికి ఏ యొక్క పాపము లేదు, ఏ శాస్త్రము లేదు, ఏ శాసనము లేదు, ఏ శాపము లేదు. తన యొక్క మాటలే తనకు శాపము.
0: ఫర్ ఎ పర్సన్ హూ డస్ నాట్ కేర్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ బాండేజ్ హూ ఇండల్జెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ది వర్ల్డ్లీ వే హీ డస్ నాట్ నీడ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ ఫోర్ థింగ్స్ ఐదర్ సిన్ ఆర్ లా స్క్రిప్చర్స్ ఆర్ కర్స్.
1: ఏతావాత మనసు యొక్క ప్రభావం అంతా ఇప్పుడును కేవలము ఈ స్థూల సూక్ష్మము యొక్క స్వరూపములపైనే ఆధారపడి ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతున్నాడు.
0: వాట్ ఈస్ ద రీజన్ ఎస్ వై మ్యాన్ హస్ బీన్ సబ్జెక్టెడ్ టు ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్? ఇట్ ఈస్ బికాస్ హిస్ మైండ్ ఆల్వేస్ ఇండల్జెస్ ఇన్ ది గ్రాస్ వరల్డ్ అండ్
1: ఆల్ వరల్డ్. 24 తత్వములతో కూడి ఉంటుండాలి.
0: బాడీ ఇస్ బేస్డ్ అపాన్ ద 24 కాస్మిక్ ప్రిన్సిపల్స్.
1: 5 కర్మేంద్రియములు,
0: 5 కర్మేంద్రియ,
1: 5 జ్ఞానేంద్రియములు,
0: 5 జ్ఞానేంద్రియ,
1: 5 ప్రాణములు,
0: 5 లైవ్ బ్రెత్,
1: 5 కోశములు,
0: 5 షీట్.
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగు, ఇవి 24 తత్వంతో కూడినటువంటిది ఈ దేహము.
0: మైండ్, హార్ట్, ఇంటెలెక్ట్ అండ్ ఈగో సెన్స్.
1: కనుకనే ఇవి మహాబాధ్యత కలిగినటువంటిదిగా ఉంటుండాలి ఈ దేహము.
0: దట్ ఈస్ వై దిస్ బాడీ అపియర్స్ యాజ్ ఇట్ ఈస్ నాట్.
1: ఇంకా సూక్ష్మమైనటువంటి మనస్సు అనేటువంటిది కేవలం 14 తత్వములతో మాత్రమే కూడి ఉంటుండాలి.
0: మైండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈస్ బేస్డ్ అపాన్ ఓన్లీ 14 ప్రిన్సిపల్స్.
1: ఇక్కడ జ్ఞానేంద్రియములు 5,
0: 5 జ్ఞానేంద్రియాస్,
1: 5 ప్రాణములు,
0: 5 లైవ్ బ్రెత్స్,
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి 14 తత్వములతో కూడినటువంటిది.
0: మైండ్, హార్ట్ అండ్ ఇంటెలెక్ట్ అండ్ ఈగో సెన్స్.
1: దీనికి కర్మేంద్రియములు ఏమాత్రము లేవు.
0: ఫర్ దిస్ దేర్ ఆర్
1: దీనికి పంచకోశములు ఏమాత్రము లేవు.
0: 5 షీట్స్ అండ్ 5 కర్మేంద్రియాస్ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ దిస్.
1: దీనిని ఒక విధమైనటువంటి సంకల్పముల యొక్క మయమే ఈ మనస్సు యొక్క స్వరూపము అన్నారు.
0: ది కాంగ్లమరేషన్ ఆఫ్ థాట్స్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మైండ్.
1: ఇంకా కారణమైనటువంటి దేహములందు కేవలం వాసనలు మాత్రమే ఉంటున్నాయి.
0: ఫర్ కాజల్ బాడీ దెర్ ఆర్ ఓన్లీ టెండెన్సీస్ యు ఫైండ్.
1: ఇక్కడ 2 మాత్రమే ఉంటున్నాయి, మనోబుద్ధులు మాత్రమే ఉంటున్నాయి. కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, పంచకోశములు, పంచప్రాణములు, మనస్సు ఇవంతా ఏమాత్రము లేవు.
0: దెర్ ఆర్ ఓన్లీ 2 ఐటమ్స్ దే, 2 ప్రిన్సిపల్స్ దే, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
1: ఈ బాడీ యొక్క తత్వంతో కూడి ఈ మైండ్ కూడా ఏకమైపోయింది.
0: వెన్ మైండ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఇంటెలెక్ట్ దే బికమ్ ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ 1.
1: ఇంకా మహాకారణ స్వరూపమైనటువంటిది కేవలము నిర్మలంగా, నిశ్చలంగా, నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం. దీనికి ఏమాత్రమూ గుణము లేవు, ఏ విధమైనటువంటి చైతన్యము లేదు. సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి. అదే ఆత్మతత్వం, అదే పరబ్రహ్మతత్వము, అదే పరమాత్మతత్వము. దీనిని ఏ పేరునైనా పెట్టి పిలిచవచ్చు.
0: దిస్ మహాకారణ తత్వం డస్ నాట్ హ్యావ్ ఎనీ అట్రిబ్యూట్స్ వాట్స్ ఎవర్. ఇట్ ఈస్ వెరీ సటిల్, ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈస్ ఆత్మ, ఇట్ కెన్ బి గివన్ ఎనీ ఆఫ్ దీస్ నేమ్స్.
1: దీనిని స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ స్వరూపములుగా రూపొందుతూ వచ్చింది.
0: దిస్ ఫోర్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ స్థూల దేహ, సూక్ష్మ దేహ, కారణ అండ్ మహాకారణ. గ్రాస్, సటిల్ అండ్ కాజల్.
1: స్థూలము ఇంద్రియములతో కూడినటువంటిది మాత్రమే.
0: గ్రాస్ బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్
1: సూక్ష్మము కేవలం ఒక విధమైన సంకల్పంతో కూడినటువంటిది మాత్రమే.
0: ది సటిల్ బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ థాట్స్.
1: కారణము వాసనలతో కూడినటువంటిది మాత్రమే.
0: ది కాజల్ బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ టెండెన్సీస్.
1: సర్వరహితమైనటువంటి యొక్క నిర్మల స్వరూపమే మహాకారణం.
0: మహాకారణ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ హ్యావ్.
1: క్రమక్రమేణా ఈ గుణములు తగ్గుతూ పోతున్నాయి. 24 నుంచి 14 వచ్చినాయి, 14 నుంచి 2కి వచ్చినాయి, 2 నుంచి 0 వచ్చింది.
0: As you go on from one body to another, from grass to the last Mahakarana, the number of principles go on reducing from 24 to 14 to 2 to almost nil.
1: ఇంద్రియములు భావములు అధికమయ్యే కొలది మనకు బంధన అధికమైపోతూనే వస్తుంటాయి.
0: As the power of senses and the feelings go on increasing, bondage also proportionately
1: అందుకోసమే ఈ మనస్సును అరికట్టుకునేటువంటి మార్గమునకే ధ్యానము అని పెట్టారు. అనగా సంకల్పమును పెంచుకొనకుండా ఈ ధ్యానమును ఏకాగ్రతను గావించుకున్నప్పుడు ఈ సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సు దైవత్వంతో ఏకమైపోతుంది.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ త్రూ మెడిటేషన్ యూ కెన్ డెవలప్ కాన్సన్ట్రేషన్ అండ్ దట్ కాన్సన్ట్రేషన్ కెన్ బి ఫిక్స్డ్ ఆన్ గాడ్ అండ్ దట్ యూ కెన్
1: సంకల్పములు అధికమయ్యే కొలది మానవునికి కేవలం దుఃఖమే తప్ప వానికి ఏమాత్రము ఆనందం లభించదు.
0: సో లాంగ్ యాజ్ యు గో ఆన్ ఇంక్రీజింగ్ యువర్ థాట్స్ అండ్ యువర్ డిజైర్స్ దేర్ విల్ బి ఓన్లీ సారో అండ్ మిజరీ. యు విల్ నెవర్ బి
1: ఏబుల్ టు గాలికి మహావేగం అన్నారు.
0: ది విండ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ టు బి గోయింగ్ అట్
1: కానీ దానికంటే ఎన్నో కోట్ల రెట్టు వేగంతో కూడినటువంటిది మనస్సు. ఒక్క క్షణంలో ముల్లోకాలు కూడా చుట్టూ కొనొస్తుంది.
0: మైండ్ గోస్ ఫాస్టర్ దాన్ విండ్.
1: మహాశక్తివంతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్.
1: ఏ లైట్, ఏ శబ్దము, ఏది పోతుందో దానికంటే ముందుగానే పోయి మైండ్ ఉంటుంటాడు.
0: మైండ్ కెన్ రీచ్ ఎ ప్లేస్ ఫాస్టర్ దాన్ సౌండ్, ఫాస్టర్ దాన్ లైట్.
1: కనుక ఇట్టి మనస్సును మనం అరికట్టాలనుకుంటే ఒక్క మార్గం తప్ప అన్య మార్గం లేదు.
0: If you want to exercise control over such a fast moving mind, there is only one way, there is no second way at all.
1: British scientist okarundeetuntevaru,
0: there was one
1: Edgington ani,
0: there was one British scientist Edgington.
1: Itanu anni vidhala parishodhanalu salipi katta kadapatiki atani oka dictionary lo okati rasadu.
0: He conducted a number of experiments and after conducting all these experiments he wrote one
1: particular universal is a thought of God alone.
0: He wrote in his dictionary one particular sentence. He said universe is the thought of God.
1: Anaga ee prapanchamanta bhagavantuni yokka thought, ade sankalpamu. Aa sankalpam nunchine vachindi. Deenni telisukovatam evvari taramu kadannadu.
0: He declared that the entire universe has emerged from the thought of God. And therefore,
1: కేవలం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము మన యొక్క మూర్ఖ బుద్ధితో.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ దిస్ యూనివర్స్ ఇస్ సెడ్, బట్ ఫూలిష్లీ వీఆర్ ట్రైంగ్ టు
1: ఎవరు సృష్టించినారో అతనికి తప్ప అన్యులకు ఇది గోచరము కాదు అని పూర్తి నిర్ణయం చేసుకున్నాడు ఆ సైంటిస్ట్.
0: దట్ సైంటిస్ట్ కేమ్ టు ఎ వెరీ క్లియర్ కన్క్లూజన్ దట్ ఓన్లీ ది క్రియేటర్ వుడ్ బి ఏబుల్ టు కరెక్ట్లీ అండర్స్టాండ్ ది యూనివర్స్ అండ్ నన్ ఎల్స్.
1: హరి హరి చిత్రలీల హరికే తెలుసు.
0: It is said that well, Hari alone can understand all his miracles and all his leelas.
1: Kanuku yelu satyanni manavudu gurtinchinappude tama vakram buddhulanu kontha varaku adupulo pettukodaniki sadhyam avutundi.
0: Only when man recognizes this truth, he can stop his crooked thinking.
1: Ahankaram anetuvantidi undinanta varaku kudanu elanti manavunde aina kudanu e matram kudunu adi aanandanni anubhavinchaledu.
0: So long as man suffers from the burden of the ego, he would not be able to correctly understand anything at all.
1: Lokamulo anni kada padarthamulu sadhinchavachunu tatkalikanga.
0: Temporarily, it is possible to exercise control and success in the world.
1: Aa padarthu manaku samyogamainappudu aa maha santoshanni anubhavistam.
0: In such an effort to achieve success, when you get a particular
1: samyogamulaku viyogam tappinidi kaadu.
0: Coming together is always associated with separation.
1: Viyogam cheta manam badhana pondutam.
0: When things are separated, we come to grief.
1: Oka padarthanni manam sadhinchali sadhinchali anenta varaku kudanu maha badhana pondutam.
0: So long as we want to acquire a particular thing and when we get it, we are extremely pleased.
1: Adu labhinchina takshame manam kontha aanandanni anubhavistam.
0: The moment we get joy also.
1: Tirigi sampadinchina padartham poyetappudiki badhana pondutam.
0: The moment we lose the object which we have acquired, we also are
1: sampadinchina puramu dukkame. Adi gatinchina tarvata tirigi dukkame.
0: Before you acquired, you are sad. And after you lost,
1: santosham ekkadundi? Rendu dukkamulaku madhyalo undi maatrame untundadi.
0: Once you lost it again, you are full of sorrow.
1: Ee jagattanta eppudu puttindi?
0: When is this universe?
1: Idi puttindi ante deeniki puttina daniki gittatam okate mundadi kada.
0: ఎనీథింగ్ దట్ ఈస్ బోర్న్ విల్ హ్యావ్ ఎన్ ఎండ్ ఆల్సో.
1: కనుక ఇది మనం పుట్టడానికి పూర్వము జగత్తు లేదు మనకు.
0: బిఫోర్ యువర్ బోర్న్ ద వరల్డ్ డింట్ ఎగ్జిస్ట్ ఫర్ అస్.
1: మనం గతించిన తర్వాత మనకి ఈ జగత్తు లేదు.
0: వన్స్ వీ డై ద వరల్డ్ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ అస్.
1: ఈ పుట్టడానికి గిట్టడానికి మధ్యలో వచ్చి చేరినటువంటిది ఈ జగత్తు.
0: బిట్వీన్ ది బర్త్ అండ్ డెత్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: ఈ సత్యాన్ని మానసికంగా మనం గుర్తించినప్పుడే మాధవత్వాన్ని మనం చెందగలము, పొందగలము.
0: If you mentally recognize this truth, it is possible for you to obtain a state of madhavahood.
1: Kanuka manasante madhavude.
0: Mind essentially means
1: madhavante manavude.
0: Madhava also means man.
1: Manavudante manase.
0: Man means mind.
1: Kanuka ee moodinti yokka ekatvanni manam gurtinchinappude samattam aneepatiki praaptistundi, appude divyatvanni cheripotham.
0: If we recognize this particular truth, the relationship that exists between these three entities, then only will we be able to reach the
1: samatvanni pondadaniki manam oka vidhamainatundi nirmalatvanni chechukovali.
0: If we want to attain the state of equality, we should have purity.
1: Nirmalatvam kavalante samaikyatanu pondali.
0: If we have purity, then there is need for unity.
1: Kanuka ee unity manam abhivruddhi pochukunnappude divinity. ఈ సమత్వం చేత మనకు ప్యూరిటీ, ప్యూరిటీ చేత యూనిటీ, యూనిటీ చేత డివినిటీ. ఇదే మన యొక్క మార్గము. దీనికి అన్నింటి అందు కూడా మనస్సు ఒక విధమైనటువంటి సమత్వంగా తీర్చుకోవాలి.
0: ది ప్రాసెస్ ఈస్ ఫ్రమ్ ఈక్వాలిటీ ప్యూరిటీ, యు గెట్ ఫ్రమ్ ప్యూరిటీ ద యూనిటీ, అండ్ ఫ్రమ్ యూనిటీ ది డివినిటీ, అండ్ దేర్ ఫార్ దర్ ఇస్ ఎ నీడ్ ఫార్ ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: అన్నింటికి మన ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. అదే దైవము. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఫర్ ఎవ్రీథింగ్ యూ హెవ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ లవ్. లవ్ ఈజ్ గాడ్ అండ్ లివ్ ఇన్ లవ్.

త్రేతా మే సీతారాము బనే ఇన్ త్రేతాయుగ ద లార్డ్ చోస్ ద నేమ్ సీతారామ. ద్వాపరమే రాధే శ్యామ బనే ఇన్ ద్వాపర యుగ ద లార్డ్ చోస్ ద నేమ్ రాధే శ్యామ. కలియుగ కలియుగమే సాయి నామలియే ద లార్డ్ చోస్ ద నేమ్ సాయి. వాట్ హ్యాపెన్డ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దాట్ సాయి నామలియే సర్వనామలియే. నౌ ఆల్ ద నేమ్స్ బిలాంగ్ టు ఆల్ ద నేమ్స్ వాట్ ఎవర్ నేమ్ వి చూస్ గో టు ద లార్డ్ సాయి. Yesterday, Dr. Vallati uncle was telling about the efforts that were put to bring Swami to the US and the prayers of devotees wanting Swami to visit America. Many of you may not know this, but some of you may know this. And I am about to reveal a big conspiracy, a big secret as to why Swami did not come to America. Big secret, please don't share this with anybody. This bhajan revealed that secret. Swami could not come to America because of some technical difficulty. If Swami had to come to America, he needed to get a visa. And in that visa application form, it says first name, middle name and last name. When I was filling that visa application form, I was wondering what will Swami fill in this. Shirdi Sai, Satya Sai, Prema Sai. That is not the problem here. Right below that, there is a small box that says other names. And I knew Satya Swarupa that he is, he has to write the truth. So he will say, see the bhajan book attached.

0: ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. క్షమయే ఈశ్వరునకు శాంతియగును. ఉన్న మాటను తెలుపుచున్న మాట, ఉన్న మాటను తెలుపుచున్న మాట.
1: What is the flower that God likes? What is to be offered there at the altar of this yajna in the sacrificial fire? It is the sensual pleasure that has got to be sacrificed. It is the forbearance which is the peace. This is the word of truth declared.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Krutayuga Tretayugam nandu ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి మార్గములు యందు యజ్ఞములు కావిస్తూ వచ్చారు.
1: వే బ్యాక్ ఇన్ కృతయుగ అండ్ త్రేతాయుగ ద సేజెస్ అండ్ ద సీయర్స్ పర్ఫార్మ్డ్ సేక్రెడ్ రిచువల్స్.
0: ద్వాపర యుగమునందు కూడాను విశ్వామిత్రుడు యజ్ఞము సల్పాడు.
1: వి ఆల్సో హర్డ్ ఆఫ్ విశ్వామిత్ర పర్ఫార్మింగ్ యజ్ఞ ఇన్ ద్వాపర ఏజ్.
0: బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి రాక్షసులను దునుమాడి యజ్ఞము సమాప్తి గావించాడు.
1: ద యజ్ఞ కేమ్ టు ఎ కన్క్లూజన్ ఆఫ్టర్ ఎన్హిలేటింగ్ ద వికెడ్నెస్ అండ్ ద క్రూయల్టీ అండ్ ద డెమోనిక్ నేచర్.
0: దుష్ట గుణములను, దుష్ట భావములను, దుష్ట స్వరూపములను దునుము చేసి తదుపరియే శాంతి శాంతి శాంతి అని యజ్ఞమును పరిపూర్ణం గావించాడు.
1: The yajna came to conclusion by repeating this word shanti thrice. Only after annihilating the wicked qualities, the wild nature in man.
0: Samapti nedu yajnam samapti.
1: Today is the concluding day of yajna.
0: Saptasate yajnamulo ee naati samapti yokka antarathamanu gurtinchadaniki prayatninchali.
1: We have to make an attempt to know the inner significance of the concluding day of yajna.
0: Prati manamuni yendu kodanu ee yokka indriyamulu yokka pattudamu, indriyamulu yokka durmargamu, indriyamulu yokka aavedana aneka vidhamuluga manam chustune unnam.
1: We find in every man the sensual pleasure, the agitations and the desires of all the senses prevailing.
0: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటివి.
1: హౌఎవర్ దే ఆర్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: బాహ్యమైనటువంటిది.
1: దే ఆర్ ఎక్స్టర్నల్.
0: ప్రాకృతమైనటువంటివి.
1: దే ఆర్ వరల్డ్లీ.
0: ఇవి కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఎఫీమరల్ వరల్డ్.
0: అయితే ఈ యజ్ఞం యొక్క అంతరార్థం ఏమిటి?
1: హౌఎవర్ వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యజ్ఞ?
0: భగవంతుడు ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమును ప్రబోధిస్తూ ఉంటాడు.
1: గాడ్ టీచెస్ అస్ ది అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ప్రాసెసెస్.
0: ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు, దురాచారములు, దుర్భావములు.
1: ద అవుట్వర్డ్ నేచర్, ద ట్రెండ్ రిప్రజెంట్స్ ద వికెట్, ద క్రూయల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: నివృత్తి యొక్క లక్షణములు హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సత్యము, ప్రేమ, సహనము, సానుభూతి.
1: All those that come out of the inward path are the truth, love, the forbearance and sacrifice.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు నిరంతరం కూడా శాశ్వతమై ఉంటాయి.
1: Those qualities that come out of the heart are permanent.
0: ప్రవృత్తి అయిన హెడ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తుంటాయి.
1: The qualities of the external path are temporary and make you suffer.
0: దీన్ని ఎవరికి అర్పితం గావించాలి?
1: To whom are they to be offered?
0: భగవంతుడు అన్నారు.
1: They are to be offered to God.
0: భగవంతుడు అనగా ఏంటి? భగవాన్ అంటే ఏం? దీని అర్థం?
1: What is the meaning of this word? భగవంతుడు, భగవాన్,
0: భగవాన్.
1: భగవాన్
0: బా అనగా కాంతిని, కాంతిని ప్రసరింపజేసేటువంటి వాడు.
1: Pa means the one who sheds light.
0: ప్రకాశమును అందించేటువంటి వాడు.
1: The one who passes on the light.
0: తేజస్సును కలిగించేటువంటి వాడు.
1: He is very illumination.
0: వెలుగును అభివృద్ధి పరిచేటువంటి వాడు.
1: He increases the radiance.
0: ఇది ఏ బకారం యొక్క అంతరార్థము.
1: All this is contained within this letter.
0: గానగా దీనిని వ్యాప్తి గావించేటువంటి ఒక తత్వము.
1: Ga means this expansive nature, vastness.
0: వ్యాప్తి గావించటము.
1: What is to be expanded?
0: కాంతిని, ప్రకాశాన్ని, తేజస్సును వ్యాప్తి గావించటమే.
1: It is the light, the illumination that has got to be spread.
0: One. దీనికి సమర్థుడు భగవంతుడే.
1: God is only authority, the right one to spread.
0: భగవాన్ అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి సమర్థుడు భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము.
1: God is the right one to spread this illumination, brilliance or light.
0: కనుక మన యందుండేటువంటి యొక్క కాంతి చాలా తేజవంతమైనటువంటిది.
1: The light within is so brilliant.
0: దీన్ని తమసోమా జ్యోతిర్గమయ అన్నారు.
1: This is what is said.
0: కప్పబడినటువంటి యొక్క చీకటిని వేరు చేసి పారద్రోలి ప్రకాశమును ప్రశాంతిని ప్రబోధించి ప్రకాశింపచేయటం.
1: The ignorance of darkness is dispelled and the light of wisdom is spread.
0: ఇలాంటి ప్రకాశతత్వము ప్రతి మానవుని యందుకును అత్యవసరము.
1: This kind of the light of wisdom is most essential to every man.
0: ఈ విధమైనటువంటి ప్రవృత్తి తత్వం అన్ని కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క సెన్స్ అనగా ఇంద్రియముల ద్వారానే మనకు ప్రారంభమవుతున్నాయి.
1: ది ఎక్స్టర్నల్ పాత్ రిక్వైర్స్ ది ఇండల్జెన్స్ ఆఫ్ ద సెన్సెస్.
0: కానీ ఇంద్రియములకును ఇంద్రియ భూతములకును వ్యత్యాసం ఉన్నది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్సెస్ అండ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ భూతములు అనేటువంటిది దైవంతో సమానము.
1: ది ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుకనే పంచభూతములు అన్నారు.
1: So it is said panchabhuta, five elements.
0: Panchabhutam anaga bhumi, prithvi.
1: Meaning the earth.
0: Vatadidi. Dinine bhudevi ani pilcharu.
1: This also called mother earth.
0: Rendavadi jalamu.
1: Second water.
0: Dinine ganga devi ani pilcharu.
1: Water is described as ganga devi.
0: Moodavadi agni.
1: Third fire.
0: Agni devudu ani pilcharu.
1: Fire is represented as fire god.
0: Nalugavadi vayuvu.
1: Four wind.
0: దీనికి వాయుదేవుడు అని పిలిచారు.
1: విన్ గాడ్ ఇస్ నోన్ ఎస్ విన్ గాడ్.
0: ఐదవది ఆకాశము.
1: ఫిఫ్త్ వన్ స్పేస్.
0: ఆకాశమే శబ్ద బ్రహ్మము అన్నారు.
1: ద స్పేస్ రిప్రజెంట్ ద సౌండ్.
0: కాబట్టి ఈ పంచభూతములకును పరమాత్మ పేరునే ఆవిర్భవింప చేసి పరమాత్మ పేరుతోనే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికలీ డివైన్ అండ్ వర్షిప్డ్ యాస్ డివైన్.
0: దేవుడనగా ఎవరనగా పంచభూతములే.
1: హూ ఇస్ గాడ్ is represented by five elements.
0: ఈ పంచభూతములు సర్వలు యందు కూడా ఉంటున్నది.
1: The five elements are in everyone.
0: సమస్త స్థలములు యందు కూడాను వ్యాపించినటువంటిది.
1: They are located in every place.
0: సర్వ ప్రదేశములు యందు కూడాను సంచరించేటువంటిది.
1: They move about all over.
0: సర్వ దేశస్థులు కూడాను ఇది సమానమైనటువంటిది.
1: They are equal to people of all nations.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతిష్టతి. దీనికి దేశకాల పాత్రలు ఏమాత్రము భేదము లేదు.
1: ఇట్ హాస్ నో డిఫరెన్సెస్ ఆర్ కన్సిడరేషన్స్ యాజ్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశములు ఎందుకూడను ఈ పంచభూతములు ప్రకరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఏ వ్యక్తి కానీ ఏ దేశములు కానీ ఈ పంచభూతములు కాదని చెప్పడానికి వీలు కాదు.
1: నో నేషన్ నో ఇండివిజువల్ కెన్ డినై ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ సైంటిస్ట్ కూడాను దీన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: నో సైంటిస్ట్ కెన్ సెపరేట్ దీస్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు ప్రాణ సమానము.
1: The five elements constitute life.
0: ప్రతి వ్యక్తి ఎందుకూడను ఇది పంచభూత ప్రాణములతో సమానంగా ఉంటుండాలి.
1: In every individual the five elements are present in basic life.
0: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పేరుతో ప్రార్థిస్తూ వచ్చారు.
1: These are prayed as five life breaths, the life principles of man.
0: కనుకనే ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఆకారములే.
1: దే ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కానీ అట్టి ఆకారములు గుర్తించడము సామాన్యమైన వాళ్ళకు సరైనటువంటిగా కనిపించదని ఉద్దేశంతో భగవంతుని కొన్ని రూపములుగా నిర్మించుకుని తద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందుతూ వచ్చారు.
1: యాజ్ ఇట్ ఇస్ పాసిబుల్ యాజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ఆర్డినరీ వన్ టు ఇమాజిన్ ద గాడ్ అండ్ హిస్ ఫార్మ్. దే హావ్ అస్యూమ్డ్ ద ఫార్మ్స్ ఆఫ్ దేర్ ఓన్ చాయిస్ అండ్ స్టార్టెడ్ వర్షిపింగ్.
0: పంచభూతములందు ఎట్టి దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో mistakes at all basically.
0: పంచభూతములు యొక్క ప్రవృత్తులు యందు మాత్రమే ఈ దోషములన్నీ కనిపిస్తున్నాయి.
1: It is only the expression of the five elements where you find certain mistakes.
0: ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: There are all the nature of the external part.
0: మన నుంచి పుట్టేటువంటి విద్యలన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: మనం నేర్చినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: ఆచరించినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge is external.
0: కంటితో చూచినవి, చెవులతో విన్నవి, మనసుతో అనుభవించినవి కూడాను పంచభూతముల యొక్క సొంతములే.
1: All that you listen to, all that you watch, all that you think of are the elements. They're all the nature of the external part.
0: కాని నివృత్తి యొక్క లక్షణమే చాలా నిర్గుణంగా నిరాకారంగా ఉంటుంటాయి.
1: But the qualities of the inner path are formless, attributeless, permanent and pure.
0: దీనిని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: The inward path has been described as pure, unsullied, eternal, nectarine, immortal,
0: ఇది శాశ్వతమైనగా ఉండేటువంటివి.
1: It is permanent all over.
0: ఇది శాశ్వతమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి చేసుకుని
1: we have to develop these permanent qualities.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి, తాత్కాలికమైనటువంటి ప్రవృత్తి లక్షణాలను మనం దూరం గావించి,
1: in fact we have to distance ourselves from these temporary ephemeral momentary qualities.
0: శాంతిని పొందాలి.
1: And we should earn mental peace.
0: మానవుడనగా ఎవరు?
1: Who is, what is bliss?
0: శరీర, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: Man is the combination of the body, mind and the spirit.
0: బాడీ పనులు చేస్తుంది.
1: బాడీ యాక్ట్స్.
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటుంది.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ అస్ ద విట్నెస్.
0: కనుక ప్రతి కర్మకు కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు ఫర్ ఎవరీ యాక్టివిటీ బాడీ ఇస్ ఎసెన్షియల్.
0: కర్మలు ఆచరించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ యాక్ట్స్.
0: మంచి చెడ్డలు నిర్ణయించేటువంటిది మనసే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ డిసైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దీనిని పురస్కరించుకుని ఆత్మ దీనికి సాక్షిభూతంగా ఉంటుంది.
1: ఫర్ ఆల్ దిస్ ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ అస్ ద విట్నెస్.
0: శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మనే.
1: ద స్పిరిట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ సల్పనది మనసే.
1: It is the mind that distinguishes. And then it is the body
0: that behaves.
1: Man is the combination of these three.
0: కనుక ఈ మానవుడు,
1: this man,
0: శరీరమును,
1: the body,
0: మనస్సును,
1: the mind,
0: ఆత్మతో కలిసి ఉండినప్పుడు,
1: and when he is in the company of the self,
0: ఇతనే పరిపూర్ణ మానవుడు అంటారు.
1: And he, that makes the total manhood.
0: కానీ మనస్సును, ఆత్మను త్యజించి,
1: but if he gives up mind and ఆత్మ,
0: కేవలం శరీరమును మాత్రమే అనుభవించే సమయం లోపల,
1: if he just experiences with this body,
0: దీన్ని పశుత్వము అన్నారు.
1: He comes down to the level of animality.
0: ఈ శరీరము, మనసు రెండు చేరి ఆత్మను విసర్జించినప్పుడు,
1: therefore when the body and the mind together give up the
0: atma, ఇది దానవత్వము అన్నారు.
1: And this is called the demonic nature.
0: శరీరమును, మనసును త్యజించి,
1: if body and mind are given up,
0: ఆత్మసత్వంలో మాత్రమే జీవించేటువంటి దాన్ని దైవత్వము అన్నారు.
1: ఇఫ్ ది లైఫ్ ప్రొసీడ్స్ అలాంగ్ ది లైన్ ఆఫ్ ది స్పిరిట్, ఇట్ ఇస్
0: డివినిటీ. దైవత్వంగా కేవలం ఆత్మతో మనం సంబంధం కల్పించుకోవటమే.
1: ది డివైన్ పాత్ వాంట్స్ యు టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ ఆత్మ.
0: ఆత్మాభిమానమును మాత్రమే మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వాంట్స్ యు హావ్ అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: ఈ దేహాభిమానమునే అభివృద్ధి గావించుకోవటం వల్ల అది పశుత్వంగా మారిపోతుంటారు.
1: ది బాడీ అటాచ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బీస్టియల్ నేచర్.
0: దేహంతో పాటు మనసును కూడా చేర్చడం చేతనే దానవత్వంగా రూపొందుతుంది.
1: The mind follows the body, it makes you a demon.
0: ఈ రెండింటిని త్యజించి ఆత్మ యొక్క సంబంధమునే కలిగించుకోవటము ఆత్మాభిమానం అన్నారు.
1: One has to sacrifice both these two and develop attachment to the self.
0: ఈ ఆత్మాభిమానమే నిజమైనటువంటి యొక్క తేజో సంబంధమైనటువంటిది.
1: Attachment to the self is really brilliant and effulgent.
0: కనుకనే
1: so
0: మానవుడు ఇచ్చినటువంటి ఈ మూడింటిని,
1: the three that are gifted,
0: సద్వినియోగపరిచి,
1: must be properly
0: used, సదాచారంలో ప్రవేశపెట్టి,
1: take to right path,
0: కాలకర్మకారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని,
1: based on the circumstances and the
0: సమయ స్ఫూర్తిగా వీటిని వినియోగించుకోవాలి.
1: We have to make use of them in the appropriate right way.
0: ఏదో మనసున్నది కదా అని ఇష్టప్రకారం దానిని ప్రసరింప చేయకూడదు.
1: Just as the mind is given, you cannot
0: think.
1: As the mind follows the body, it makes you a demon.
0: ఈ రెండింటిని త్యజించి ఆత్మ యొక్క సంబంధమునే కలిగించుకోవటము ఆత్మాభిమానం అన్నారు.
1: One has to sacrifice both these two and develop attachment.

0: make use of them in the appropriate right way.
1: ఏదొ మనసున్నది కదా అని ఇష్టప్రకారం దానిని ప్రసరింప చేయకూడదు.
0: Just as the mind is given, you cannot think as you like.
1: పరిమితములు ఉంటున్నాయి.
0: The thinking must be under certain limits.
1: ఏది చేయవచ్చును, ఏది చేయకూడదు.
0: What is to be done, what is not to be
1: done. ఏది మంచి, ఏది చెడ్డ.
0: What is good, what is bad.
1: అనే విచారణ శక్తి మనసుకు ఉండాలి.
0: One must inquire with the mind.
1: ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
0: On inquiry that you find good must be practiced, adopted.
1: తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్ట లేకపోవటము,
0: being not able to practice having known,
1: దీనినే దానవత్వము అన్నారు.
0: Is demonic temperament.
1: కానీ ఇట్టి మనసు యొక్క తత్వాన్ని ఏ మాత్రము లెక్క చేయక,
0: is not mindful of the nature of the mind,
1: దేహమునే లక్ష్యంలో దుంచుకొని,
0: keeps always the body in view,
1: దేహాభిమానం చేతనే జీవిస్తూ,
0: and carries on the life,
1: దేహమునకు సంబంధించినటువంటి ప్రవృత్తులన్నీ కూడాను అనుభవిస్తూ ఉండటం,
0: and experiences with the body or in every way,
1: దీనికి ఏ మాత్రము తారతమ్యం లేదు.
0: The body has no difference.
1: హెచ్చుపల్లము లేదు.
0: No differences, ups and downs.
1: భేదములు ఏమాత్రము పాటించదు.
0: It doesn't follow any norms.
1: కనుకనే దేహమునకు సంబంధించినటువంటి ఇచ్చలను అనుభవించకపోతమే ఇది ఏ పశుత్వము అన్నారు.
0: The animal enjoys with the body, go by its desire.
1: లోకములో కూడాను అనేక మంది పెద్దలు చెప్పేటువంటి వారు,
0: the elders in the world also say,
1: ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏం రా నువ్వేం పశువా అంటారు.
0: If you act in the way, easily, in a free way, they ask you, are you animal?
1: కేవలం మనసును మాత్రమే అనుభవించుకుంటూ ఉండేటువంటి కేవలం అతనికి రాక్షసుడు అంటుంటారు.
0: If it's only at the mental levels, it's a demonic quality.
1: ఈ రాక్షసత్వం అనేటువంటిది దేని నుంచి ప్రారంభమైంది?
0: Where from has it started?
1: శరీరము త్యజించి,
0: giving up the body,
1: ఆత్మను విసర్జించి,
0: giving, forgetting our spirit,
1: మనసు యొక్క తత్వమునే ప్రాటిస్తూ ఉంటాము.
0: And then he proceeds along the psychological path.
1: కనుకనే మనస్సుకు ఏమాత్రం కూడాను మంచి చెడ్డలు బోధించుకోదు.
0: And in fact, mind does not go basically.
1: అది శరీరంతో సంబంధమైనప్పుడే మంచి చెడ్డలు కొంతవరకు విచారణ చేస్తుంది.
0: As the mind follows the body, it distinguishes good and bad.
1: కనుకనే దీన్ని దేనితోనూ సంబంధం లేకుండా కల్పించుకోవటమే ఈ మనస్సు యొక్క స్వభావము.
0: Therefore, the mind can think independently without establishing relationship.
1: ఈ మనస్సు శరీరమును త్యజించి,
0: and giving up the body, and
1: ఆత్మాభిమానంతో సంచరించేటువంటి వాడే దైవత్వము.
0: Giving up the mind, if one follows the self, he attains divinity.
1: కనుకనే అట్టి దైవత్వాన్ని పొందేటానికి ఈ మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
0: Man should make every attempt to reach divine.
1: మనసు ఉండవచ్చును,
0: mind exists,
1: శరీరం ఉండవచ్చును,
0: body is there,
1: కానీ ఇది శరీరం పనిచేసే నిమిత్తము.
0: But body is there to function.
1: మనసు విచారణ చేయాలి,
0: mind should inquire,
1: మంచి చెడ్డలను తర్కించాలి,
0: mind should discriminate,
1: ఈ తర్కించి మంచి అని తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి.
0: Having decided what is good must be practiced.
1: కనుకనే మానవత్వములో ఇంతటి సూక్ష్మమైనటువంటి యొక్క క్రియలన్నీ ఇప్పుడు నిలిచి ఉన్నాయి.
0: In human life there are so many subtle secrets.
1: దైవత్వము కాంతిని చూపేటువంటి వాడు,
0: God shows light,
1: ప్రకాశాన్ని అందించేటువంటి వాడు,
0: he gives you all the brilliance.
1: మనస విచారణ చేసి,
0: mind investigates,
1: ఆత్మాభిమానం పెంచుకునేటువంటిది,
0: and wants you to develop attachment to
1: yourself. ఆత్మాభిమానం అనేటువంటిది ఈనాడు మర్చిపోయినారు.
0: Today we don't find attachment
1: to the spirit. గడుపుతున్నారు.
0: The life is carried today being attached to the body.
1: ఏమిటి?
0: What is this body?
1: ఇది పాంచభౌతికమైన దేహమే.
0: It is made up of the elements.
1: కానీ ఇది అనిత్యమైనటువంటిది.
0: But it is temporary.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad
1: monkey.
0: Don't
1: follow the mind, don't follow the body.
0: Don't follow the mind, don't follow the body.
1: Follow the conscience. అదే ఆత్మను అనుసరించు.
0: Follow the conscience, the self.
1: అప్పుడే నీకు సరైన మార్గం కనిపిస్తుంది.
0: Then you will find the right path.
1: కానీ కొంతవరకు మూడింటిని కూడా అనుభవించుకోవటంలో తప్పు లేదు.
0: There is nothing wrong in experiencing all the three, body, mind and the self.
1: కాంతి చేత,
0: with the light of the self,
1: మనసు యొక్క ప్రబోధన చేత,
0: with the teaching of the mind,
1: శరీరం చేత కర్మలు అనుభవించవచ్చు.
0: One can act with the body.
1: వీటినే ప్రాకృతమైన ధర్మములు అన్నారు.
0: This is what is called the physical conduct.
1: ఇది ధర్మములు అనేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి యొక్క అర్థములు కూడా ఉంటున్నాయి.
0: Dharma has got subtle meanings.
1: ఏది హృదయ ధర్మము?
0: What is that related?
1: Constant integrated awareness.
0: That dharma of the heart is constant integrated awareness.
1: కానీ శారీరక సంబంధమైనటువంటిది, మానసిక సంబంధమైనటువంటి ధర్మములంతా కూడాను ప్రాకృతమైనటువంటి ప్రవృత్తులు.
0: The physical and the mental dharma are external.
1: ఇవన్నీ ప్రవృత్తులే.
0: They all represent the external way.
1: కానీ నివృత్తికి ఏమాత్రము సంబంధం లేదు.
0: It has no relationship with the inward journey.
1: కానీ ఈ యొక్క మూడింటి యొక్క చేరిక చేతనే ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి తత్వాన్ని మనం అనుభవించవచ్చు.
0: We can experience at the same time the combination of ప్రవృత్తి external and నివృత్తి internal.
1: ప్రేమ స్వరూపులారా,
0: మొట్టమొదటి
1: మానవునికి ఉండినటువంటి ఈ మూడు ఇంద్రియములను కూడాను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
0: Man should proceed in the right direction with these three.
1: శరీరంతో కర్మలు ఆచరించాలి.

0: do all activity with his body.
1: ఎట్టి కర్మలు ఆచరించాలి?
0: What kind of action?
1: ఎప్పుడు ఆచరించాలి?
0: When?
1: దేనికోసం ఆచరించాలి?
0: What for?
1: దీని యొక్క ఫలితం ఏమిటి?
0: What is the result?
1: అని అన్నిటికీ అర్థం తెలుసుకొని
0: one has to understand all aspects.
1: ఎప్పుడు ఎక్కడ ఎచ్చట ఏమి ఎందుకు?
0: One has to answer all these questions where, when, why, how. With all the five senses we should take to action.
1: అప్పుడు ఇది తప్పు మార్గంలో ప్రవేశించదు.
0: Then it will never go along the wrong path.
1: కనుకని ఈ శరీరం నిచ్చిండేటువంటిదంతా కూడాను కేవలం శరీర ధర్మం ప్రవృత్తి లక్షణం.
0: Body is gifted to undertake activity.
1: శరీరమాత్యం కలు ధర్మ సాధకం.
0: Body is there to do all right action.
1: ఎట్టి ధర్మము? లోక సంధర్మము.
0: What kind of dharma?
1: ప్రవృత్తి అయినటువంటి ధర్మం ఆచరించి కోసం శరీరం ఇచ్చాడు.
0: ద బాడీ ఇస్ గివెన్ బై గాడ్ టు డూ రైట్ యాక్షన్.
1: కలు ధర్మ సాధకం.
0: బాడీ ఇస్ గివెన్ టు డూ ఆల్ రైట్ యాక్టివిటీ.
1: మనసు ఇచ్చినటువంటి దేనికోసం?
0: వై మైండ్ ఇస్ గివెన్.
1: మనసు ఇచ్చినటువంటి నిత్యానిత్య పరిశీలన చేసే కోసమని.
0: మైండ్ ఇస్ దేర్ టు ఎంక్వైర్ వాట్ ఈస్ మంచిని
1: పరిశీలన గావించే కోసమని.
0: అండ్ టు డిస్క్రిమినేట్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్.
1: కనుక ఈ పరిశీలన గావించి
0: one should inquire.
1: ఈ పరిశీలన దేని వల్ల గాలించడానికి ఫీల్ అవుతుంది?
0: And how is it possible to inquire?
1: ఆత్మ యొక్క ప్రబోధన చేతనే ఈ మనసు పరిశీలన చేస్తుంది.
0: The inquiry is possible basing on the light of the spirit.
1: మనసు మధ్యలో ఉంటుండాలి.
0: The mind is in between.
1: ఇటువైపున ఆత్మ, ఇటువైపున శరీరము.
0: On one side there is the body, the other side the self.
1: ఈ మనసు అనేటువంటిది ఆత్మను అనుసరించి
0: the mind should follow the spirit.
1: శరీర కర్మలు ఆచరించడం.
0: And should undertake activity with the body. ఇది సత్యమైన
1: మార్గమే.
0: This is the proper path.
1: కానీ ఇప్పుడు ఆత్మధర్మాన్ని విసర్జిస్తున్నారు.
0: టుడే వన్ హాస్ గివెన్ అప్ ది నేచర్ ఆఫ్
1: ది సెల్ఫ్. ఫ్రెండ్ గా చేసుకుని శరీర ధర్మమే ప్రవృత్తిగా భావిస్తున్నారు.
0: అండ్ దే గో బై ద బాడీ ఇన్ ది ఎక్స్టర్నల్ పార్ట్.
1: కనుకనే శరీర మనసులు రెండు చేరిపోవటం చేతనే రాక్షసుడిగా రూపొందుతున్నాడు.
0: యాజ్ దేర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్ మ్యాన్ హాస్ బికమ్ ఎ డెమన్.
1: ఈనాడు లోకము లోపల జరిగేటువంటివన్నీ కూడాను ఈ రాక్షస కర్మలే జరుగుతున్నాయి.
0: టుడే వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఆల్ డెవిలిష్ డెమోనిక్ యాక్టివిటీ.
1: విచారణ శక్తి ఏ మాత్రము లేదు.
0: దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ అట్ ఆల్.
1: జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుంది?
0: హౌ డు హోప్ టు ఎక్వైర్
1: wisdom? ఆత్మాభిమానం సంభవించినప్పుడే జ్ఞానం మనకు లభ్యమవుతుంది.
0: వెన్ యు ఆర్ అటాచ్డ్ టు ద సెల్ఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ టు బి వైస్.
1: జ్ఞానం
0: that is non dualism is jnana.
1: కేవలం ఆత్మను మాత్రమే అనుసరించాలి.
0: And that is only the knowledge of the self.
1: శరీర మనసును ఏ మాత్రం కూడాను టచ్ చేయకూడదు.
0: And you should not never go by the body and the mind.
1: ఈ ప్రాకృతమైనటువంటి ధర్మం లోపల
0: in the worldly context
1: శరీర మనసు ఆత్మల మూడింటి యొక్క ఏకత్వం చేతనే మనం కర్మలు అనుసరించాలి.
0: In fact we can carry on life surgeon by combining all these three body mind and the self.
1: కనుకనే కర్మణ్యేవ అధికారస్తి అని భగవద్గీత చెప్పింది.
0: భగవద్గీత
1: నీవు కర్మాధికారిగా నీవు కావాలి.
0: You have got the right on action.
1: ఎట్టి కర్మలు?
0: What sort of action?
1: ప్రవృత్తివి కాదు,
0: నాట్ ఎక్స్టర్నల్.
1: నివృత్తి కర్మలు ఆచరించాలి.
0: ఆల్ దట్ ఆర్ ఇన్వర్డ్.
1: ప్రవృత్తి కూడాను ఆత్మాభిమానంతో అనుసరించాలి.
0: దేర్ఫోర్ ఈవెన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ కెన్ బి డన్ బై అటాచ్డ్ టు ది సెల్ఫ్. నీకు
1: ఉన్నాయి, నీ కొన్ని కర్తవ్యాలు ఉంటున్నాయి.
0: రెస్పాన్సిబిలిటీ.
1: ఈ కర్తవ్యాలు నీవు అనుసరించాలంటే అప్పుడు కేవలం ఆత్మాభిమానంతో పోతే ప్రయోజనం లేదు.
0: యాజ్ యూ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ సింప్లీ అటాచ్డ్ టు ది సెల్ఫ్.
1: మానసిక ధర్మమును ఆత్మ యొక్క హెల్ప్ చేత మనం ఆచరించాలి.
0: ద ఫిజికల్ యాక్టివిటీ అండ్ ద మెంటల్ యాక్టివిటీ కుడ్ బి టేకెన్ బై అటాచ్మెంట్.
1: నిజంగా శరీర ధర్మంనే నీవు ఆచరిస్తూ సక్రమంగా నీవు నడుస్తుంటే మనసు కూడా ప్రసన్నమైపోతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ వన్స్ యు డూ ద రైట్ యాక్టివిటీ మైండ్ విల్ ఎంజాయ్
1: పీస్. మనసు కూడా ప్రసన్నమైనప్పుడు ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
0: వెన్ వన్స్ ది మైండ్ ఇస్ ఎట్ రెస్ట్ ఇన్ పీస్ వన్ కెన్ విజువలైజ్ ద
1: సెల్ఫ్. ఈ మూడు కూడాను ఒకే శరీరం నుండే మనం సంచరిస్తున్నాయి.
0: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్ మ్యాన్.
1: వేరు వేరు మార్గంలో లేదు.
0: దే ఆర్ నాట్ డైవర్సిఫైడ్.
1: ఈనాడు మానవుడు ఆచరించవలసినటువంటిది
0: వాట్ మ్యాన్ హ్యాస్ టు డూ టుడే.
1: ఏ శరీర ధర్మములు మనం చేసినప్పటికీ ఇది మంచియా చెడ్డనా?
0: Whatever action might be done, whether it's good or bad.
1: గౌరవాన్ని నిలబెడుతుందా లేదా?
0: Whether it upholds the prestige of the family.
1: గౌరవిస్తుందా లేదా?
0: Well, it will represent the manhood and quality.
1: ఈ సమాజంలో పిలుస్తారా లేదా?
0: Will people call me a human being or not?
1: సమాజం కూడా ఒకవైపు ఉంటుండాలి.
0: There is society on one hand.
1: వ్యక్తి పరిణామము, సమాజ పరిణామము, ఆత్మ పరిణామము మూడింటి యొక్క తత్వమును మనం విచారించాలి.
0: Therefore we have to investigate the individual change, the societal change and the transformation of the spiritual.
1: కనుకనే మొట్టమొదట మనము ఇండివిజువల్ చేంజ్.
0: సో వీ షుడ్ థింక్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్ టు బిగిన్.
1: ఇందులో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు, దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
0: వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ టెంపర్మెంట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: దూరం చేయాలి.
0: వీ హావ్ టు గివ్ అప్ దెం టోటలీ.
1: అప్పుడే దీనికి కొన్ని విధమైనటువంటి మార్గములు కూడా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ సర్టెన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
1: అసత్యం ఆడటం,
0: ఫాల్స్హుడ్,
1: అధర్మములో ప్రవేశించటం,
0: అన్రైచియస్నెస్,
1: దొంగతనము చేయటము,
0: స్టీలింగ్,
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఈ యొక్క శరీరము అనేక రకముగా ప్రవర్తిస్తుంది.
0: బై రిజార్టింగ్ టు దీస్ పార్ట్స్ ద బాడీ గెట్స్ ఇట్ ఆన్ సీక్రెట్ వే.
1: మరొక జీవిని కూడాను బాధిస్తుంది.
0: అండ్ ద బాడీ సమ్ టైమ్స్ ఈవెన్ హర్ట్. towards others. And this is the external path of the body. We have to bring a transformation at the physical level. And we have to observe the social norms. What is society?
1: తినటము ప్రవర్తించటము సంసార సంబంధమైనటువంటి దీంట్లో అమితమైనటువంటి వాంఛలు పెంచుకోవటము ఇలాంటిదంతా కూడాను కేవలము ప్రాపంచిక సంబంధమైన ప్రవృత్తులు.
0: ఈటింగ్ డ్రింకింగ్ ఫుడ్ రేమెంట్ షెల్టర్ లిమిట్లెస్ డిజైర్ ఇస్ జస్ట్ వరల్డ్లీ.
1: జూదం కూడాను ఈ యొక్క మానసిక ప్రవృత్తి యొక్క లక్షణమే.
0: గ్యాంబ్లింగ్ ఇస్ ఆల్సో అన్ ఎక్స్టర్నల్ ట్రేడ్.
1: కనుక దీని వల్లనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అపమార్గం పడుతుంటది.
0: దట్ లీడ్స్ టు మెంటల్ పొల్యూషన్.
1: ఇండివిజువల్ చేంజ్ కలిగిన తర్వాత
0: ఆఫ్టర్ ఇండివిజువల్ చేంజ్
1: సామాజిక చేంజ్ అనేటువంటిది మనం సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు.
0: అండ్ దెన్ యూ కెన్ ఫాలో ద సోషల్ నార్మ్ వెల్.
1: సామాజిక సంబంధమైనటువంటి చేంజ్ కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చక్కగా జరిగిపోతుంది.
0: వెన్ దేర్ ఇస్ ఎ చేంజ్ సోషల్ చేంజ్ దెన్ బి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఇండివిజువల్ అనేటువంటిది కేవలం ఒక ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది.
0: ఇండివిజువల్ జర్నీ కమెన్సెస్ ఆల్ అలోన్.
1: సామాజికమైనటువంటిది కేవలం కొంత పవిత్రమైనటువంటిగా ఉంటుంటుంది.
0: సోషల్ చేంజ్
1: ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తి పవిత్రంగా ఉంటుంటుంది.
0: ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టోటల్లీ సీక్రెట్.
1: కనుకనే దీనినే SAI అన్నారు.
0: దిస్ ఇస్ సెడ్ ఇన్ దిస్ వర్డ్ SAI.
1: ఎస్ అనేటువంటిది ఏమిటి?
0: What is yes?
1: అది స్పిరిచువల్ పరివర్తన.
0: That is spiritual transformation.
1: సామాజిక పరివర్తన అనేటువంటిది ఏ అంటే ఏమిటిది?
0: What is A?
1: అసోసియేషన్ పరివర్తన.
0: Change in association.
1: అది సామాజిక పరివర్తన.
0: This is societal change.
1: ఐ అనేటువంటిది ఇండివిజువల్ పరివర్తన.
0: ఐ ఇస్ ఇండివిజువల్ చేంజ్.
1: కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాయిలోనే ఈనమై ఉంటున్నాయి.
0: All these three are there only in Sai.
1: కనుకనే స్పిరిచువల్ పరివర్తన ప్రతి మానవుని కూడా అత్యవసరమైనటువంటి.
0: స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్.
1: ఈ స్పిరిచువల్ ప్రవర్తన మనలో మార్పు చెందిందంటే అసోసియేషన్ లో సులభంగా మనము ప్రవేశించవచ్చు.
0: వెన్ వన్ ద స్పిరిచువల్ చేంజ్ ఇట్ ఇస్ ఈజీ టు గెట్ ఇన్ టు సొసైటీ.
1: అసోసియేషన్ లో మనము పరివర్తన మార్చడం చాలా కష్టం.
0: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద సొసైటీ.
1: ఈనాడు అసోసియేషన్ అనేటువంటిది చాలా దిక్కుమొక్కు లేకుండా ఉంటుండాలి.
0: టుడే ది సొసైటీ హ్యాస్ నో ప్రాపర్ డైరెక్షన్.
1: దానికి ఒక విధమైనటువంటి ఒక మితమే లేదు.
0: It has no limits. It has no boundaries nor limitations.
1: ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ ఉంటుంది.
0: It goes about in a wayward way.
1: ఏది మంచి చెడ్డ అనేటువంటి విచారణ శక్తియే లేదు.
0: It does not discriminate good and bad.
1: ఇలాంటి పరిస్థితుల లోపల మనం సామాజిక దీనిని అనుసరించడం చాలా కష్టం.
0: Under these circumstances it is difficult to follow the mind. కొన్ని
1: సామాజిక ధర్మములని తనే అనేక మంది సామాజిక ధర్మాన్ని అనుసరిస్తున్నారు.
0: We follow the social norms.
1: ఈ సామాజిక ధర్మంలో తప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి.
0: There are many reasons for the misconduct in society.
1: కనుకనే స్పిరిచువల్ పరివర్తనలో మొట్టమొదటి పవిత్రులైపోతే తర్వాత సామాజికంలో కూడా సహజంగానే సరిపోతుంది.
0: When one there is a spiritual transformation there will be change in the society automatically in a simple way.
1: స్వరూపులారా
0: embodiments of
1: ఈనాడు దేశము ఇన్ని రకములైనటువంటి ఒక అవస్థలకు గురి కావటము.
0: The country is facing so many problems.
1: అగ్నిగుండంగా కూడా మారిపోతుందాది ఈ ప్రపంచము.
0: The whole world has become a bonfire in flames.
1: ఎక్కడ పోయినా భయమే.
0: Everywhere there is fear.
1: ఏం చేసినా భయమే.
0: Whatever you do.
1: ఏం చెప్పినా భయమే.
0: Whatever is said.
1: సత్యాన్ని కూడా భయపడుతున్నారు.
0: We are afraid even to speak truth.
1: కనుకనే ఇలాంటి పరిస్థితి లోపల మొట్టమొదట ఆధ్యాత్మిక చాలా అవసరమైనటువంటిది.
0: Under these circumstances spiritual change is necessary.
1: ఈ ఆత్మవిశ్వాసం కోల్పోవడం చేతనే
0: as the self confidence is lost.
1: ఇంత అస్తవ్యస్తమైనటువంటి మార్గములంతా కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: So many distortions, perversions and
1: ఎంత గొప్పవాడైనప్పటికీ
0: may be great man.
1: ఎంత విద్యావంతుడైనప్పటికీ
0: however wise he is.
1: ఎంత శ్రీమంతుడైనప్పటికీ
0: wealthy person.
1: కానీ మార్గము తప్పి ప్రవర్తిస్తున్నాడు.
0: But he is proceeding in the wrong way.
1: పేరు పెద్దది.
0: He has got a big name.
1: కానీ ప్రవర్తన చాలా అల్పమైనటువంటి.
0: But his conduct is so mean and low.
1: ప్రవర్తన చేతనే పేరు మనకు సంపాదించాలి.
0: You have a good name by following the right conduct.
1: ప్రవర్తనకు మించినటువంటిది మరొకటి లేదు.
0: No other beyond the righteous conduct.
1: అన్ని విధాలా వర్తింపజేసేటువంటిది ప్రవర్తన మాత్రమే.
0: Therefore, it is the conduct that decides your nature.
1: కనుక ఈ ప్రవృత్తిని మీరు వదిలిపెట్టనక్కర్లేదు.
0: It's not necessary to give up the external path.
1: సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: To the extent possible, proceed in the right direction.
1: నీ ఆత్మతృప్తికి నీకు సంబంధించినట్టుగా చేయి.
0: Work for the satisfaction of your conscience.
1: నీ ఆత్మతృప్తియే లేకుండినా ఎట్టి కార్యములు ఎందుకు కూడా నీకు సరైన విజయాన్ని చేకూరదు.
0: When your conscience is not satisfied, you'll never win, you'll never be successful.
1: ఏదో ప్రకృతి కాలం లోపల ప్రవృత్తి లక్షణం లోపల
0: in the external nature
1: తేతాయుగ ద్వాపర యుగమునందు
0: in earlier ages of కృతయుగ ద్వాపర
1: కొన్ని వేళతో ఎంచేకు మాత్రమే

0: సాధ్యమవుతుండేది.
1: ఇట్ వాస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ కపుల్ ఆఫ్ ది పీపుల్ ఇన్ దోస్ డేస్.
0: కానీ కలియుగం లోపల ఈ పాపములకు పరిమితమే లేదు.
1: ది సిన్స్ హావ్ నో లిమిట్స్ అట్ ఆల్.
0: ఇది ఎంచుటకు వీలు కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ ఎయిదర్.
0: ప్రతి క్షణం కూడాను పాపమే.
1: ఎవ్రీ మూమెంట్ సిన్.
0: ప్రతి కణం కూడాను పాపమే.
1: ఎవ్రీ మూమెంట్ ఇస్ ఫుల్ ఆఫ్
0: సిన్. ప్రతి అణువు కూడాను పాపమే.
1: అండ్ ఎవ్రీ సెల్ ఇస్ ఫుల్ ఆఫ్ సిన్.
0: ఈ విధంగా పాపంతో కూడినటువంటి ఒక తత్వాన్ని మనం ఏ రీతిగా సంహరించాలి?
1: When the sinful nature is so predominant, how to conquer it?
0: కనుకనే కృష్ణుడు కూడా చెప్పాడు.
1: కృష్ణ ఆల్సో సేడ్, అర్జున
0: నీవు యుద్ధానికి పోతున్నావు.
1: You are going to the battlefield.
0: కానీ యుద్ధం సామాన్యమైనటువంటిది కాదు.
1: It's not ordinary battle.
0: అన్ని విధాలా కూడా చాలా అభివృద్ధి గాంచుతూ ఉండాలి.
1: అండ్ యూ ఫైండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెపన్స్ దేర్.
0: కానీ ఈ యుద్ధంతో నీవు సాధించేటువంటి విజయము సరి అయినటువంటి విజయం కాదు.
1: The victory you are going to get is not the right one.
0: లెమ్ము ధనుంజయ,
1: get up Arjuna,
0: vidhi baliyamu,
1: the fate is certain,
0: nyayamu genchu,
1: justice will be triumphant,
0: asinchu swarthamu,
1: sacrifice the self
0: will be made kadoyi,
1: and this is going to be the
0: kanugummika. Nannu neevu anusarishte kanugummika,
1: understand this,
0: noor guru biddala tandrikaina,
1: the father with 100 sons,
0: anchammuna pindamiyudu ekkugalagaradada prarabdham adhemito.
1: The father of 100 sons will not be left behind even if one to do obituary rites.
0: Intiye kaadu,
1: not only this,
0: inka saravarshamu tappadu vishwajati kinna.
1: There is bound to be the rain of arrows for world peace.
0: Kevalam nee ambula chetha nee sampanchi ambula chetha nee potaadte prayojanam kaadu, saravarshamu tappadu.
1: It is not simply enough to fight with an arrow.
0: Ambula varshame kurchali.
1: There should be the rain of arrows.
0: Ravulkone manta minta vivachuni inta,
1: and it's going to happen all over here and there.
0: Vakavaipuni sekuni,
1: and there is Shakuni,
0: and Karnudu,
1: and Karna on one
0: side. Iriddaru kuda durmargamaina margani avramistunnaru.
1: They are following the wrong wicked path.
0: Satyamu telisi kudanu Karnudini praveshinchadam ledu,
1: and Bhishma has not gone into the right way.
0: Satya dharmamunu poorthi telisina Karnuniki,
1: and Karna knows satya and dharma.
0: Enta satyamunna enta dharmamunna heena gunammu manaledu.
1: Though with all this righteousness and the truth, he has not given up his mean mentality.
0: Karnudantati vaadu
1: కర్ణ
0: కడపటికి ఏమయ్యే?
1: వాట్ హ్యాపెన్ టు హిమ్ ఎట్ ది ఎండ్?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: ద సన్ ఆఫ్ భారత్ అండర్స్టాండ్ దిస్.
0: కర్ణుడు ఎలాంటి దాన కర్ణుడు అని పేరు పొందినటువంటి వాడు.
1: యు నో ద కర్ణ స్టాండ్స్ ఫర్ చారిటీ.
0: కర్ణుడు కూడా కట్ట కడపటికి ఏమనిపించాడు?
1: వాట్ హ్యాపెన్ టు కర్ణ ఎట్ ది ఎండ్?
0: కనుకని భగవంతుని అండదండలు పొట్టి పొందినారు పాండవులు.
1: Pandavas were the recipients of God's grace.
0: తన ఆజ్ఞ తప్ప మరొక దానిని అనుసరించడం లేదు.
1: దే నెవర్ డిసోబేడ్ గాడ్స్ కమాండ్.
0: యుద్ధముకు రాయబారానికి వెళ్ళాడు.
1: When emissary was sent,
0: kani tirigi vachinappudu,
1: when he returned,
0: nakula sahadeva iddaru kudunu paadala penabaddaru.
1: Nakula sahadeva fell at the feet of krishna.
0: Krishna ante chaala preeti.
1: They love krishna intensely.
0: Biddala vale vaaru aasinchetunte vaaru.
1: And in fact he treated them as his children.
0: Krishna, emi jarigindi nee sambhashanalo?
1: Krishna, what happened there?
0: Nayana, vaaru yuddhamuniki angikarincharu annaru.
1: He said they accepted to fight.
0: Appudu cheppadu.
1: Then he says,
0: సంభాషణకు పోయినటువంటి కృష్ణుడు,
1: హావింగ్ గాన్ దేర్ ఫర్ కాంప్రమైజ్,
0: తిరిగి సుక్షేమంగా వెనుకకు వచ్చి,
1: యు హావ్ రిటర్న్డ్ సేఫ్ ఎనఫ్,
0: ఇది ఏ 10,000 నేటికి,
1: దిస్ ఇస్ ఎనఫ్ అండ్ ఎనఫ్ ఆల్ ద వెల్త్ ఫర్ దిస్ డే,
0: మార్గం మా కృష్ణుడు ఏం చేస్తారో అని భయపడ్డాను.
1: వి ఆర్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్, కానీ మా కృష్ణుడు
0: క్షేమంగా ఇంటికి వచ్చాడు.
1: యు రిటర్న్డ్ సేఫ్,
0: ఇది మాకు 10,000 అన్నారు.
1: దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ లైఫ్,
0: ఇంతటి ఆనందాన్ని పొందారు వాళ్ళు.
1: దే వర్ సో హ్యాపీ ఎట్ దట్ మోమెంట్.
0: ఇంతే కాకుండా అర్జున్లో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి.
1: అర్జున కమిటెడ్ సర్టన్ మిస్టేక్స్.
0: దీనికి పురం రాయబారానికి పోయినప్పుడు,
1: ఎర్లియర్ యాజ్ వెన్ హి వెంట్ టు ది అంబాసిడర్,
0: మనకు అక్కర్లేదు,
1: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ కాంప్రమైజ్,
0: సిద్ధమని చెప్పు
1: అన్నారు. యు షుడ్ నెసెసర్లీ ఫైట్ వాట్ హి సెడ్.
0: కానీ యుద్ధంలో ప్రవేశించారు.
1: వెల్ వార్ స్టార్టెడ్.
0: ప్రవేశించేటప్పటికి అందరి బంధుమిత్రులను, గురువులను, శిష్యులను అందరినీ చూచాడు.
1: హి కుడ్ వాచ్ ఆల్ హిస్ రిలేషన్షిప్ విత్ సెప్టర్స్ అండ్ అసోసియేట్స్.
0: మనసు అభిమానం మారిపోయింది.
1: అండ్ దెన్ దేర్
0: అది దేహాభిమానము.
1: దట్ ఈస్
0: అక్కడ దేహాభిమానంతో ఇంత అర్జునుడు పాల్గొడ్డాడు.
1: అండ్ అర్జున కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ బాడీ అటాచ్మెంట్.
0: ఇందరి బంధుమిత్రులు, గురుపుత్రులను చంపి భరించుటెట్టుడు.
1: How is it to kill all these relationships and so many people relations?
0: Na kannulu virugutunnavika kaalam gadupukaka kadalam intikinn annadu.
1: My head is reeling, I am not able to stand here, let me go back.
0: Krishnaku kopam vachindi.
1: Krishna was angry.
0: Nenu urukunnatvanti vaadu nannu purukolpavu.
1: In fact you provoked me.
0: Yuddhamu siddham ani cheppavu.
1: You said that I should be ready to fight.
0: Rammika yuddhamu siddham alaka kaalahranam ikayela.
1: And you said why waste of time, be ready.
0: ఈ కాలహరణమే చేయొద్దు.
1: యు సెడ్ డోంట్ వేస్ట్ టైం,
0: యుద్ధం సిద్ధమని చెప్పు,
1: బి రెడీ టు ఫైట్
0: చెప్పినటువంటి ఈ అర్జునుడు కాలహరణము చేయక కదలం ఇంటికి అన్నాడు.
1: అండ్ హి సెడ్ డోంట్ వెయిట్ లెట్ మీ గో బ్యాక్ హి సేస్ నౌ.
0: కానీ కౌరవులు ఎలాంటి వారు?
1: బట్ వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ కర్ణ ఇస్?
0: కేవలము చాలా విషపురుగులు.
1: అండ్ దే ఆర్ లైక్ ఆల్మోస్ట్ పాయిజనస్.
0: అమృతంతో కలిపినటువంటి యొక్క విషములు.
1: అండ్ దే ఆర్ ఫుల్లీ హైలీ పాయిజనస్.
0: అలాంటి వారితో నీవు సందేహం చేసుకోవటం ఎంత వెర్రితనము.
1: టు థింక్ ఇన్ దిస్ లైన్ ఇస్ ఫూలిష్నెస్.
0: మీ నిమిత్తమై నేను ఇంతకూడదు రాయబారానికి వెళ్ళాను, కానీ లేకపోతే నాకు రాయబారమే ఇష్టం లేదు.
1: ఫర్ యువర్ సేక్ ఓన్లీ ఐ యాక్టెడ్ యాజ్ అన్ అంబాసిడర్ యాజ్ యువర్ ఎమిసరీ.
0: కాలకూటమున అమృతము సృజింప వీలా.
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ ద పాయిజన్ ఇంటూ నెక్టర్?
0: బై ద దావాగ్నిలో మళ్ళీ పూల వెజదల్లు లీలా.
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు త్రో ద ఫ్లవర్స్ ఇన్ ద ముష్కరుని
0: మ్రోలా?
1: అండ్ ఇస్ ఇట్ పాసిబుల్
0: హితోక్తులు మేలా గుణజాల ఏలయ్యకి ఈ సంధి మాటలు?
1: Will wicked people listen to all good words? Is the path of right way?
0: కాలకూటమును అమృతం సృజింపవీలా? ఈ కాలకూటములో అమృతం పుడుతుందా?
1: In this poison, is it possible to have nectar?
0: దావాగ్నిలో మల్లె పూల వెజదల్లు లీలా.
1: Would you throw the jasmine flowers into the flames?
0: ముష్కరుని మ్రోలా.
1: In front of the all bad people?
0: హితోక్తులు మేలా.
1: విల్ దే పే హీడ్ టు గుడ్ వర్డ్స్?
0: బోధించే గాని ఇవి సరిపోయేటువంటివి కాదు.
1: దే డోంట్ లిసన్ టు గుడ్ టీచింగ్స్ అట్ ఆల్.
0: ఇక సర్వవర్షము తప్పది విశ్వశాంతికి నన్న.
1: దేర్ఫోర్ ఫర్ ది వరల్డ్ పీస్ రెయిన్ ఆఫ్ ఆరోస్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: ఎందుకోసము?
1: వాట్ ఫర్?
0: అన్ని వైపులా అగ్ని మండుతున్న సమయం లోపల
1: వెన్ దర్ ఫ్లేమ్స్ ఆల్ ఓవర్
0: వేరు ఫైర్ వ్యాన్ లంతా తీసుకుని పోయి
1: అండ్ దే వెంట్ ఇన్ దేర్ ఫైర్ వ్యాన్.
0: కానీ కొంతవరకు చల్లార్చవచ్చు.
1: దే కుడ్ ఎక్స్టింగ్విష్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఎక్కడ చూసినా గానీ అగ్ని మండుతుండే సమయం లోపల
1: వెన్ ది ఫైర్ ఇస్ ఆల్ ఎవ్రీవేర్
0: దీనికి ఏ యొక్క ఇంజిన్లు ప్రయోజనం లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎక్స్టింగ్విష్ ద ఫైర్. ఏ ప్రయత్నము
0: దీనికి సాధ్యం కాదు.
1: నో ఎఫర్ట్ విల్ బి సక్సెస్ఫుల్.
0: శరవర్షము తప్పది విశ్వశాంతికి. కృష్ణ, ఇంక దీనికి శరవర్షమే తప్పదు.
1: The rain of arrows should happen.
0: ఇది కూడా దేనికోసం? విశ్వశాంతికి.
1: What for? For the world peace.
0: ఈ విశ్వశాంతికి కూడా యుద్ధం చేయాలి.
1: Even for world peace one has to fight.
0: అంతేకాని విశ్వశాంతి విశ్వశాంతి అని యుద్ధం చేయకుండా పోవటం కాదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ పీస్ యూ కెనాట్ విత్డ్రా ఫ్రమ్ వార్.
0: ఎందుకోసం? అంటే దుర్మార్గం పెరిగిపోయింది.
1: బికాస్ వికెడ్నెస్ ఈస్ రైజింగ్.
0: దుష్టత్వం అభివృద్ధి అయిపోయింది.
1: ద బ్యాడ్ టెంపరమెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్.
0: మంచితనం మడుగుపడిపోయింది.
1: గుడ్నెస్ ఇస్ సబ్డ్యూడ్.
0: ఎక్కడ చూసినా మంచి కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో గుడ్నెస్ ఎట్ ఆల్ ఎనీవేర్.
0: నేడు మంచివాడే రేపు చెడ్డవాడిగా మారిపోతున్నాడు.
1: ఏ గుడ్ మ్యాన్ టుడే బికమ్స్ బ్యాడ్ టుమారో.
0: మిత్రుడే రేపు శత్రుడిగా మారిపోతున్నాడు.
1: ఫ్రెండ్ బికమ్స్ ఎన్ ఎనిమీ టుమారో.
0: ఇలాంటి పరిస్థితి లోపల దీనికి శరవర్షము తప్పది విశ్వశాంతి.
1: Therefore, under these circumstances for the world peace, the rain of arrows should happen.
0: కనుకని ఈనాడు
1: టుడే
0: పవిత్రమైనటువంటి దేశములు అన్ని కూడాను సుక్షేమంగా ఉండాలని ఆశించాలి.
1: We should pray for the peace of the whole world.
0: కొన్ని వైపులు శరవర్షం దప్పుతూ
1: on one side you find the rain of arrows.
0: కొన్ని వైపులు దుర్మార్గం మితిమీరిపోయింది.
1: There is wickedness on one side.
0: ఈ దుష్టతనం అనేటువంటిది చాలా పెరిగిపోయింది.
1: ద క్రూయల్టీ ఇస్ రైజింగ్ ఆన్ ద అదర్ వే.
0: ధర్మ న్యాయములే నశించిపోయినాయి.
1: దేర్ ఇస్ నో రైటియస్నెస్ ఇన్
0: జస్టిస్. ఎవరు సత్యములో ప్రవేశిస్తున్నారో వాళ్ళకంతా కూడా కష్టమే కలుగుతున్నాయి.
1: ద వన్ హూ ఇస్ ప్రొసీడింగ్ ఆన్ ద పాత్ ఆఫ్ ద ట్రూత్ ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: అలాంటి పరిస్థితిలో శరవర్షమే తప్పదు. ఇన్
1: దీస్ సర్కమ్స్టాన్సెస్ ద రెయిన్ ఆఫ్ ఆరోస్ విల్ హ్యాపెన్.
0: అట్టి పరిస్థితి లోపల
1: దెన్
0: అర్జున్ని పంపుతుండాలి.
1: అండ్ అర్జున్ వాస్ సెంట్.
0: అర్జున్ యుద్ధానికి పంపినప్పుడు
1: దానికి
0: పూర్వము అభిమన్యు కూడా పంపించింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అభిమన్యు వాస్ సెంట్ ప్రయర్ టు అర్జున.
0: సుభద్ర.
1: సుభద్ర సెంట్ హిమ్.
0: అయ్యో, నా అక్కగారైన ద్రౌపదికి పంచము ఉత్తమైనటువంటి పిల్లలు కూడా నశించిపోయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సిస్టర్ ద్రౌపది లాస్ట్
0: పాండవులందరూ కూడా గొంతులు కోసరి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే వర్ బిహేడెడ్.
0: ఉన్నది ఒక్కడే అభిమన్యుడు.
1: ఓన్లీ అభిమన్యు ఇస్ రిమైనింగ్.
0: ఈ అభిమన్యుని మాత్రము నేను ఎట్లా రక్షించుకోవటము?
1: హౌ టు ప్రొటెక్ట్ హిమ్, హౌ టు హ్యావ్ హిమ్.
0: అప్పుడు చెప్పాడు అభిమన్యుడు.
1: దెన్ అభిమన్యు సేస్,
0: అమ్మా, నా తండ్రి లేడు.
1: My father is not here.
0: మా తండ్రి మామయ్య లేరిచ్చట.
1: And my father uncle are not here.
0: మానవుని తలపి ఇంకా మంచి.
1: Don't entertain this kind of a thought, mother.
0: యుద్ధమునకు సిద్ధమని చెప్పు.
1: Tell me to be prepared to fight.
0: ధర్మజుడు ఒక్కడే మాత్రమే ఉన్నాడు ఇంటి లోపల.
1: ధర్మజా వాజ్ ఓన్లీ వన్ ఎట్ హోమ్.
0: నాయన, నిన్ను నేను ఏ విధంగా పంపించేది?
1: He says, my dear son, how can I send you?
0: అందులో ఆ పద్మవ్యూహము పనినటువంటి వాడు చాలా క్రూరుడు.
1: The 12th one among that group is very bad.
0: దుష్టుడు.
1: And wicked man.
0: దుర్మార్గుడు.
1: And is very dangerous.
0: పద్మవ్యూహం పన్నాడు.
1: అండ్ హీ హాస్ గాట్ ద డివైస్ పద్మవ్యూహ.
0: ఈ పద్మవ్యూహం లోపల జయం అనేటువంటి చెప్పడం చాలా కష్టము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: వద్దు వద్దు అన్నాడు.
1: సో డోంట్ గో, హీ సెడ్.
0: అప్పుడు అభిమన్యుడి కోపం వచ్చింది.
1: దెన్ యూ సో యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నా మామ అయినటువంటి కృష్ణుడు, నా తండ్రి అయినటువంటి అర్జునుడే గిన్నె వచ్చేస్తే, వారు యుద్ధానికి పిలిచినప్పుడు నేను పోలేదని చెప్తే నా తండ్రి నా గొంతు తీస్తాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ After the return of my father Arjuna, uncle Krishna, if I
0: made
1: home, they will kill me.
0: కొడుకై పుట్టినందుకు కులములకు కీర్తి తేవాలి.
1: బీయింగ్ బోర్న్ ఎ సన్ ఐ షుడ్ బ్రింగ్ ద రిప్యూట్ గుడ్ నేమ్ టు ద ఫ్యామిలీ.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి.
1: దే షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేనటువంటి కుమారుడు పుట్టి ప్రయోజనం ఏమిటని గొంతు కోస్తాడు నా తల్లి.
1: అండ్ దేర్ఫోర్ ఇఫ్ హి ఫైండ్స్ దట్ ఐ యామ్ బ్రింగింగ్ ఎ బ్యాడ్ నేమ్ హి విల్ కిల్ మీ.
0: కనుక నేను ఇంకా ఉండను.
1: దేర్ఫోర్ ఐ వోంట్ స్టే బ్యాక్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సేస్
0: నేను ఇంకా ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్ వై షుడ్ ఐ స్టే?
0: ఇక్కడ ప్రాణం ఇచ్చే బదులు యుద్ధంతోనే ప్రాణం ఇచ్చి నేను వీర స్వర్గాన్ని పొందుతాను.
1: ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ హియర్ బెటర్ ఐ ఫైట్ దేర్ అండ్ డై అండ్ రీచ్ హెవెన్.
0: అప్పుడు సుభద్ర ఈ మాటలు వినలేకుండా పోయి అప్పుడు ఆశీర్వాదం చేస్తుండాలి.
1: దెన్ సుభద్ర కుడ్ నాట్ హియర్ ఎనీ లాంగర్ స్టార్టెడ్ బ్లెసింగ్. My dear son,
0: నీవు చాలా గొప్పవాడు.
1: యు ఆర్ వెరీ గ్రేట్.
0: నాకున్నది ఒకే కుమారుడు.
1: ఐ హావ్ ఓన్లీ సన్.
0: కానీ పరిస్థితి సరైనటువంటి కాదు.
1: అండ్ ది సిచ్యువేషన్ ఇస్ నీ
0: మాయలో మామయ్య తండ్రిని ఏరిచట.
1: అండ్ దెన్ యువర్ అంకుల్ ఆల్సో భార్య
0: గర్భవతి.
1: యువర్ వైఫ్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ.
0: కాలమేటను చెప్పలేము.
1: అండ్ వి కెనాట్ సే
0: మానము నీ తలపింక పుత్రక.
1: బట్ యు గివ్ అప్ దిస్ ఐడియా సన్.
0: చెప్తే అప్పుడు ఆయన వినలేకుండా కట్టకట్టు ఆశీర్వాదం చేస్తున్నది.
1: అండ్ ఎట్ ది ఎండ్ షీ బ్లెస్డ్ హిమ్.
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్ర గర్వ భంజనోద్దామ బలుడు కుంభజుడు దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమిటుండును చెప్పలేము మీ మామయ్య తండ్రి లేచిట మానుము నీ తలపింక పుత్రక.
1: అండ్ సెడ్ మై డియర్ సన్ గివ్ అప్ దిస్ ఐడియా బికాజ్ ది ఎంటైర్ పద్మ వ్యూహ ఇస్ ద డిజైన్ ఆఫ్ ద్రోణాచార్య అండ్ యువర్ ఫాదర్ ఇస్ నాట్ ఎట్ హోమ్ ద అంకుల్ ఇస్ నాట్ ఎట్ హోమ్ అండ్ ద గ్రేట్ ఫైటర్ కర్ణ ఇస్ ఓవర్ దేర్ గివ్ అప్ దిస్ ఐడియా.
0: అప్పుడు తనకి ఆశీర్వాదం చేస్తుండది తల్లి సుభద్ర.
1: అండ్ సుభద్ర మదర్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ హిమ్ అల్టిమేట్లీ.
0: తారకాఖ్యాసుర దోర్దర్ప మడచు వేళ గౌరి తనకు కిడ్డ మీర రచ్చ.
1: ద బ్లెస్సింగ్ కన్ఫర్డ్ బై గౌరీ టు హర్ సన్ వైల్ స్లేయింగ్ తారకాసుర.
0: శంభరాసుర వీర చంపగా చను వేళ భార్గవ సుత కిడ్డ భవ్య రచ్చ.
1: While killing Shambharasura, the blessing given by Bhargava.
0: Matru dasitambu manpan aruguveda vinata putruna kidda vimala raksha.
1: The kind of blessing given by Vinata to her son.
0: Atti.
1: That blessing.
0: Gana raksha.
1: The mighty blessing.
0: Sri raksha. Yanga raksha. Rakshalandunu divyamamu Sri Rama raksha. తోడు నీడై నిన్ను కాపాడుగాక.
1: ద కైండ్ ఆఫ్ సీక్రెట్ బ్లెస్సింగ్ ద డివైన్ బ్లెస్సింగ్ ఇన్ ద బెనిడిక్షన్ బి విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ప్రొటెక్ట్ యూ.
0: పారాయణం రాసి ఇంత తల్లి యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు.
1: అండ్ దెన్ హి వాస్ సో టోటలీ బ్లెస్డ్.
0: అలాంటి కుమారుడు ఈ జగత్తులో ఎక్కడ ఉన్నారు?
1: వేర్ డు యు ఫైండ్ సచ్ ఎ సన్ టుడే?
0: అందరూ అపకీర్తిని తెచ్చేటువంటి కుమారుడే.
1: అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బ్రింగ్ బ్యాక్
0: ఈ కలికాలం లోపల చూస్తామంటే
1: ఇన్ దిస్ కలి ఏజ్
0: ఈ చదువుల కోసం అని చెప్పి విదేశాలంతా పంపుతున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఎడ్యుకేషన్
0: ఆ విదేశాల కుక్కల కంటే హీనంగా బ్రతికి వస్తున్నారు.
1: అండ్ దేర్ వి లీడ్ ద లైఫ్ మచ్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఎ డాగ్.
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తించి వస్తున్నారు.
1: అండ్ వి బిహేవ్ మచ్ వర్స్
0: దాన్ అనిమల్. వారిని తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు.
1: అండ్ పేరెంట్స్ ఆల్సో ఎండార్స్ దిస్ ఐడియా.
0: వీరు మంచి వారిని పొగుడుతున్నారు.
1: అండ్ దే ప్రైజ్ దేర్
0: ఈ తల్లిదండ్రులే పిల్లలను గొంతులకు వస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ కిల్లింగ్ దేర్ ఓన్ వార్డ్స్.
0: ఈ విధమైన యొక్క తల్లి లోపల ఈ పవిత్ర యొక్క భారతదేశం నందు మంచి సార్థక నామాన్ని తీసుకుని రావాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే షుడ్ బ్రింగ్ ఎ బిఫిటింగ్ నేమ్ టు దిస్ కంట్రీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా ఎంతో గొప్పవారు.
1: యు ఆర్ రియలీ గ్రేట్.
0: స్వామి యొక్క సన్నిధి లోపల అనేక సద్గుణాలు మీరు పోషించుకున్నారు.
1: అండ్ యూ హావ్ డెవలప్డ్ గుడ్ క్వాలిటీస్ ఇన్ ద.
0: కానీ ఈ పోషించుకున్నటువంటి విద్యలను మీరు దాన్ని ప్రవృత్తి చేయించుకోవాలి.
1: ఆల్ ద వర్చ్యూస్ దట్ యు కల్టివేటెడ్ డెవలప్ దెమ్ మోర్
0: అండ్ మోర్. ఆచరణలో పెట్టాలి.
1: అండ్ యు ప్రాక్టీస్ దెమ్.
0: ఆచరణలో పెట్టాలి, సమాజానికి అందించాలి.
1: హావింగ్ ప్రాక్టీస్డ్ ప్రొపగేట్ అండ్ షేర్.
0: ఎవరైనా అన్యాయం చేస్తుంటే నీ కంటికి కనిపెట్టే వాడికి పోయి బుద్ధి చెప్పాలి.
1: వెన్ యు ఫైండ్ ఇన్జస్టిస్ టీచ్ హిమ్ ఎ లెసన్.
0: నాయన ఇది మంచిది కాదు. మనం మానవుడై పుట్టాము. మనం రాక్షసులు కాదు, మనం పశువులు కాదు, మనం మానవులు.
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ నాట్ అనిమల్. యు ఆర్ నాట్ డెమన్. బిహేవ్ ప్రాపర్లీ.
0: మోరితితే అబద్ధము.
1: అండ్ యు ఫైండ్
0: పాలు పెడితే అధర్మము.
1: అండ్ వి ఆర్ అన్రైచ్యస్.
0: కేవలం ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గము.
1: అండ్ వికెడ్నెస్, క్రూయల్టీ.
0: ఇలాంటి దృష్టి, ఇలాంటి యొక్క భావములు, ఇలాంటి యొక్క మాటలు ప్రపంచంలో చాలా దుర్లభమైపోయినది.
1: అండ్ ఇట్ హాస్ బికమ్ మోస్ట్ కామన్ ది క్రూయల్టీ అండ్ ది వికెడ్నెస్ ఆల్ ఓవర్ బోత్ ఇన్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ అండ్ థాట్స్.
0: కనుకనే మొట్టమొదట మీరందరూ మంచివారైనప్పుడే దేశం మంచిది అవుతుంది.
1: ఫస్ట్ ఇఫ్ యు ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ వుడ్ బి గుడ్.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల యొక్క ప్రవర్తనలపైన ఆధారపడి ఉంటుండాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ది కంట్రీ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్.
0: విద్యార్థుల యొక్క భావములు మంచివైనప్పుడే
1: when the feelings of two students
0: ప్రవర్తనలు మంచివైతాయి.
1: Their conduct will be good.
0: ప్రవర్తనలు మంచిదైనప్పుడే
1: when the behavior is good
0: మానసిక శాంతి లభిస్తుంది.
1: దేర్ విల్ బి మెంటల్ పీస్.
0: కనుక మొట్టమొదట మీరు థాట్స్ సంకల్పాలను పవిత్రంగా చేసుకోండి.
1: దేర్ఫోర్ మేక్ యువర్ థాట్స్ ప్యూర్.
0: సంకల్పాలను పెంచుకోండి.
1: డెవలప్ యువర్ థాట్స్.
0: సత్యభావాల్లో మీరు ప్రవేశించండి.
1: గెట్ ఇన్ టు ట్రూత్ఫుల్ వే.
0: సత్యమైన మార్గాన్ని అనుసరించండి.
1: ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల సత్యం వల్ల మనకు కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ వెన్ యు ఫాలో ట్రూత్.
0: కానీ వాటిని తప్పించుకోవడానికి తగినటువంటి ఒక యుక్తిని కూడా పెంచుకుంటే ఆ యుక్తి కూడా ఒక యోగమే.
1: యు హావ్ ఆల్సో సర్టన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పాసిబుల్ డేంజర్.
0: ఆ యుక్తి కూడా దుర్మార్గంలో పోకూడదు.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి క్రూయల్ ఎనీవే.
0: మానసిక తృప్తిగా నీవు నచ్చవాల.
1: యు షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: తగినటువంటి యొక్క దీంట్లో మొట్టమొదట మన దుర్గుణాన్ని దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
0: అది ఈ యజ్ఞం యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: దట్ ఇస్ ది చీఫ్ పర్పస్ ఆఫ్ యజ్ఞ.
0: రాక్షస గుణములను దూరం చేయాలి.
1: డెమోనిక్ నేచర్ షుడ్ బి గివెన్ అప్.
0: రామలక్ష్మణులు వెళ్లారు విశ్వామిత్రుని యొక్క యాగమునకు.
1: రామ లక్ష్మణ ఫాలోడ్ విశ్వామిత్ర.
0: రాక్షసులు కనిపించారు.
1: దేర్ ఆర్ డెమన్స్ ఆల్ ఓవర్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
1: విశ్వామిత్ర సేస్,
0: నాయన ఇంకా మీ పని మీరు ప్రారంభించండి అన్నాడు.
1: నౌ యువర్ టాస్క్ బిగిన్స్ హి సెడ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్?
0: ఆ రాక్షసత్వాన్ని దునుమాటమే వీళ్ళ యొక్క పని.
1: మీనింగ్ వాట్? ఎనిహిలేటింగ్ ద డెమోనిక్
0: టెంపరమెంట్. ఆ యజ్ఞం పరిపూర్ణమైంది.
1: దెన్ దట్ విల్ బి టోటాలిటీ.
0: ఈ పరిపూర్ణమైన తర్వాత నీకు కళ్యాణం జరుగుగాక అని ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు.
1: టోటల్ టాస్క్ ఈజ్ రియలైజ్డ్. విశ్వామిత్ర బ్లెస్డ్ హిమ్.
0: జనకరాజు నుంచి కూడా ఒక వార్త వచ్చింది.
1: దెన్ మెసేజ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ జనక.
0: సీత యొక్క స్వయంవరం కోసమని.
1: ఇట్ వాస్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ ఆఫ్
0: సీత. శివధనుస్సును పరీక్షించేటువంటి వీరుడు రావాలి అని చెప్పాడు.
1: అండ్ ద వన్ హూ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ లిఫ్టింగ్ ది శివధనుస్సు షుడ్
0: పార్టిసిపేట్. ఆ యొక్క వార్తను ఈ యొక్క రామకృష్ణుడికి, రామ బలరామకృష్ణుడికి చెప్పారు. కాదు కాదు,
1: అండ్ దిస్ మెసేజ్ ఇస్ కన్వేయ్డ్
0: చెప్పాడు.
1: అండ్ ద మెసేజ్ వాస్ కన్వేయ్డ్ టు దెం.
0: అప్పుడు రామలక్ష్మణుడికి ఏమిటి? పెండి పైన కాదు ఇష్టము.
1: అండ్ ఇట్స్ నాట్ ద వెడ్డింగ్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: అంటే ఏమిటి?
1: అండ్ వాట్ ఇస్ ది శివధనుస్సు?
0: దీన్ని చూడాలి.
1: వన్ హస్ టు
0: దీన్ని ఎట్ట ప్రవేశపెట్టాలి, ఎట్ట ప్రయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో శివధనస్సును చూచే నిమిత్తమై వాడు కూడా సిద్ధమయ్యారు.
1: రామ లక్ష్మణ వర్ ప్రిపేర్డ్ టు సీ ద శివధనస్సు, హౌ టు లిఫ్ట్ ఇట్, హౌ టు బ్రేక్ ఇట్.
0: రాముడు కొంతవరకు సిద్ధం కాలేదు.
1: అండ్ రామ వాజ్ నాట్ ఇనిషియలీ ప్రిపేర్డ్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
1: విశ్వామిత్ర సెడ్,
0: నాయన ఇది చాలా అవసరమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శివధనస్సును నీవు చూడవలసినటువంటిది.
1: యు మస్ట్
0: చూడతగినటువంటిది.
1: యు షుడ్ నెసెసర్లీ సీ దిస్ శివధనస్.
0: కానీ చెప్పాడు అప్పుడు రాముడు.
1: దెన్ రామ సేస్,
0: నా తండ్రి విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం పంపించాడు, కానీ మిథిలాపురం పోయి ఈ యొక్క రాజు యొక్క సింహాసనం చూచి అక్కడ శివధనస్సును చుట్టూ కోసం నన్ను పంపలేదు.
1: రామ సేస్, మై ఫాదర్ సెంట్ మీ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ దేర్, నాట్ టు గో టు మిథిలా.
0: జనకునికి నీ దగ్గరికి నేను ఎందుకు పోవాలి?
1: వై షుడ్ ఐ గో టు జనక?
0: కేవలం విశ్వామిత్రుని దగ్గరికి నేను వచ్చాను.
1: ఐఎమ్ ఫాలోయింగ్ యూ.
0: నేను ఇంకొక గ్రామానికి నేను వెళ్ళాను.
1: ఐ డోంట్ గో టు ఎనీ అదర్ ప్లేస్.
0: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
1: దెన్ విశ్వామిత్ర సేస్,
0: నాయన కేవలం యాగ సంరక్షణే కాదు, విశ్వామిత్రుని ఆజ్ఞను శిరసా వహించు అన్నాడు.
1: యువర్ ఫాదర్ సింప్లీ వాంట్ సెంట్ మీ.
0: పైన తాను పర్మిషన్ ఇచ్చాడు.
1: యువర్ ఫాదర్ గేవ్ పర్మిషన్ దట్ యు షుడ్ ఫాలో మై కమాండ్.
0: కామన్ పర్మిషన్ ఇచ్చాడు.
1: ఇట్ ఇస్ ఎ కామన్ పర్మిషన్.
0: అప్పుడు ఇంకేం చేయగలరు? ఒప్పుకొనక తప్పదు.
1: సో హి మస్ట్ నెసెసర్లీ కన్సీడ్.
0: బండల్లో బయలుదేరారు, పోతున్నారు.
1: అండ్ దే ఆర్ ఫాలోయింగ్ హిమ్ వెన్ దే ప్రొసీడెడ్.
0: పోయిన తర్వాత అక్కడ శివధనస్సును తెచ్చారు.
1: దేర్ దే సా ద శివధనుస్.
0: ఆ శివధనస్సును చూసే కోసమని రామలక్ష్మణులు చాలా కుతూహలపడుతున్నారు.
1: రామలక్ష్మణ వెరీ వెరీ యాంగ్షియస్ టు సీ శివధనస్.
0: ఆ తెచ్చి అక్కడ పెట్టారు.
1: ఇట్ వాస్ బ్రాట్ అండ్ కెప్ట్ దేర్.
0: ఇద్దరు ఎక్కడ చూడటం లేదు.
1: దే వర్ నాట్ లుకింగ్ ఎనీవే.
0: దృష్టి అంతా కూడా దానిపైనే ఉంటుండాలి.
1: దే కాన్సంట్రేటెడ్ ఆన్ దిస్.
0: ఏ పని కోసం పోయినామో దానిపైన మనం లక్ష్యం పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ కాన్సంట్రేట్ ఆన్ ద టాస్క్ గివెన్.
0: నేను పోయినటువంటిది శివధనస్సును చూసే కోసమని.
1: దే హావ్ గాన్ దేర్ టు సీ ది శివధనస్.
0: కాబట్టి మా దృష్టి ఇంకా దేనిపైన లేదు.
1: సో వీ డోంట్ లుక్ ఎనీవే.
0: ఊరికి కన్ను రెప్పని వేయకుండా చూడ ఆ యొక్క శివధనస్సును చూస్తున్నారు.
1: దే వెంట్ ఆన్ స్టేరింగ్ ఇట్ కంటిన్యూస్లీ.
0: కానీ వచ్చిన జనమంతా కూడా ఈ పిల్లల్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: చాలా యువకులు,
1: దే ఆర్ యంగ్స్టర్స్.
0: వీరు చాలా ముద్దు బిడ్డలు.
1: అండ్ దట్ సో హ్యాండ్సమ్.
0: రాజకుమారులు వీరు.
1: అండ్ యు ఆర్ ప్రిన్సెస్.
0: వీరి యొక్క దృష్టి అంతా కూడా శివధనస్సు పైన ఉండాలి.
1: అండ్ దే ఆర్ కాన్సంట్రేటింగ్ దేర్ లుక్స్ ఆన్
0: శివధనస్సు.
1: అండ్ దే డోంట్ హావ్ ఎనీ అదర్ లుక్స్.
0: చూచారు ఎంత గొప్ప పేరు తెచ్చారు.
1: వాట్ ఎ గుడ్ నేమ్ దే బ్రాట్.
0: ఈనాడు
1: టుడే
0: మన వారు చదువుకోవడానికని అమెరికాకు పంపిస్తే,
1: when our people are sent to America for studies,
0: aka study vishayam marchipotaru,
1: they forget studies,
0: ఇంకా అనేక విషయాల్లో వీరి దృష్టిని ప్రదర్శించేస్తారు.
1: దే గెట్ ఇంటూ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీ.
0: ఇలాంటి వాళ్ళు కట్టగలబడికి ఎంత కాలమైనా ఇంకా చదువుతూనే ఉంటుంటారు.
1: హీ గోస్ ఆన్ స్టడీయింగ్ లైఫ్ లాంగ్.
0: పాస్ చేస్తే కదా,
1: హీ విల్ నెవర్ పాస్.
0: తల్లిదండ్రులకు మాత్రం పాస్ అయింది అని రాస్తుంటారు.
1: బట్ హీ రిపోర్ట్స్ టు దేర్ పేరెంట్స్ దట్ హీ సెక్యూర్.
0: ఆ యూనివర్సిటీ పోయి విచారించే వాళ్ళు ఎవరున్నారు?
1: బట్ హూ విల్ గో టు దట్ యూనివర్సిటీ టు ఇన్వెస్టిగేట్? నో వన్ విల్ గో దేర్.
0: ఈ విధంగా ఆనాడు చేసేటువంటిది వీలు కాదు.
1: బట్ దిస్ వాస్ నాట్
0: దేర్. రామలక్ష్మణుడు దృష్టిని ఒకే శివధనుసు పేరు పెట్టారు.
1: రామ లక్ష్మణ హస్ గాట్ వన్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్.
0: ఇవంతా చూస్తూ ఉండగానే రావణుడు బయలుదేరి వచ్చాడు.
1: అండ్ దెన్ రావణ స్టార్టెడ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ శివధనుసు.
0: అతను చాలా గట్టిగా భద్రమైనటువంటి శరీరంతో ఆ శివధనుసును ఎడం చేతితో ఎత్తడానికి ప్రయత్నం
1: చేశాడు. ఆల్ ద కరేజ్ అండ్ ద మైటీ హెఫ్టీ పర్సనాలిటీ ట్రై టు లిఫ్ట్.
0: కానీ సాధ్యం కాలేదు.
1: ఇట్ వాస్ నాట్ పాసిబుల్.
0: తిరిగి రెండు చేతులు పట్టాడు గట్టిగా.
1: అండ్ విత్ బోత్ ది హ్యాండ్స్ హి వాంటెడ్ టు
0: లిఫ్ట్. బలమంతా వినియోగించాడు.
1: హి యూజ్డ్ ఆల్ ద
0: స్ట్రెంగ్త్. కరెక్ట్గా కింద పడిపోయాడు. ఆ శివధనుసు తనపైన పడిపోయింది.
1: హి ఫెల్ డౌన్ అండ్ శివధనుసు ఫెల్ అపాన్ హిమ్.
0: కానీ ఎత్తడానికి కూడా ఎవరు లేరు.
1: అండ్ నోబడీ టు లిఫ్ట్ ఇట్ అప్.
0: ఈ సమయం చూస్తున్నాడు రాముడు.
1: Rama watched the situation.
0: నేను పోయి అతనికి కష్టం లేకుండా అతనికి సహాయం చేయాలన్నాడు.
1: He wanted to go and release him.
0: అప్పుడు విశ్వామిత్రుడు ఇదే సమయం అనుకుని,
1: విశ్వామిత్ర నోటీస్ ద టైం,
0: నాయన పోయి నీ పని నువ్వు చెయ్యి అన్నాడు.
1: బెటర్ యూ గో అండ్ మేక్ యువర్ అటెంప్ట్.
0: అతను శివధనుసును వెచ్చడానికి పోలేదు.
1: హి హస్ నాట్ గాన్ దేర్ టు బ్రేక్ శివధనుసు.
0: రావణుని పడినటువంటి దాన్ని ఎత్తి రావణునికి బాధ తీర్చాలని.
1: బికాజ్ రావణ షుడ్ బి రిలీజ్డ్ బికాజ్ శివధనుసు ఫెల్ ఆన్ హిమ్. నెవర్
0: హర్ట్, నెవర్
1: హెల్ప్, ఎవర్ హర్ట్, నెవర్ వాస్ ద
0: ప్రిన్సిపల్. ఈ రావణంతకు నువ్వు హెల్ప్ చేయడానికి అని పోయినాడు.
1: అండ్ రామ వెంట్ దేర్ టు హెల్ప్ రావణ.
0: దాన్ని తీశాడు.
1: అండ్ హి జస్ట్ కెప్ట్ ఇట్
0: ఇన్ పెట్టెలో పెట్టాడు.
1: అండ్ kept it on one side.
0: ఈ ఎత్తేటప్పటికి అందరూ ఆశ్చర్యపడ్డారు.
1: When Shivadanus was lifted, all were astonished.
0: దీన్ని ఎత్తేటువంటి వాడే లేడు లోకంలో.
1: No one can lift it up.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: 100% to
1: 100%.
0: ఇతని యందు ఆ శక్తి ఉంటుందా, దివ్య శక్తి.
1: He has got the divine power that made him lift up.
0: ఆ divine power ని ఏమన్నారు?
1: What did they say?
0: అది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అన్నారు.
1: దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ పూర్తి 100% ఉంటుంది రాముల లోపల.
1: కాస్మిక్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్.
0: అయస్కాంతము అని దాని పేరు.
1: దట్ ఈస్ మ్యాగ్నెట్.
0: దాన్ని ఎత్తేటప్పటికి ప్రజలంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: పీపుల్ వర్ వెరీ మచ్ అస్టానిష్డ్ అండ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: అప్పుడు జనకుడు వచ్చాడు.
1: దెన్ దేర్ కేమ్ జనక్.
0: ఎత్తినటువంటి వాడు దాన్ని విచ్చడానికి కూడా ప్రయత్నం చేయమన్నాడు.
1: ద వన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ శివధనుస్ కెన్ ఆల్సో బ్రేక్ ఇట్.
0: అప్పుడు విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ.
1: And Vishwamitra command is
0: necessary. Guru Vahinsa Vahinsari.
1: One has to follow the command.
0: Guru Vahinsa Nikkadiki Teeskoni Vachadu.
1: And my
0: Atani Aagna Lekunda Nenu Danni Vanchadaniki Veelu Kaadu.
1: My Guru brought me here. I cannot disobey him.
0: And Vishwamitra Vaipunu Choocharu.
1: And he watched
0: Vishwamitra Prasangi Chesadu Cheyamannadu.
1: And Vishwamitra gave him signal to proceed.
0: Yadavu Chetu Danni Patti Itla Vanchadu Pakkani Irigipoyindi.
1: And then he was trying to bend the bow. It broke.
0: జయధ్వనులంతా కూడా ప్రజ్వరిల్లుతున్నాయి.
1: దేర్ వాస్ అప్లాజ్ అండ్ చీర్స్.
0: శ్రీరామచంద్రునికు జై జై జై అని
1: పీపుల్ స్టార్టెడ్ ప్రైజింగ్ శ్రీరామచంద్ర జై.
0: కానీ ఇంకా కళ్యాణము.
1: అండ్ దెన్ వెడ్డింగ్.
0: వచ్చాడు జనక మహారాజు.
1: జనక కింగ్.
0: నాయన నేను ప్రతిజ్ఞ చేసినటువంటిది నా కుమార్తెను మీకు ఇచ్చి పెళ్లి చేయాలని.
1: మై వౌ ఇస్ టు గెట్ మై డాటర్ మ్యారీడ్ టు దట్ పర్సన్.
0: ఇదం సీత అన్నాడు.
1: హియర్ లై సీత.
0: అంటే ఏమి? ఇదిగో సీత అన్నాడు.
1: హి మీన్స్ హియర్ ఇస్ సీత.
0: రాముడు చూడలేదు.
1: రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: తరిగి మరి ఇటువంటి వైపు కూర్చోబెట్టి ఇదం సీత మమ పుత్రి అన్నాడు.
1: అండ్ హి మేడ్ హర్ సీత ఆన్ ద అదర్ సైడ్.
0: కానీ రాముడు ఇటువైపు తిరిగాడు, చూడలేదు.
1: అండ్ రామ అటర్డ్ ద అదర్ సైడ్ అండ్ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: ఏ జవాబు ఇవ్వలేదు.
1: అండ్ హి డిడ్ నాట్ గివ్ రిప్లై.
0: అప్పుడు కేవలము విశ్వామిత్రునికి చెప్పాడు జనకుడు.
1: Then Vishwamitra told Janaka.
0: అప్పుడు రాముడు చెప్పాడు.
1: Then Rama replied.
0: నేను తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా,
1: without permission of my parents,
0: నేను యువకుడైనటువంటి వాడు,
1: being an young man,
0: ఏ కార్యములకు నేను ముందు పోను.
1: I don't proceed.
0: నీ యజ్ఞ సంరక్షణ కోసం నేను పంపించాను, వచ్చాను.
1: I followed you to protect your sacred
0: ritual. నీ ఆజ్ఞ ప్రకారం దీన్ని శివధనుసు చూడడానికి వచ్చాను.
1: Following your command, I saw the Shivadhanu. That's all. Task is over.
0: కానీ కళ్యాణమునకు నేను ఏమాత్రము ఇష్టం లేదు.
1: But I am not prepared to.
0: నేను అంగీకరించను.
1: I don't accept.
0: బిడ్డనైనా చూడండి అన్నారు.
1: And he said, at least look at her.
0: వివాహం కాకపురము పరస్త్రీని చూడటం మహా పాపము అన్నాడు.
1: It is worst of the sins to look at a woman before marriage.
0: ఆ మాట అనేటప్పటికీ,
1: when that is said,
0: జనకుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: జనక వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
0: ఇలాంటి సత్యశీరుడు కూడా లోకంలో ఉన్నారా?
1: ఆర్ దేర్ పీపుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్?
0: కానీ దేనికి అంగీకరించలేదు.
1: తక్షణమే
0: సైన్యాన్ని పంపించాడు రథాల తోపల అయోధ్యకు.
1: అండ్ ది ఆర్మీ వాస్ సెంట్.
0: తిరిగి వారు రావడం కోసం 4 దినములు పట్టింది.
1: ఇట్ టుక్ 4 డేస్ టైం టు గెట్ ద రిప్లై.
0: ఈ 4 దినములు కూడా వాళ్ళు వచ్చేటప్పటికి,
1: By time they returned,
0: ఎక్కడా పోలేదు, ఎవరిని చూడలేదు.
1: రామా లక్ష్మణ డిడ్ నాట్ స్టర్ అవుట్.
0: జనక మహారాజు ఇంటికి విందుకు కూడా పోలేదు.
1: దే డిడ్ నాట్ గో అండ్ ఎంజాయ్ ద బ్యాంక్వెట్. నో,
0: ఈ సంబంధమే నాకు అక్కర్లేదు అన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీ రిలేషన్షిప్.
0: అలాంటి దీక్షను పోయినటువంటి వాడు రాముడు.
1: రామా హ్యాడ్ దట్ డిటర్మినేషన్.
0: తల్లిదండ్రులు వచ్చారని తెలిసేటప్పటికి,
1: అండ్ హావింగ్ కమ్ టు నో పేరెంట్స్,
0: రామ లక్ష్మణ భరత శత్రులు ముగ్గురు కూడాను నలుగురు కూడాను వెళ్లి వారికి నమస్కరించారు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న పేడ్ దర్ ఓబసాన్.
0: అప్పుడు విశ్వామిత్రుడు ఈ కథలంతా కూడా చక్కగా వర్ణించాడు.
1: అండ్ విశ్వామిత్ర narrated the whole lot.
0: జరిగింది.
1: And it happened.
0: నలుగురు పీటలపైన కూర్చున్నారు.
1: All the four took their places.
0: నలుగురు మాలలు పట్టుకున్నారు.
1: And they're holding garlands.
0: మాలలు పట్టుకొని వారి కంఠమునందు ధరించడానికి సిద్ధమైపోయారు.
1: They're about to garland they were ready.
0: ఎందుకోసం ఇదంతా చెప్తున్నానంటే, ఆనాటి యువకుల యొక్క గుణములు, ఆనాటి యువకుల యొక్క సత్యశీలములు ఎలాంటివి అనేటువంటిది మీకు గుర్తింపజేయడానికి.
1: భగవాన్ ఈస్ టెల్లింగ్ ఆల్ దిస్ టు మేక్ us know the conduct and the virtue and the truthful nature of youngsters of those days.
0: సీత కూడాను హారం తీసుకుని వచ్చింది.
1: Sita also proceeding the garland.
0: ప్రథమంలో ఆమె యొక్క స్వయం వరమే ముఖ్యమైనటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: స్వయం వరం వల్ల వీరు నలుగురు అన్నదమ్ములంట వల్ల నలుగురు బిడ్డలు కూడా తనతో సోదరుని బిడ్డలు తీసుకొచ్చారు.
1: అండ్ సిన్స్ అదర్ బ్రదర్స్ హ్యాపెన్ టు బి దేర్ ద బ్రైడ్స్ ఆల్సో వర్ బ్రాట్ దేర్.
0: అప్పుడు ఆమె మాల పట్టుకొని నిల్చుకుంది.
1: అండ్ సీత వాస్ హోల్డింగ్ ద గార్లెండ్.
0: కానీ రాములు ఆమె వైపునే చూడలేదు.
1: అండ్ రామా డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: తల కిందికి ఉంచుకొని ఉన్నాడు.
1: అండ్ హీ బెంట్ డౌన్ హిస్ హెడ్.
0: తర్వాత అందరు కూడా విశ్వామిత్రుడు కూడాను, కొంచెం రామా నీవు ఆజానుబాహుడు, కొంచెం వంగు అన్నాడు.
1: అండ్ విశ్వామిత్ర సెడ్ రామా ఇస్ సో టాల్ జస్ట్ బెంట్ లిటిల్ ఎక్స్టెండ్.
0: గురుజీ నేను రాజకుమారుడు, నేను పురుషరత్నాన్ని, నేను సత్యశీలం కలవాడు, నేను స్త్రీలకు తల వంచను.
1: ఐ విల్ నెవర్ బౌ డౌన్ బిఫోర్ ఎ ఉమన్.
0: నేను వంచను.
1: నో, ఐ డోంట్ బెండ్.
0: ఎవరు ఆ స్త్రీ?
1: హూ ఇస్ దట్ ఉమన్?
0: ఆమె నాకేమి సంబంధం లేదు. అలాంటి ఆమెకు నేను తిరస్సు ఎందుకు ఉంచాలి?
1: దెన్ వై షుడ్ ఐ బెండ్ బిఫోర్ హర్?
0: పెండ్ అయిన తర్వాత కావచ్చును భార్య.
1: ఆఫ్టర్ వెడ్డింగ్
0: కానీ పెండ్ కాకుండా ఆమె వేరు, నేను వేరు.
1: ప్రయర్ టు దట్ వి ఆర్ సెపరేట్.
0: నేను వంచను అన్నా.
1: ఐ డోంట్ బెండ్, హి సెడ్.
0: ఈ దీక్షను గుర్తించినటువంటి లక్ష్మణుడు,
1: లక్ష్మణ వాచింగ్ దిస్,
0: కృష్ణుడితో సైగలు చేస్తున్నాడు రాములతో.
1: అండ్ హి వాస్ జస్ట్ గివింగ్ సిగ్నల్స్.
0: రామలక్ష్మణులకు సరైనటువంటి ఒక సంబంధము.
1: రామ లక్ష్మణ ఇస్ ద రైట్ కాంబినేషన్.
0: రాముని యొక్క సైజు లక్ష్మణుకి గుర్తించాడు, గుర్తుని లక్ష్మణ్ యొక్క సైజు రాముని గుర్తిస్తాడు.
1: అండ్ రామ కుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సిగ్నల్స్ ఆఫ్ లక్ష్మణ అండ్ వైస్ వర్సా.
0: అప్పుడు రాముని చెప్పాడు.
1: అండ్ రామ సెడ్,
0: లక్ష్మణ కొంచెం నీవు ఆదిశేషుడు కదా, ఈ భూమిని కొంచెం అట్ట ఎత్తు అన్నాడు.
1: యు ఆర్ ఆదిశేష, లిఫ్ట్ అప్ దట్ పోర్షన్, రైజ్ ఇట్.
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు.
1: లక్ష్మణ
0: అన్న, సీత ఉన్నటువంటి ఒక స్థానంలో మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఎత్తితే భూమంతా ఎత్తాలి.
1: It is not possible to raise that part where Sita is standing. The whole earth must be raised.
0: అప్పుడు నీవు కూడా నువ్వు పెద్దవాడైపోతావు.
1: Then you will also be raised.
0: కాబట్టి ఇది సాధ్యం కాదు అన్నాడు.
1: It is not possible, he said.
0: అయితే దీనికి తగినటువంటి ఉపాయం చేయమన్నాడు.
1: Then there should be some device to solve the problem.
0: ప్రజలందరూ కూడా చాలా విసుగుపడిపోతున్నారు.
1: All people are watching and waiting.
0: ఈ రెండు ఇద్దరి యొక్క కళ్యాణం చూడాలని కన్నుక ఆనందంతో కూతలవుస్తున్నారు.
1: In fact they went there to watch this holy wedding.
0: కుతూహలంతో ఎవరు పట్టలేనటువంటి ఆనందమును ఉప్పొంగిపోతున్నారు.
1: And they have got the limitless joy and the bliss.
0: చచ్చనే ఉన్నట్టుంటుండి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
1: Immediately Lakshmana ran all the way and fell at the feet of Rama.
0: రాముని పాదాల పైన పడినటువంటి వాడు లేగలేదు.
1: And he did not get up for a long time.
0: అప్పుడు రాములు లక్ష్మణ లెమ్ము అని వంగి అతను లక్ష్మణ్ లేపడానికి అని వంగినాడు. అప్పుడు సీత కనుక్కొని తక్షణమే మాల వేసింది.
1: Then Rama just bent down to lift up Lakshmana who fell at his feet. Immediately Sita
0: garlanded him. And
1: that was the wedding time.
0: అప్పుడే విశ్వామిత్రుడు చెప్పాడు.
1: Then Vishwamitra said,
0: నాయనా నేను పుట్టినది దీనికోసమని.
1: And in fact I am
0: here. నా తపస్సంతా దీనికోసమని.
1: And all this
0: నా శక్తంతా దీనికోసమని. నా తపస్సంతా శక్తి, ఈ శక్తినంతా కూడా నీకే అర్పితం చేస్తున్నానని ఆ విశ్వామిత్రుడు సంపాదించిన సమస్త అస్త్రములు కూడాను రాములకు అర్పించాడు.
1: విశ్వామిత్ర దెన్ సెడ్, ఆల్ మై పెనెన్స్ అండ్ మైటీ పవర్ ఇస్ ఫర్ దిస్ టాస్క్, ఫర్ దిస్ చీఫ్ పర్పస్ ఓన్లీ. అండ్ దెన్ హి గేవ్ ఆల్ హిస్ వెపన్స్ విత్ హిమ్.
0: అప్పుడు మాత్రమే మమ సీత అని చెప్పినప్పుడు ఇతను దశరథ జనక మహారాజు అప్పుడు ఆమె వైపును చూచాడు రాముడు.
1: And then when Janaka said, here is my daughter Sita, then Rama
0: looked.
1: Until not till then.
0: ఈనాటి కాలం పిల్లలు ఇట్లా కాదు.
1: But students today
0: అన్ని జరిగిపోయి పిల్లలైన తర్వాత పెళ్లి చేసుకుంటుంటారు.
1: And they get married after begetting children.
0: ఏమిటి ఈ కర్మలో ఏమిటో, ఏమిటి ఈ పాపమో ఏమిటో,
1: why this sin, what is the plight?
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్ దిస్,
0: ఇంకా అనేక రకమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తున్నారు.
1: దేర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
0: మన విద్యార్థులు ఆ విధమైనటువంటి దీంట్లో బ్యాడ్ లీడ్ ఎప్పుడూ చేయకూడదు.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ది రాంగ్
0: పాత్. తల్లిదండ్రులను సంతోష పెట్టండి,
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ,
0: తల్లిదండ్రులకు ప్రసన్నులు చేయండి,
1: అండ్ మేక్ ప్లీజ్ యువర్ పేరెంట్.
0: నీకేదైనా ఇష్టం లేకపోతే వాళ్ళని తగిన రీతి లోపల వాళ్ళకు మాటలు చెప్పి వాళ్ళని సంతృప్తి పరచండి.
1: If they don't agree with you, explain them sweetly,
0: అంతే
1: కాదు,
0: విరుద్ధమైన మార్గంలో మీరు ఎప్పుడు ప్రవేశించకండి.
1: Never act against their interests.
0: ఈ రామచంద్రుని యొక్క తత్వమే జగత్ కంత వ్యాప్తి అయిపోయింది.
1: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ రామా దట్స్ వైడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్
0: వేల సంవత్సరములు అయినప్పటికీ రామచంద్రుని యొక్క చరిత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా నూతనంగా జరిగినట్టుగా
1: కనిపిస్తుంది.
0: మానవుడు పుట్టే కొన్ని కోట్ల సంవత్సరములైంది.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ వాస్ బోర్న్ క్రోడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కోట్ల సంవత్సరముల పూర్వమే రామచంద్రుని యొక్క ఇది.
1: అండ్ రామా స్టోరీ ఆల్సో బిలాంగ్ టు ది యో.
0: అట్టి రామచరిత్రను ఈనాటి కూడాను గొప్ప చరిత్రగా పవిత్రిస్తున్నారు.
1: ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ రామా ఇస్ సో మైటీ అండ్ నో నోబుల్.
0: అలాంటి సత్యశీలుడు కావాలి.
1: సో వన్ షుడ్ బి వన్ ట్రూ.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు కావాలి.
1: అండ్ వన్ షుడ్ హావ్ సచ్ డిజర్వింగ్ సీక్రెట్
0: హార్ట్. కానీ దేని యందు లేకపోయినప్పటికీ,
1: ఇట్ మే బి దే నాట్ బి దే,
0: వివాహ విషయమునందు మాత్రము ఏ మాత్రం కూడా మనసు చెరించిపో చేయకూడదు.
1: అండ్ సీ దట్ యువర్ మైండ్ విల్ నెవర్ వేవర్.
0: లాంగ్ లైఫ్, యు
1: హావ్ గాట్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
0: ఈనాడు అట్ట కాదు, ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటున్నారు, మరి మూడవది నేను విడాకులకు బయలుదేరుతున్నారు.
1: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్, దే గెట్ మ్యారీడ్ యాస్ పర్ దేర్ ప్రిఫరెన్స్ అండ్ చాయిస్ అండ్ దట్ లీడ్స్ టు డైవర్స్.
0: ఆలోచన చేయకుండా చేయటం వల్ల ఈ పెద్దల యొక్క ఆశీర్వాదం లేకుండా, పెద్దల యొక్క అనుగ్రహం లేకుండా సంతోషంగా ఇది చేయటం వల్లనే ఈ విధమైన పరిస్థితికి వస్తున్నారు.
1: ద రీజన్ ఇస్ దట్ దే హావ్ నాట్ సాట్ ద పర్మిషన్, ద బ్లెస్సింగ్ ఆఫ్ దేర్ ఎల్డర్స్.
0: నా ఇష్టం అంటారు.
1: దే సెడ్ ఇట్స్ మై విష్.
0: నీ ఇష్టము, ఇష్టం వచ్చినట్టుగా నీవు సంచరించటమేనా?
1: యూ కెనాట్ యాక్ట్ యాజ్ పర్ యువర్ విష్.
0: ఇష్టం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where for you got this wish?
0: కాన్షియస్ అనేది ఆత్మ నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్
0: కేవలం పిచ్చి దృష్టి నుంచి కూడా వచ్చింది.
1: ఇట్ అవుట్ ఆఫ్ యువర్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ టెంపర్మెంట్.
0: కనుక నీ బ్యాడ్ లుక్, బ్యాడ్ థాట్స్ వల్ల నీకు వచ్చింది.
1: యువర్ విష్ ఇస్ బేస్డ్ ఆన్ ది బ్యాడ్ లుక్స్ అండ్ బ్యాడ్ థాట్స్.
0: నీ మాటలు ఏం మంచి సత్యమైనటువంటివా?
1: ఆర్ యువర్ వర్డ్స్
0: కాదు కాదు అసత్య సంబంధమైనటువంటి మాటలు?
1: దే ఆర్ అటర్లీ ఫాల్స్.
0: దుర్గుణమైనటువంటి చూపులు,
1: ఆల్ బ్యాడ్ లుక్స్,
0: దురాచారమైనటువంటి చర్యలు,
1: ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్,
0: దీనివల్ల నీకు ఈ దుర్గుణాలు బయలుదేరుతున్నాయి.
1: అండ్ దట్స్ ది కాజ్ ఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కానీ అలాంటి దుర్గుణాలకు విద్యార్థులు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: స్టూడెంట్ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఈవిల్
0: టెండెన్సీస్. తల్లిదండ్రులకు తగినటువంటి రీతిగా చెప్పి వారిని సంతృప్తి పరచండి.
1: యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యువర్ పేరెంట్స్ అండ్ ప్లీజ్
0: వారిని ప్రసన్నులు గావించండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: తల్లిదండ్రులు ప్రసన్నులు కాకుండా నీవు ఏమి చేసినా కానీ అది నీకు ఫలించదు.
1: వితౌట్ యువర్ పర్మిషన్, బ్లెస్సింగ్, వాట్ ఎవర్ యూ డూ, యూ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక నీ దుర్గుణాలను మనం ఈనాడు త్యాగం చేయాలంటే ఈ విధమైనటువంటి త్యాగం చేయాలి.
1: దిస్ ఈస్ ది ట్రూ సాక్రిఫైస్ టుడే.
0: యజ్ఞయాగాదం చేసినటువంటి దుర్గుణాలను త్యాగం చేయడం కోసమని,
1: సీక్రెట్ రిచువల్స్
0: దురాచారములు త్యాగం చేయడం కోసమని,
1: బ్యాడ్ ప్రాక్టీసెస్
0: సత్కర్మను సదాచారములు అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే,
1: యూ హావ్ టు డెవలప్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్ కండక్ట్.
0: అప్పుడే నీవు సత్యశీలుడు అవుతావు.
1: దెన్ యూ విల్ బి వన్ ఆఫ్ ట్రూత్.
0: ఈ జగత్తులో ఈనాడు సత్యశీలుడు లేకపోవడం చేతనే అనేక రకమైనటువంటి అల్లకల్లోలములు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఆర్ నో మెన్ ఆఫ్ ట్రూత్ టుడే, దేర్ఫోర్ ఎడ్యుకేషన్
0: ఎక్కడ చూసినా గానీ విచారములే.
1: యూ ఫైండ్ యాంగ్జైటీ,
0: ఎత్తితే చాలు డెడ్ బాడీస్.
1: ద మూమెంట్ యూ సీ ద న్యూస్ పేపర్ కిల్లింగ్ అండ్ వయలెన్స్,
0: ఈ వార్తలు వినటము కాదు కాదు.
1: అండ్ వి ఫైండ్ ఎవ్రీవేర్ ఎడ్యుకేషన్.
0: ఎప్పటి నుంచి చెప్తున్నాను, మొట్టమొదట ఇంద్రియాలను అరికట్టినప్పుడు మనకి ఏ విధమైన దుర్మార్గ భావాలు రావు.
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ సెన్సెస్, దెర్ విల్ బి నో బ్యాడ్ ఐడియాస్.
0: అప్పుడు ఎవరిపైనా ద్వేషం రాదు.
1: దెన్ యూ నాట్ హేట్ ఎనీబడి.
0: తిట్టిన వాడు నా ఎందే ఉన్నాడు, నేను కూడా తిట్టిన వాడిని ఎందే ఉంటున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ అక్యూజ్డ్ మీ ఇస్ ఇన్ మీ అండ్ ఐ
0: తిట్టిన వాడు నేను,
1: and we are not different.
0: అతని యందు ఉన్నది ఒకే ఆత్మ, నా యందు ఉన్నది ఒకే ఆత్మ.
1: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్
0: ఇన్ బోత్ ఆఫ్ us. భావాన్ని మీరు గుర్తుంచుకోవచ్చుకుంటే ఎవరిపైనా ద్వేషం రాదు నీకు.
1: అండ్ వెన్ వన్స్ వి హావ్ దిస్ వన్ పాయింటెడ్ స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్,
0: అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు.
1: అండ్ బోత్ ఆఫ్ us విల్ బి హ్యాపీ.
0: ఎవరే సంభవించవు.
1: అండ్ దేర్ విల్ బి నో ప్రాబ్లమ్స్.
0: ఈ విచారములే సంభవించవు.
1: నో యాంగ్జైటీస్.
0: ఈ యొక్క ఏ విధమైనటువంటి ద్వేషములే మనకు రావు.
1: దేర్ విల్ బి నో హేట్రెడ్ అట్ ఆల్.
0: అట్టి ప్రేమను మనం పెంపొందించుకోవాలంటే ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ దట్ లవ్. వి షుడ్ హావ్ సింగిల్
0: పాయింట్. నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్ బోత్ ఆఫ్ us.
0: అందున ఇందున ఎక్కడ చూసినా ఒందే ఆత్మలో మకువై ఉన్నాడు.
1: ద సేమ్ ఆత్మ ఇస్ present in you and in me and everywhere.
0: Kalukune manaki ee durgunalu povalante ekaatma bhavane anusarinchandi.
1: To get rid of bad qualities we should have this single
0: direction. Dehalu bhinnanga undavachunu.
1: Bodies may be different.
0: Manasulu bhinnanga undavachunu.
1: Minds may vary.
0: Kaani aatma matram okkate.
1: But atma the self is same.
0: Kaluku inta mandi ikkada kurchunnappudiki dehalu vividhanga untundayi.
1: So many have assembled.
0: Andariyandu unnatundi aatma. పవిత్రతత్వం ఒక్కటే.
1: సేమ్ స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ సేమ్.
0: ఉదాహరణగా మీరు తీసుకోండి, ఎన్ని బల్బులు ఇక్కడ వెలుగుతున్నాయి.
1: యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ యు ఫైండ్ సో మెనీ బల్బ్స్.
0: చిన్న చిన్న బల్బులు ఉన్నాయి, ఇక్కడ విడివిడి బల్బులు ఉన్నాయి, ఇక్కడ గుత్తి బల్బులు ఉన్నాయి. ఎన్ని బల్బులు ఉన్నప్పటికీ కరెంటు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకుంటే ఈ బల్బులతో మనం ఏమాత్రం భేదం పెట్టుకోము.
1: యు ఫైండ్ ద బల్బ్స్ ఓవర్ దేర్ ఇన్ ద శాండిలియర్స్ హియర్ బట్ యు ఫైండ్ ద సేమ్ కరెంట్.
0: మన దేహాలంతా కూడా కేవలం బల్బులు వంటివి.
1: ద బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: దీనికి అనేక రకములు, అనేక రంగులు, అనేక పేర్లు ఉంటున్నాయి.
1: ఇట్ హస్ గాట్ ది బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ కాంప్లెక్షన్. కానీ మన అందరి
0: యందు ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది కరెంట్ ఒక్కటే.
1: బట్ ద కరెంట్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: కనుకని ఈ ఆత్మభావాన్ని పెంచుకొని
1: డెవలప్ ది ఆత్మిక్ ఫీలింగ్,
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకొని, దేహాభిమానం క్రమక్రమేణ తన్నగించుకు చేసుకోండి.
1: కట్ షార్ట్ యువర్ బాడీ అటాచ్మెంట్.
0: అతి శీఘ్ర కాలంలోందే,
1: వెరీ సూన్,
0: ఈ ఏకాత్మవాదం వల్ల లోకంలో యుద్ధములు కాని, అశాంతి కాని, అక్రమలు కాని, అనాచారములు కాని సంభవించకుండా ఉండాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థించండి. స్వామి కూడాను ఆశీర్వదిస్తాడు.
1: యు ప్రే ఫర్ ది వరల్డ్ పీస్ బికాస్ దేర్ విల్ నాట్ బి ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ వార్ ఆర్ ఎజిటేషన్ ఇన్ దిస్ వరల్డ్. When you are, when we have one point in this, all the self which is present in all, don't hate anybody.
0: లోక సమస్త సుఖినో భవంతు, ఈ దేశమే ఆదేశమని మీరు భేదం పెట్టుకోకండి.
1: భగవాన్ విల్ బ్లెస్ అవర్ ప్రేయర్స్.
0: పాకిస్తాన్, అమెరికా, రష్యా, ఇండియా అనేటువంటి భేదం ఏమాత్రం పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీస్.
0: విశ్వ కుటుంబీకులమే మనము.
1: వి బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: మానవులందరూ ఒక కుటుంబీకులే.
1: ది ఎంటైర్ హ్యూమన్ రేస్,
0: మానవ జాతి అంతా ఒక మానవ జాతి.
1: ద హ్యూమన్ సొసైటీ ఇస్ ఎ కమ్యూనిటీ.
0: తండ్రి భగవంతుడే.
1: అండ్ గాడ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ రేస్.
0: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: బ్రదర్ హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్ హుడ్ ఆఫ్ గాడ్.
0: ఈ రెండింటినీ మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ దీస్ టూ ఐడియాస్.
0: అప్పుడే లోకము, లోక సమస్త సుఖినో భవంతు అని ఉచ్చరించినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి.
1: సో ఆల్ దట్ హస్ బీన్ ప్రేడ్ ఫర్ అండ్ సెడ్ దట్ ద వరల్డ్ షుడ్ బి హ్యాపీ, అట్ సీ బి రియాలిటీ వెరీ సూన్.
0: ఈ జగత్తు నందు,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: అన్ని దేశముల వారు కూడా క్షేమంగా ఉండాలి.
1: ఆల్ పీపుల్ షుడ్ బి హ్యాపీ.
0: అన్ని దేశముల వారు కూడా ఆనందంగా ఉండాలి.
1: పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ షుడ్ బి జాయ్ఫుల్.
0: ప్రార్థన మీరు చేసి
1: ప్రే లైక్ దట్.
0: దీని వల్ల మీరు ఈ సుఖాన్ని, ఆనందాన్ని కూడా అనుభవించి
1: అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ అండ్
0: జగత్తు కూడా దీన్ని చాటాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను.
1: ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్ ద నీడ్ టు బి జాయ్ఫుల్, హ్యాపీ అండ్ పీస్ఫుల్.
0: ఇదే మనం చేయవలసినటువంటి పని.
1: దిస్ ఇస్ ద జాబ్ దట్ వి షుడ్ డూ.

నారాయణా, ఆ నారాయణ, వాట్ ఈస్ దిస్? ఏ బ్యూటిఫుల్ బేబీ హియర్. హూస్ చైల్డ్ ఇస్ దిస్? నారాయణ, ఇస్ ఎనీవన్ దేర్? ఇస్ ఎనీవన్ అరౌండ్? ఐ డోంట్ సీ ద పేరెంట్స్ ఎనీవేర్. నారాయణ, నారాయణ, ద చైల్డ్ ఇస్ క్రైయింగ్. లెట్ మీ ఫస్ట్ కంఫర్ట్ ద లిటిల్ వన్. నారాయణ, హూ ఇస్ దిస్ గోల్డెన్ చైల్డ్? షీ గ్లోస్ లైక్ మదర్ ఎర్త్ హర్సెల్ఫ్. ఐ బిలీవ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ సెండ్ దిస్ గిఫ్ట్ టు మీ. కమ్ చైల్డ్, కమ్, లెట్ మీ టేక్ యూ హోమ్.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 15 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
2: भूमिका। मानव जीवन में बाल्य एवं यौवन अवस्थाओं के महत्व को रेखांकित करते हुए भगवान बाबा जीवन को सार्थक करने के उपायों का अत्यंत सरल उदाहरणों के माध्यम से उपदेश देते हैं। मानव जीवन की अंतिम अवस्था बुढ़ापा है, परंतु यहां पहुंचकर यदि कोई अपने जीवन के व्यर्थ हो जाने पर पश्चाताप करता है तो इससे बड़ी मूर्खता और कुछ नहीं है, क्योंकि जीवन को सार्थक करने हेतु आवश्यक समस्त शक्तियों के रहते उनका दुरुपयोग कर अब पछताने से प्रयोजन ही क्या। अतः भगवान बाबा युवाओं को सचेत करते हैं कि इस भावी पश्चाताप से बचना है तो युवाओं को अभी से सावधान होकर अभ्यास और वैराग्य को साधना मार्ग बनाना चाहिए। युवा जीवन कोमल पत्तल में परोसे गए स्वादिष्ट व्यंजन के समान है, जिसे ईश्वर को नैवेद्य करना चाहिए, परंतु ऐसा जीवन भोग लालसा के राक्षस को समर्पित हो रहा है। अतः युवाओं को वाचक, शारीरिक और मानसिक तपस्या के मार्ग का पथिक बनकर जीवन को उसके सार्थक के गंतव्य तक पहुंचाने के दृढ़ संकल्प युक्त उपक्रम करने चाहिए। इसी तथ्य को स्वामी ने एक सरल एवं प्रभावपूर्ण संदेश के रूप में इस प्रवचन द्वारा प्रस्तुत किया है।
3: सर्वेषु कालेषु मामनुस्मर, एल्लप्पुडू एवर नन्नु स्मरिंचुचुंदुरो वारु नाकु अति प्रीति अन्नदि भगवद्गीत। कानी ईनाडु लोकमुलो वृद्धाप्यमैनप्पुडे अट्टि व्यक्तुले आध्यात्मिक मार्गमुनंदु प्रवेशिस्तुन्नारु। భోగ్య వస్తు ఆనందమును అనుభవించి విసుగెత్తి వేసారి తదుపరి ఈ ఆధ్యాత్మికములో ప్రవేశిస్తున్నారు।
2: సర్వేషు కాలేషు మామనుస్మర, భగవద్గీతనే కహా కి జో సదా మేరా స్మరణ కర్తా రహతా హై వహీ మేరే లియే అత్యంత ప్రియ హై। परंतु आज संसार में लोग बुढ़ापा आने पर ही आध्यात्मिकता के मार्ग में प्रवेश कर रहे हैं। भोग्य वस्तुओं का उपभोग कर उससे ऊब जाने के बाद ही आध्यात्मिकता में प्रवेश कर रहे हैं।
3: दृश्य वस्तु नंदु धारा पुत्रादुलियंदु धन कनक वस्तु वाहनादुलियंदु ఏదో సుఖము శాంతి ఉన్నదని దాని నిమిత్తమై అనేక విధములుగా పరువులెత్తి అది ఎదురు దెబ్బ వేయగా చల్లగా వెనుకకు తిరిగి వస్తున్నారు ఈ వృద్ధులు। శాంతి సుఖములు దారాపుత్రాదులు ఎందు కాని ధనకనక వస్తువాహనాదులు ఎందు కాని దుష్టకల్పితమైన జగత్తునందు కాని లేదనేటువంటి సత్యాన్ని అనుభవించిన తర్వాతనే ఆధ్యాత్మికములో ప్రవేశిస్తున్నారు।
2: ఏ బూఢే దృశ్య వస్తువు పత్ని ఔర్ సంతాన్ తథా ధన సంపత్తి ఆది మే హీ కోయి సుఖ ఔర్ శాంతి హై ఐసా మాన్ కర్ उन्हें पाने के लिए उनका पीछा कर अंत में उनसे ठोकरें खाकर चुपचाप लौट रहे हैं। पत्नी और संतान, धन संपत्ति तथा दृश्य कल्पित जगत में शांति और सुख नहीं है। इस सत्य का अनुभव होने के बाद ही ये आध्यात्मिकता में प्रवेश कर रहे हैं।
3: జీవితములో భగవత్ చింతన చేయనటువంటి వారి కంటే ఏదో ఈ వృద్ధాప్యమునందైనా ఈ మార్గంలో ప్రవేశించినటువంటి వారి యొక్క స్థితి కొంత మెరుగనే చెప్పవచ్చు. అయితే భగవత్ చింతనకు ఒక కాలము, ఒక నియమము, ఒక వయస్సు అనేటువంటి నియమం ఏమాత్రము లేవు. కనుకనే సర్వేషు కాలేషు అని గీతాచార్యుడు
2: जिन्होंने जीवन में कभी ईश्वर का चिंतन नहीं किया, ऐसे लोगों की अपेक्षा बुढ़ापे में इस मार्ग में प्रवेश करने वालों की स्थिति कुछ बेहतर ही कही जा सकती है। ईश्वर का चिंतन करने के लिए कोई समय, उम्र या नियम जैसा कुछ भी नहीं है। इसीलिए गीताचार्य ने विशेषतः सर्वेषु कालेषु का उपदेश दिया।
3: భగవద్గీతయందు సుఖ దుఃఖములు, కష్ట నష్టములు, శీతోష్ణములు, లాభాలాభములు, దూషణ భూషణులు ఇవన్నీ కూడాను సమముగా భావించమని బోధించాడు గీతాచార్యుడు. అయితే భక్తుని యొక్క లక్షణములు 64 లక్షణములుగా నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత. ఇవన్నీ కూడాను భక్తుని ఎందు ఉన్నవా అని విచారించటం చాలా కష్టం. ఈ అన్ని విధములైనటువంటి యొక్క క్వాలిటీస్, వారి యొక్క అర్హతలు అన్నీ కూడాను అభ్యాస వైరాగ్యం ఈ రెండింటి ఎందే ఇమిడి ఉంటున్నవి.
2: గీతాచార్యనే భగవద్గీతమే సుఖ దుఃఖ్, కష్ట ఔర్ హాని, ఠండ్ ఔర్ గర్మీ, లాభ ఔర్ హాని तथा निंदा और प्रशंसा को समान मानने का उपदेश दिया। भगवत गीता ने भक्तों के 64 लक्षणों का निरूपण किया, परंतु यह निरूपित करना अत्यंत कठिन है कि क्या ये सब एक भक्त में हैं? ये सभी क्वालिटीज अर्थात लक्षण अभ्यास और वैराग्य में ही समाये हुए हैं।
3: शारीरिक तपस्सु, వాక్ తపస్సు, మానసిక తపస్సు మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి తత్వము ఇక్కడ అభ్యాసము. ఇంకా వైరాగ్యం అనగా వస్తుదోషమును గుర్తించి కర్తవ్య కర్మను ఆచరించి ఫలాపేక్షను ఏమాత్రం కూడాను హృదయమునందు చేర్చుకొనక సాక్షిభూతుడుగా ఉండటమే ఈ యొక్క వైరాగ్యమును సరి అయిన లక్షణం. ఈ రెండింటిని మానవుడు సక్రముగా వర్తింపజేసుకున్న ఇంతకంటే పెద్ద సాధనలు అనవసరం.
2: శారీరక తపస్య, వాచక్ తపస్య ఔర్ మానసిక తపస్య, ఇన్ తీనో కా సమన్విత స్వరూప హీ యహ అభ్యాస హై. వస్తు దోష సే అవగత హోకర్ కర్తవ్య ఔర్ కర్మో కా ఆచరణ కర్తే హువే, హృదయ మే కిసీ భీ ప్రకార కే ఫల్ కీ అపేక్షా న కర్తే హువే సాక్షి భూత బనే రహనా హీ వైరాగ్య హై. यदि मानव इन दोनों का सही आचरण करता है तो इनसे बढ़कर किन्हीं बड़ी साधनाओं की आवश्यकता नहीं है।
3: इति अर्हतलु मानवुनियंदु अभिवृद्धि नोंदवलनन्न बाल्य यवनमनेटुवंटि वयसुलो चाला प्रधानम्. इंद्रिय शक्ति, देह पटुत्वम, आरोग्यम, धी शक्ति, ఒక ప్రతిజ్ఞా శక్తి, ఇలాంటి నవ్యమైన భవ్యమైనటువంటి శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సాధనలు చేయటకు సాధ్యమవుతుంది.
2: మానవ మే ఐసీ యోగ్యతాఓ కే వికసిత్ హోనే కే లియే బచ్పన్ ఔర్ యౌవనావస్థ హీ అత్యంత ప్రధాన హై. ఐసీ సాధనాయే కర్నే కే లియే ఇంద్రియ శక్తి, శారీరిక దృఢతా, స్వాస్థ్య, धैर्य, प्रतिज्ञा शक्ति जैसी नव्य एवं भव्य शक्तियों के पूर्ण एवं संतुष्ट रूप में होना आवश्यक है, तत्पश्चात ही ऐसी साधनाएं करना संभव है।
3: वृद्धाप्यमलो अन्य విధమైనటువంటి బలహీనతలు ఏర్పడి తన యొక్క ఇంద్రియ శక్తి కూడాను కోల్పోయి జ్ఞాపక శక్తి కాని ఆరోగ్యం కాని ఏమాత్రం కూడాను తనకు ఉత్సాహమును ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటుంటాం చేత సాధనలు సలపటం అతి కష్టం. అట్లయినా వృద్ధులకు ఇంకా మార్గమే లేదా అని బలహీనులు కానక్కర్లేదు. అయితే వారికి కూడాను కొన్ని కొన్ని అవకాశాలు కూడాను అప్పుడప్పుడు సంభవించవచ్చు.
2: బుఢాపే మే సభీ ప్రకార్ కి కమ్జోరియో కే ఆ పడనే కే బాద్ ఇంద్రియ శక్తి కే సమాప్త హో జానే కే బాద్ స్మరణ శక్తి और स्वास्थ्य से कोई प्रोत्साहन न मिलने की स्थिति में साधनाएं करना अत्यंत कठिन है। अतः बूढ़ों के लिए क्या कोई मार्ग ही नहीं है? ऐसा विचार कर उन्हें निराश नहीं होना चाहिए। उनके लिए भी कभी कभार कुछ अवसर प्राप्त होते हैं।
3: आइए ये बालकों को युवक लेने के वारी की సత్యము అనేటువంటి గ్యారంటీని కూడాను అందించాడు గీతాచార్య. ఎట్లనగా మొదలే మనము హోటల్ నందు ఆహారమునకై ఆర్డర్ ఇచ్చి టికెట్ కొని పెట్టుకున్నప్పుడు మనం ఎప్పుడు పోయినప్పటికీ మనకు ఆ భోజనం లభిస్తుంది. ఇది మన గ్యారంటీ. అట్టు కాకుండా ఏదో ఆకలి అయినప్పుడు కాలం తీరిన తర్వాత హోటల్కు వెళ్లి అయ్యా నాకు అన్నం కావాలనుకున్నప్పుడు లేకుండా ఉండవచ్చును, లభించకపోవచ్చు, ఒకవేళ లభించవచ్చు. ఇది కేవలము వారి ఛాన్స్ పైన ఆధారపడుతుందని కానీ గ్యారంటీ అనేటువంటిది లేదక్కడ.
2: పరంతు బాలకం ఔర్ యువాకో ఇస్కీ ప్రాప్తి నిశ్చిత హై, ఐసీ గ్యారంటీ గీతాచార్యనే దే రఖీ హై. యథా हम पहले से ही होटल में भोजन के लिए टिकट खरीद कर रखें तो हम जब भी जाएं हमें वह भोजन मिलेगा, यही हमारी गारंटी है. परंतु ऐसा न होकर जब कभी भी हमें भूख लगे और तब हम होटल में जाकर अजी मुझे भूख लगी है खाना दीजिए कहने पर खाना नहीं भी मिल सकता है या मिल भी सकता है, यह उनके चांस पर निर्भर करता है, परंतु वहां गारंटी नहीं है.
3: ఆ వృద్ధులే బాల్యము నుండి భగవత్ చింతన చేయుచు సాధన సంతృష్టి ఎందు వారు ఆరితేరి ఉండిన వృద్ధాప్యమునందు కూడాను వారికి ఇది లభ్యమౌట సత్యం. అట్టు కాకుండా బాల్యమునందు ఏమాత్రము కూడాను సాధనలు సలపక భగవత్ చింతనలు చేయక కాలమును వ్యర్థము గావించుకుని ఇంద్రియముల చేత దేహము చేత అనేక విధమైనటువంటి లౌకికమైనటువంటి క్షుద్రమైనటువంటి సుఖములను అనుభవించి ఏదో వృద్ధాప్యమును భగవంతుని పొందాలని ప్రాకులాడినంత మాత్రమున భగవంతుడు అంత సులభంగా లభించడు.
2: ఏ బూఢే అప్నే బచ్పన్ సే హీ ఈశ్వర్ చింతన్ కర్తే హువే సాధనా మే కుశల్ హువే హోతే తో బుఢాపే మే ఉన్హే ఇస్కీ ప్రాప్తి నిశ్చిత హై. ఐసా న కర్కే बचपन में किसी भी प्रकार की साधनाएं न कर, ईश्वर का चिंतन न कर, समय बर्बाद कर, इंद्रियों द्वारा और शरीर के माध्यम से अनेक लौकिक एवं तुच्छ सुखों का अनुभव प्राप्त कर बुढ़ापे में ईश्वर को पाने के लिए छटपटाने मात्र से ईश्वर उतनी सरलता से प्राप्त होने वाले नहीं है.
3: पंचवच परमानी పరిశుద్ధమైన లేత అరిటాకు పైన వడ్డించుకుని రాక్షసులకంతా దీని నైవేద్యంగా అందించి వారు భుజించి ఈ యొక్క ఆకును కూడాను చిత్రము చేసి చించి చిల్లులు గావించి అనేక విధములుగా అనుభవించిన తరువాత వారి యొక్క ఎంగిలి అన్నమును భగవంతునికి అందించడానికి ప్రయత్నించడంలో ఏ విధమైనటువంటి అర్థము లేదు.
2: अनेक प्रकार के स्वादिष्ट व्यंजनों को पकाकर उन्हें एक शुद्ध केले के पत्ते में परोसकर उसे राक्षसों को नैवेद्य कर उनके द्वारा खाकर पत्ते को फाड़कर उसमें छेद बनाकर अनेक प्रकार से उसका उपभोग करने के बाद उनके जूठन को ఈశ్వర్ కో దేనే కా ప్రయత్న కర్నే మే కోయి అర్థ నహీ హై.
3: యువకుల యొక్క దేహమే లేత పరిశుద్ధమైనటువంటి అరిటాకు వంటిది, శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో కూడినటువంటి యొక్క మాధుర్యమైనటువంటి యొక్క అంతమునే ఈ పంచభక్ష పరమాన్నములు. ఈ మధురమైన, ఈ అందమైన, ఈ యొక్క అభిరుచికరమైనటువంటి యొక్క ఈ గుణములను కామ, క్రోధ, లోప, మోహం అనేటువంటి రాక్షసులకు మొత్తం అందించి వారు భుజించి వారు అనుభవించిన
2: ఛేద్ బనాకర్ అనేక ప్రకార సే ఉస్కా ఉపభోగ్ కర్నే కే బాద్ ఉన్కే జూఠన్ కో ఈశ్వర్ కో దేనే కా ప్రయత్న కర్నే మే కోయి అర్థ నహీ హై.
3: యువకుల యొక్క

0: లోప మోహం అనేటువంటి రాక్షసులకు మొత్తం అందించి వారు భుజించి వారు అనుభవించిన తరువాత పీల్చి తిప్పివేసినటువంటి ఈ యొక్క ఆకును అనుభవించడానికి భగవంతునికి అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: యువాంకి దేహి విశుద్ధ కోమల్ కేలేకే పత్తేకే సమాన్ హే. శబ్ద స్పర్శ రూప రస గంధ ఆది సే యుక్త మాధుర్యపూర్ణ పరిణామ హీ యే వ్యంజన హే. ఇన్ మాధుర్యపూర్ణ సుందర్ ఔర్ స్వాదిష్ట వ్యంజనో కో కామ్ క్రోధ లోభ మోహ జైసే రాక్షసో కో దేకర్ ఉన్కే ద్వారా ఖాకర్ ఉపభోగ్ కర్నే ఔర్ నిచోడ్ లేనే కే బాద్ బచే హువే పత్తే కో ఈశ్వర్ కే ఉపభోగార్థ దేనే కా ప్రయత్న హమ్ కర్ రహే హే.
0: భగవంతునికి నైవేద్యము గావించవలసినటువంటి ఈ మధుర పదార్థములను రాక్షసులకు అందించి వారు వదిలిపెట్టినటువంటి శేషములు భగవంతునికి ఇస్తున్నారు వాటి వృద్ధులు. కనుక మానవత్వములో బాల్యము యవ్వనం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిదని కూడాను గీతాచార్యుడు ప్రబోధించాడు.
1: ఈశ్వర్ కో నైవేద్య కియే జానే లాయక్ ఇన్ మధుర వ్యంజనో కో రాక్షసో కో దేకర్ ఉన్కే జూఠన్ కో యే బూఢే ఈశ్వర్ కో దే రహే హే. అతః గీతాచార్య నే ఉపదేశ్ దియా కి మానవ జీవన్ మే బచ్పన్ ఔర్ యౌవన్ అత్యంత ప్రధాన హే.
0: ఏదైనా ఒక వస్తువు ఉండినప్పుడు దాని విలువ మనకు అంత ఘనముగా కనిపించదు. ఆ వస్తువును మనం కోల్పోయినప్పుడే ఆ వస్తువు యొక్క విలువ మనకు స్పష్టంగా గుర్తించడానికి వీలవుతుంది. కన్నులు ఉండినప్పుడు కన్నుల యొక్క విలువ మనకు అంతగా తెలియదు. కన్నుల యొక్క దృష్టిని కోల్పోయిన తర్వాత కన్నుల యొక్క విలువ ఎట్టిదని అప్పుడు మానవుడు విచారిస్తాడు. అదే విధముగానే మానవుని యొక్క ఆరోగ్యము అన్ని విధములైనటువంటి శక్తి సామర్థ్యములు ఉండినప్పుడు ఈ మానవునికి ఈ పటుత్వం యొక్క సంగతి అర్థం కాదు.
1: జబ్ తక్ వస్తు హోతీ హే తబ్ తక్ ఉస్కా మూల్య పతా నహీ చల్తా హే. పరంతు జబ్ ఉస్ వస్తు కో హమ్ ఖో దేతే హే తబ్ ఉస్కా మూల్య హమే అచ్చీ తరహ పతా చల్తా హే. ఆంఖో కే రహనే తక్ ఉన్కా మహత్వ పతా నహీ చల్తా హే పరంతు దృష్టి కే చలే జానే కే బాద్ ఆంఖో కే మహత్వ కో జాన్కర్ మానవ చింతిత హోతా హే. ఇసీ ప్రకార్ స్వాస్థ్య ఔర్ శక్తి ఏవం సామర్థ్య కే రహనే తక్ మానవ కో దేహ కా మహత్వ పతా నహీ చల్తా హే.
0: ఆరోగ్యమును కోల్పోయిన తర్వాత అన్ని విధమైన శక్తులు ఉడికిపోయిన తర్వాత ఆనాడు తమ యొక్క దేహం యొక్క శక్తి ఇలాంటిది కదా అని అప్పుడు తాను విచారించి అయ్యో నేను వ్యర్థం గావించుకుంటునే అని తాను విచారిస్తాడు. అప్పుడు విచారించే ప్రయోజనమేమిటి? ఇది కేవలము ఆనాటి ఆరోగ్యము దుర్మార్గములో మిత్రుడి వలె సహాయపడింది. కానీ ఆ దుష్ప్రవర్తనలో వినియోగించినటువంటి ఈ శక్తి సామర్థ్యములు వృద్ధాప్యములో అవియే శత్రువులుగా రూపొందుతూ వచ్చింది.
1: స్వాస్థ్యకే సమాప్త హో జానే కే బాద్ సభీ శక్తియో కే కమ్జోర్ పడ్ జానే కే బాద్ అప్నీ శారీరిక శక్తి కే బారే మే విచార్ కర్ హాయ్ మేనే బర్బాద్ కర్ దియా ఐసా కహకర్ మానవ చింతిత హోతా హే. కింతు తబ్ చింతిత హోకర్ ప్రయోజన హీ క్యా? ఉస్ సమయ కా స్వాస్థ్య దుష్టతా మే మిత్ర కీ భాంతి సహాయతా కర్తా రహా. ఉస్ దుష్టతా పూర్ణ వ్యవహార్ మే ఉపయోగ మే లాయి గయి శక్తియా బుఢాపే మే శత్రు మే రూపాయిత హో గయి.
0: ఐతే ఎవరు మిత్రులు ఎవరు శత్రులు అనేటువంటి గుర్తించేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను ఈ యొక్క యువకులు దానిని అలక్ష్యంగా అపమార్గములో అందుకుంటూ అనుభవిస్తూ వస్తున్నారు. మిత్రులెవరు, శత్రులెవరు, గురువెవ్వరు, శిష్యుడెవరు, కవి ఎవ్వరు, నటకుడెవరు, తెలుసుకునే తెలివున్నదా, తెలిసిన సంశయమున్నదా, తెలివి లేని తలయున్నచో వానరుడని తప్పున్నదా? కనుక మానవత్వం అనేటువంటిదే మనం ఒక పవిత్రమైనటువంటి మార్గమునందు అనుభవింప చేసుకున్నప్పుడు ఈ విధమైనటువంటి ఒక విచారణ శక్తి మనలో ఏమాత్రం కూడాను తబ్బిపు చేయనివ్వదు.
1: పరంతు కౌన్ మిత్ర హే ఔర్ కౌన్

0: स्वरूप, इसे पहचानने की शक्ति एवं सामर्थ्य के होते हुए भी युवा लापरवाही से उनका उपयोग गलत मार्ग में कर रहे हैं। मित्र कौन है, शत्रु कौन है, गुरु कौन है, शिष्य कौन है, कवि कौन है, अभिनेता कौन है, जानने की बुद्धिमत्ता है? जानने के बाद संशय कहां? बुद्धि विहीन सर के होने पर उसे बंदर कहना क्या गलत है? अतः मानव जीवन के पवित्र मार्ग में बढ़ने पर कोई चिंता या संशय नहीं होंगे।
1: ఈనాడు భగవంతుని తన దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడు. దేవుని నిమిత్తమై దేహాన్ని ఉపయోగపెట్టడం లేదు. తన దేహము అనారోగ్యం చెందినప్పుడు, బలహీనతలు ఏర్పడినప్పుడు, ఓ దైవమా నాకు ఈ బలమును అందించు, నాకు ఈ ఆరోగ్యమును చేకూర్చు అని దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడే కాని, అయ్యో ఈ దేహం పటుత్వంగా ఉన్నది, శక్తి సామర్థ్యంతో కూడి ఉన్నది, ఇంద్రియం యొక్క శక్తి మహా ఉజ్వలంగా ఉంటున్నది, ఇలాంటి సమయంలో ఈ దేహమును, ఈ యొక్క దేహం యొక్క సేవను దైవమునకు అందించేటువంటి అవకాశం నాకు లభ్యమవుతుందా అని విచారించటం లేదు.
0: आज ईश्वर का उपयोग अपनी देह के लिए कर रहे हैं, ईश्वर के लिए देह का उपयोग नहीं कर रहे हैं। जब अपना शरीर अस्वस्थ होता है या कमजोर पड़ता है, तब हे भगवान मुझे शक्ति प्रदान करो, मुझे स्वास्थ्य दो, ऐसा कहकर देह के लिए ईश्वर का उपयोग तो कर रहे हैं, परंतु यह नहीं विचार रहे हैं कि हाय यह शरीर सशक्त है, शक्ति एवं सामर्थ्य पूर्ण है, इंद्रियों की शक्ति अत्यंत उज्जवल है, ऐसी देह का उपयोग ईश्वर की सेवा के लिए कर पाऊंगा या नहीं।
1: इनका एपड़ो एपड़ो एपड़ो कालम उन्नति कराने कालम निमित्तमै तानु कालमनु व्यर्थं चेस्तुन्नाडु। इंका कोंतमंदि एदो रिटायर्मेंट अयिन तर्वात భగవంతుని చింతించవచ్చును కదా, ఇప్పుడు నుంచినే కూడాను ఈ భగవంతుని చింత మనకెందుకు, ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలను అనుభవించి భోగభాగ్యములను అనుభవించి దీని తరువాతనే మనము దైవ చింతలు చేసుకునవచ్చునని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
0: అభి సమయ బహుత్ బాకీ హై ఐసా మాన్కర్ లోగ్ సమయ బర్బాద్ కర్ రహే హై ఔర్ కుచ్ లోగ్ రిటైర్మెంట్ కే బాద్ ఈశ్వర్ కా చింతన్ కరేంగే। అభి సే ఈశ్వర్ కా చింతన్ క్యూ? ये लोग कल्पना करते हैं कि अभी कुछ लौकिक विषयों का उपभोग करके बाद में ईश्वर का चिंतन किया जा सकता है।
1: इंक तरीकेड़ो अश्न वेसि శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు పుష్టిగా సంతృష్టిగా ఉన్నటువంటి ఈ సమయం నందే నీవు అనుభవించలేనటువంటి యొక్క దౌర్బల్యము, అన్ని విధముల శక్తిని ఉడికిపోయిన తర్వాత నీవు ఏ విధంగా నీవు భగవంతుని చింత చేయగలవు?
0: ఆజ్ హీ తుమ్ తర్ నహీ పావోగే తో ఫిర్ కబ్? ఐసా ప్రశ్న కర్కే దేఖో, ఐసీ శారీరిక మానసిక ఔర్ ఆధ్యాత్మిక శక్తియో కే తుష్ట ఏవం సంపూర్ణ రూప్ మే హోతే హువే భీ अनुभव प्राप्त नहीं कर पाने वाले दुर्बल हो, तो जब सारी शक्तियां कमजोर पड़ जाएंगी, तब भला ईश्वर का चिंतन कैसे कर पाओगे?
1: कदल लेव कलु मसकलु नोमुनो मड़तलु बड़े तला नरिसे कदा मुसिलवाड़ु पशिवारलुडेनु मुसिमुसि नव्वगा कसरे बोम्मा तै तै तै तै तै बोम्मा दीनि तमाशा चूडर तोल बोम्मा अन्न। इलांटि మానవత్వము కృషించి కృంగి అనేక విధమైనటువంటి కష్టములతో పరితపించు సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించగలడు? కన్నులు కనిపించవు, కాళ్ళు కదలవు, చేతులు సేవ చేయడానికి సాధ్యం కావు, ఇలాంటి పరిస్థితిలో ఏం చేయగలవు?
0: ఇసీలియే కహా గయా హై హిల్ నహీ సక్తే ధుంధలా గయీ ఆంఖే చెహరే పర్ ఉభర్ గయీ హై ఝుర్రియా ధవల్ హో గయే बाल तुम्हारे सर के बच्चे सब तुमको कहकर बुढ़वा हंसते हैं तो तुम हो जाते नाराज। देख तमाशा पुतले का चल चल। इस प्रकार कमजोर पड़कर निराश होकर और कष्टों से छटपटाते हुए ईश्वर का चिंतन भला कैसे कर पाओगे? दृष्टि मंद पड़ जाती है, पैर हिल नहीं सकते, हाथ सेवा नहीं कर सकते, ऐसी स्थिति में क्या कर सकोगे?
1: भागवत मरंत घाट अच्छी वृद्धु पद पद मंचु किंकरुलु पाशमुलागेड वेळ दब दब दब बैठ बेट्टुडिक लाभमु लेदनि चेप्पु वेळ आलु बिड्डलु लबलब ఏడ్చు వేళ తరమా హరినామము నోటను పలుక ఉండండి కొద్దిసేపు ఏడ్చకండి నేను భగవంతుని చింతించాలంటే ఎవరైనా ఉంటారా ఏ విధంగా ఇది కాలము తనకు చేరి వస్తుందా కనుక మనం భవిష్యత్తుకు తగినటువంటి భద్రతలన్నీ కూడాను మనము ఈ యవ్వనము నుండి బాల్యము నుండి మనము క్రోడీకరించుకోవాలి.
0: ఇసి తత్వకు భాగవత్ నే జరా ఔర్ కఠోరతా కే సాథ్ ప్రస్తుత్ కియా యథా చల్ చల్ కహకర్ కింకర్ పాశ ఖీంచతే శవ కో ఝట్పట్ బాహర్ రఖ దో కహతే పత్ని సుత్ సబ్ లోట్ లోట్ కర్ హై రోతే తబ్ క్యా హరి కా సుమిరన్ తు కర్ సక్తా తబ్ యది కోయి కహే कि कोई मत रो, मुझे जरा ईश्वर का स्मरण करना है, तो क्या रुक जाना संभव है? अतः इस बचपन और यौवन में ही भविष्य के लिए आवश्यक सुरक्षा के प्रबंध कर लेने चाहिए.
1: कोनी रिटायर्ड अयिन तर्वात एमैना भगवंत चिंतन चेस्तामो अनि चेप्पि ऊहिस्तारा? लेदु. रिटायर्ड काकमनपु ऑफिस पनुलतो तामु अलवटिंचिपोतुंटाडु, లేక మరే విధమైనటువంటి వ్యాపార రంగంలో తాను మునిగి ఉంటాడు. రిటైర్ అయిన తర్వాత ఏ క్లబ్బులు వెంటనో తిరిగి కార్డ్స్ ఆడుకోవటమో కాలంను వ్యర్థం గావించుకునేటువంటి వ్యర్థపు మాటల యందు నిరంతరం చేసుకోవటమో జరుగుతూ ఉంటుంది.
0: జానే దో, రిటైర్ హోనే కే బాద్ ఈశ్వర్ కా చింతన్ కర్నే కీ బాత్ విచారతే హై నహీ. రిటైర్ హోనే సే పహలే దఫ్తర్ కే కార్యో మే వ్యస్త రహతా హై अथवा किसी धंधे में व्यस्त रहता है. रिटायर होने के बाद क्लबों में ताश खेलने में और गपशप में समय बर्बाद करने में ही गुजर जाता है.
1: ये दो इल्लालु व्यापारस्तुडैनटुवंटि व्यक्तिनि प्रश्निंचिंदट, एमंडि ఒక్క దినమైనా కాని భగవంతుని చింతన చేసేటువంటి నేను వినలేదే చూడలేదే, ఈ వృద్ధాప్యంలోనైనా కూడాను కొంత భగవంతుని చింత చేయడానికి కాలమును వినియోగించుకోండి అన్నారట. ఆ వ్యాపారస్తుడు చెప్పాడట, ఏమిటి చావడానికి కూడా నాకు టైం చిక్కటం లేదు, అలాంటి పరిస్థితుల్లో నేను భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుందన్నాడట. ఐ హావ్ నో టైం ఈవెన్ టు డై అన్నాడు.
0: ఏక్ పత్నినే అప్నే వ్యాపారీ పతిసే కహా, అజీ ఆప్కో ఈశ్వర్ కా చింతన్ కర్తే కభీ నా దేఖా హై నా హీ సునా హై, కమ్ సే కమ్ ఇస్ బుఢాపే మే ईश्वर के चिंतन के लिए कुछ समय निकालिए. तब पति ने कहा, अरे मुझे तो मरने का भी वक्त नहीं है, फिर मैं ईश्वर का चिंतन कैसे कर पाऊंगा? आई हैव नो टाइम इवन टू डाई.
1: चावड़ाने कुन्नु टाइम लेदन कुन्ने टुटी मानवुन की चाव वदल पड़तुंदा, इन तनिष्टमा काल प्रवाहम यवरी कोसमो आगद, कनुका कालमुनु ఉన్నంతలోనే మనం సార్థకం గావించుకోవటానికి తగిన కృషి చేయాలి. మృత్యు అనేటువంటి శత్రువులు, రోగం అనేటువంటి యొక్క సైన్యంతో చేరి దేశం అనేటువంటి రాజ్యం పైన దండెత్తి వస్తున్నారు. అట్టి సమయంలో దిక్కు మొక్కు లేక నక్క కుక్కల వలె చావడానికి ప్రయత్నిస్తున్నారు మానవుడు.
0: మరణే కే లియే భీ వక్త్ నహీ హై, కహనే వాలే కో క్యా మృత్యు ఛోడేగీ, క్యా యహ్ ఉస్కీ మర్జీ హై. సమయ కా ప్రవాహ किसी के लिए नहीं रुकता है, अतः समय के रहते ही उसे सार्थक करने के प्रयत्न करने चाहिए. मृत्यु रूपी शत्रु रोग रूपी सेना के साथ मिलकर देह रूपी राज्य पर हमला करने के लिए आ रहे हैं. ऐसी स्थिति में बिना किसी सहारे के मानव कुत्तों की मौत मरने के लिए तैयार हो रहे हैं.
1: దైవత్వం యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి ఎట్టి సైన్యము కూడాను ఏమాత్రం కూడాను వీరిని ఛేదించలేదు. కనుకనే మనము ఈ యొక్క యవ్వనమునందే దైవానుగ్రహమును సంపాదించి తద్వారా మనమును ఆవరించేటువంటి యొక్క శత్రువులను మనపైన రాలేటువంటి యొక్క కష్టములను తగిన రీతిగా సాధించడానికి, వాటిని ఎదుర్కోవటానికి శక్తి సామర్థ్యములు మనం సంపాదించుకోవాలి.
0: జిన్ లోగోకు దైవానుగ్రహ ప్రాప్త హై ఉన్హే కిసీ భీ ప్రకార్ కీ సేనా కుచ్ నహీ కర్ సక్తీ హై. అతః ఇస్ యౌవన్ మే హీ దైవానుగ్రహ కో ప్రాప్త కర్ ఉస్కే మాధ్యమ్ సే హమ్ పర్ హమలా కర్నే వాలే శత్రువో ఔర్ ఆన్ పడ్నే వాలే కష్టో కా సహీ ఢంగ్ సే సామనా కర్నే కే లియే ఆవశ్యక్ శక్తి ఔర్ సామర్థ్య కో ప్రాప్త కర్నా చాహియే.
1: ముఖ్యముగా ఏనాటికైనా ఎప్పటికైనా మనకు ఒక దీర్ఘ ప్రయాణం అనేటువంటిది ఉన్నది అనేటువంటి దానిని మన హృదయంలో స్థిరం చేసుకోవాలి. రైలు ప్రయాణము లేక ట్రైన్ ప్రయాణము ఇంకేమిటి ప్లేన్ ప్రయాణము బస్సు ప్రయాణము ఏదో కొంతకాలం జరుగుతుంది. మన జీవితం అనేటువంటిది దీర్ఘ ప్రయాణము. ఈ ప్రయాణం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా జ్ఞప్తి అందించుకోవాలి. దీనిని మర్చిపోయే మానవుడు తాను ఈ ప్రయాణమునకు సిద్ధం కాక ప్రయాణములో జరిగేటువంటి యొక్క కష్టసుఖములకు తగినటువంటి యొక్క భద్రతను ఏర్పరచుకొనలేక కేవలము ఈ యొక్క భోగభాగ్యములు అందే కుమిలిపోతున్నాడు.
0: విశేషత హమే హృదయమే స్థిర్ కర్లేనా చాహియే కి కభీ నా కభీ హమారీ యాత్ర దీర్ఘ హోనే వాలీ హై. రేల్ యాత్ర అథవా హవాయి జహాజ్ సే యాత్ర అథవా బస్ యాత్ర కుచ్ హీ సమయ కే లియే హోగీ, పరంతు జీవన యాత్ర బహుత్ లంబీ హై. ఇసే ఏక్ యాత్ర కే రూప్ మే హీ స్మరణ మే రఖనా చాహియే. ఇసే భూల్ జానే వాలా మానవ్ యాత్రా కి తయారీ న కర్కే యాత్రా మే ఘటిత హోనే వాలే కష్ట ఔర్ సుఖో కే లియే ఆవశ్యక్ సురక్షా కే ప్రబంధ న కర్తే హువే మాత్ర భోగ్ ఔర్ సంపత్తి మే డూబ్ కర్ ఛట్పటాతా జా రహా హై.
1: మీకందరికి తెలుసును, రైల్వే ఒక పెట్టెలంతా ఉంటుంటాయి, గూడ్స్ పెట్టెల్. దీన్ని నిర్మించే సమయం లోపలనే దీనికి ఒక విధమైనటువంటి కాల నిర్ణయం చేస్తూ వస్తుంటారు. ఎక్కడికైనా కొన్ని స్టేషన్లు పంపించే సమయం లోపల దానిపైన రిటర్న్ అని ఒకటి రాసి కింద డేట్ వేసి పెట్టింటారు. అక్కడ ఉపయోగించుకున్న తర్వాత ఆ డేట్ సరిగా తిరిగి ఆ యొక్క పెట్టెను పంపించాలి.
0: తుమ్ సబ్ జాంతే హీ హో కి మాల్గాడీ కే డిబ్బే కేసే హోతే హై. ఇన్కే నిర్మాణ కే సమయ మే హీ ఇన్కీ ఉపయోగితా కా సమయ నిర్ధారిత కర్ దియా జాతా హై. ఇన్ డిబ్బో కో కహీ భేజతే సమయ ఇన్ పర్ రిటర్న్ లిఖ్ కర్ నీచే తిథి సూచిత్ కీ జాతీ హై. ఇన్కీ ఉపయోగితా కే సమాప్త హోతే హీ లిఖీ గయీ తిథి పర్ ఉసే లౌటానా పడతా హై.
1: ఈ దేహం అనేటువంటి పెట్టె పైన కూడా భగవంతుడు రిటైర్ అని రాశాడు, డేటు కూడా వేశాడు, కానీ ఆ డేటును వీరు గమనించటం లేదు. కానీ ఏ నిమిషంలో ఇది వెనుకపోతుందో, ఇలాంటి సత్యాన్ని మానవుడు ఏమాత్రం కూడా విచారించటం లేదు. కనుక మన జీవితము లోపల అన్ని విధములైనటువంటి యొక్క సుఖశాంతులు నిజంగా ఉండవాలనన్నా ఈ యవ్వనము నందే మన దైవానుగ్రహము తగినటువంటి కృషి జరపాలి.
0: ఇస్ దేహ రూపీ డిబ్బే పర్ భీ ఈశ్వర్ నే రిటర్న్ లిఖ రఖా హై, తిథి భీ లిఖ రఖీ హై, పరంతు తుమ్ ఉస్ పర్ ధ్యాన్ నహీ దే రహే హో. పతా నహీ కబ్ యహ్ లౌట్ జానే వాలా హై. ఇస్ సత్య పర్ మానవ్ చింతన్ నహీ కర్ రహా హై. యది జీవన్ మే సచ్చా సుఖ్ ఔర్ శాంతి హోనీ చాహియే తో ఇస్ యౌవన్ మే హీ హమే ఆవశ్యక్ ప్రయత్న కర్నే చాహియే.
1: ఈ మానవత్వములో ఈ బాల్యం అనేటువంటిది, యవనం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఈ విలువైనటువంటి యొక్క ఈ జీవితాన్ని మనం గుర్తించుకోలేక కేవలము ఒక మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబొగ్గులు కమ్ముకుంటున్నాం. వజ్ర వైడూర్య మరకత మాణిక్యకో వేదిక పుష్యరాగమంతో పొంచింపబడినటువంటి ఒక బంగారు గనిలో కిలుకను కలిపి అనగా నూగులు పిండి కలిపి దానిని వండుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. దీనిని కాల్చడానికి కేవలం గంధపు చెక్కలను ఉపయోగపెడుతున్నాం. పాత్ర చూస్తామా, చాలా విలువైనటువంటివి. కట్టెలు చూస్తామా, మహా విలువైనటువంటివి. కానీ పదార్థం చూస్తామా, అల్పమైనటువంటివి.
0: ఇస్ మానవ జీవన్ మే యహ్ బాల్యకాల్ ఔర్ యౌవన్ అత్యంత మూల్యవాన్ హై. హీరే కే సమాన్ మానవ జీవన్ కే మహత్వ ఔర్ మూల్య సే అనభిజ్ఞ రహతే హువే హమ్ ఇసే కోయలే కే టుకడో కే భావ్ బేచతే జా రహే హై. నవరత్న జటిత్ सोने के पात्र में तिल का आटा पकाने का प्रयत्न कर रहे हैं। इसे जलाने के लिए चंदन की लकड़ियों का उपयोग कर रहे हैं। पात्र मूल्यवान है, लकड़ियां और भी मूल्यवान हैं, परंतु व्यंजन बहुत घटिया है।
1: मन विलुवैन देहानी पवित्र भावा मन तुच्छम सुखाल अम्मक केवल विधम अल्पम विषय पात्र भुजिस्ना बंगार नागल दुनकोनी दाने जिलेड़ मोकल नल्ग मन अभविस्ना నీ హృదయ క్షేత్రం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము. క్షేత్రం కూడాను నాదే అన్నాడు గీతాచార్యుడు. క్షేత్రజ్ఞ చాభిమాన్వితి, క్షేత్రమే కాదు నేను, క్షేత్రజ్ఞుడి కూడాను, క్షేత్రజ్ఞుడే కాదు క్షేత్రం కూడాను నేనే.
0: అప్నే అత్యంత మూల్యవాన్ దేహ్ ఆర్ పవిత్ర భావనాఓ కో తుచ్ఛ సుఖో కే లియే బేచ్తే జా రహే హై, అల్ప వ్యంజనో కో ఇస్మే డాల్ కర్ ఖా రహే హై, సోనే కే హల్ సే జోత్ కర్ कटीले पौधे उगा रहे हैं। तुम्हारा हृदय क्षेत्र अत्यंत पवित्र है। गीताचार्य ने कहा कि क्षेत्र भी मेरा ही है, क्षेत्रम चापि माम विद्धि, क्षेत्र ही नहीं प्रत्युत क्षेत्रज्ञ भी मैं ही हूं, क्षेत्रज्ञ ही नहीं प्रत्युत क्षेत्र भी मैं ही हूं।
1: अनि आ रेंडिटिनि भगवंतुनि योक्क सत्तुलुगा भावించినటువంటి ఈ క్షేత్రములో సత్కుణములు అనేటువంటి యొక్క బంగారు నాగల్ని పెట్టి మనం అనేక విధముల సంస్కారం చేస్తున్నాము. చేసి కట్ట గణపతికి ఏమి పంటను పండించుకున్నాం? విషయభోగములు అనేటువంటి జిత్తేడి మొక్కలను పండించుకుంటున్నాం. నిజంగా ఈ క్షేత్రం యొక్క విలువ, ఈ యొక్క నాగల యొక్క విలువ గుర్తించినటువంటి వ్యక్తి ఈ విధంగా వీటిని దుర్వినియోగం చేసుకునలేడు. పవిత్ర గమ్యమును చేరేటువంటి మార్గములో దివ్యత్వాన్ని ప్రకాశించేటువంటి యొక్క తత్వములో దైవత్వాన్ని పొందేటువంటి ఒక లయములో దీనిని సార్థకం గావించుకోవాలి. అప్పుడే ఈ యొక్క మానవత్వం సార్థకత చెందడానికి లేక మానవత్వం దివ్యమైనటువంటిదని చెప్పడానికి ఒక అర్హత కలిగి ఉంటాము.
0: ఇన్ దోనో కో ఈశ్వర్ కి సంపత్తి మాన్ లే తో ఇస్మే సద్గుణో కే సోనే కే హల్ సే జోత్ కర్ దివ్య సంస్కారో కే బదలే విషయ భోగ రూపీ కటీలే పౌధే ఉగా రహే హై. యథార్థ మే इस क्षेत्र के महत्व और हल के महत्व को जानने वाला इनका कदापि दुरुपयोग नहीं कर सकता है। पवित्र गंतव्य तक पहुंचने के मार्ग में दिव्यता को उजागर करने वाले तत्व में दैवत्व को प्राप्त करने में इसे लय करना चाहिए। ऐसा करने पर ही हम जीवन को सार्थक अथवा दिव्यता पूर्ण कहने के योग्य हो सकेंगे।
1: జంతువు నాం నరజన్మ దుర్లభం అని భావిస్తున్నాము. ఏమి ఇందులో ఉండేటువంటి దుర్లభం? ఇందులో ఉండే విశేషం ఏమిటి? పశుపక్షి మృగాదులు ఏ విధమైనటువంటి సుఖ సంతోష భోగభాగ్యములు అనుభవించుతున్నావో అట్టినే ఈ యొక్క మానవత్వం కూడా అనుభవిస్తుండాలి. ఇంకా జంతువు నాం నరజన్మ దుర్లభం అనటంలో ఏమిది విశేషం? మిగిలినటువంటి జీవరాశుల కంటే ఈ మానవత్వము ఒక విశిష్టమైనటువంటి మార్గములో దీన్ని అనుభవించాలి.
0: నరజన్మకు దుర్లభమాన్ రహే హై, आखिर इसमें दुर्लभ क्या है? इसमें क्या विशेषता है? पशु पक्षी और मृग जिस प्रकार के सुख भोग आदि का अनुभव कर रहे हैं, ये मानव भी उसी प्रकार के अनुभव प्राप्त कर रहे हैं। अतः जंतूनाम नर जन्म दुर्लभम कहने में क्या विशेषता है? अन्य प्राणियों की अपेक्षा मानव को एक विशिष्ट मार्ग में इसका अनुभव प्राप्त करना चाहिए।
1: మానాభిమానములను విసర్జించి నిత్యానిత్య పరిశీలన సలపక ఆత్మానాత్మ వివేకతత్వం కోల్పోయి సౌద్యోగములకు దూరమై దృఢత్వమును కోల్పోవటం చేత మానవుడు ఇన్ని విధములైనటువంటి యొక్క అశాంతికి గురి అవుతున్నాడు. దృఢ నిశ్చయుడై వాక్ తపస్సును, మానసిక తపస్సును, శారీరక తపస్సును, దాని యొక్క గుణములను ప్రవర్తన రూపమైనటువంటి ప్రచారములు చేయడానికి యువకులు సంసిద్ధులు కావాలి.
0: మాన్ సమ్మాన్ కో త్యాగ కర్, నిత్య ఔర్ అనిత్య కా నిరీక్షణ న కర్, ఆత్మా ఔర్ అనాత్మా కే వివేక్ కో భులా కర్, బుద్ధి యోగ కో భూల్ కర్, దృఢతా సే హాథ్ ధో బైఠనే కే కారణ హీ మానవ ఇతనే ప్రకార్ కీ అశాంతి సే గుజర్ రహా హై. अतः युवाओं को दृढ़ निश्चयी होकर वाक तपस्या, मानसिक तपस्या और शारीरिक तपस्या से संबद्ध गुणों को आचरण में रखते हुए उनका प्रचार करने के लिए तैयार होना चाहिए।
1: सत्वगुणमुतो रजोगुणमुनु निंपाली, హృదయములు రజోతమో గుణమును నింపుకొని సాత్వికము చేత దానిని అభివృద్ధి పొందించాలంటే ఇది సాధ్యము కాదు. ఏమి ఏది బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. ఏమేమో నిండియున్న తలబుర్రది ఖాళీ అగున, తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగున, ఏమేమో నింపుకున్నటువంటి ఈ తలబుర్రను మొట్టమొదట మనం ఖాళీ చేయాలి. అప్పుడే మనం ఏ సుకృతమైనటువంటి భావం నింపాలని తలుచుకుంటామో ఆ సుకృతాన్ని మనం నింపడానికి సాధ్యమవుతుంది. కనుకనే మానవుడు అర్థము లేని ఏడుపులు ఏడుస్తున్నాడు, అర్థము లేని నడకలను నడుస్తున్నాడు, అర్థము లేని జీవితాన్ని గడుపుతున్నాడు.
0: రజోగుణ కు సత్వగుణ సే భర్ దేనా చాహియే. హృదయమే రజోగుణ ఔర్ తమోగుణ కో భర్ కర్ మాత్ర సత్వగుణ కే సహారే ఇసే ప్రాప్త్ కర్నా సంభవ్ నహీ హై. डाला जा सकता है कुछ भी खाली खोपड़ी में, खाली कैसे हो सकती सब कुछ भरी खोपड़ी? खाली किए बगैर इस भरी खोपड़ी को भरी जा सकती है कैसे अच्छी अच्छी बातों से? अनेक प्रकार के विषयों से भरे इस दिमाग को पहले खाली करना चाहिए, तभी जिन सुकृत विचारों से इसे भरना चाह रहे हैं उनसे इसे तभी भरा जा सकता है। मानव बेमतलब का रोना रो रहा है, बेमतलब के आचरण कर रहा है, बेमतलब का जीवन बिता रहा है।
1: పుట్టినప్పుడు ఏడ్చినాడు, చచ్చినప్పుడు ఏడ్చుతాడు, మధ్య నిన్న సుఖాలకు ఎందుకు ఏడ్చుతాడు, ధర్మజ్ఞాని కలుగుచున్న ఉద్ధరింపు ఏడ్చినాడా? కనుక ధర్మజ్ఞాన నిమిత్తమై మనలోపల జరుగుతున్నటువంటి యొక్క అశాంతికి మనం ఏడ్చాలి. ఈ ధర్మం ఏమిటి? దైవ చింతనే నిజమైన ధర్మం. దానిని చింత చేసుకుంటూ నీ నిత్య జీవితంలో నీ కర్తవ్య కర్మలు ఎన్ని అనుభవించినప్పటికీ దోషము లేదు.
0: జనంతే హి రోయా, మర్నే పర్ రోయేగా, బీచ్ బీచ్ మే రోతా హి రహతా హై. ధర్మ కి గ్లానీ హోనే పర్ ఉస్కే ఉద్ధార్ కే లియే క్యా కభీ రోయా? అతః धर्म की ग्लानी होने पर हमारे अंदर जो अशांति होती है उसके लिए हमें रोना चाहिए। यह धर्म क्या है? ईश्वर का चिंतन ही सच्चा धर्म है। ईश्वर का यह चिंतन करते हुए अपने दैनंदिन जीवन में अपने कर्तव्यों और कर्मों का आचरण करने में कोई दोष नहीं है।
1: ఇట్లనే భగవద్గీత సర్వసంగ పరిత్యాగై ఆలుబిడ్డలను వదిలిపెట్టి ఆస్తిపాస్తులు విసర్జించి నీవు వెళ్లమని బోధించటం లేదు. నీ ఆలుబిడ్డలు నువ్వు చూసుకో, నీ ఉద్యోగాలు నువ్వు చేసుకో, నీ కర్తవ్య కర్మలు నువ్వు ఆచరించు, కానీ లక్ష్యం మాత్రము దైవత్వం పాలించుకోవాలి. ఎన్ని చేసినప్పటికీ లక్ష్యాన్ని మాత్రం మార్చకూడదు.
0: అత భగవద్గీత పత్ని ఔర్ సంతాన్ तथा धन संपत्ति को त्याग कर जंगल में जाने का उपदेश नहीं देता है। अपनी पत्नी और संतान की देखभाल करो, अपनी नौकरी अथवा धंधा करते रहो, अपने कर्तव्यों कर्मों का आचरण करते रहो, परंतु लक्ष्य ईश्वर पर ही बनाए रखो। चाहे कुछ भी हो जाए परंतु लक्ष्य को बदलना नहीं चाहिए।
1: ఈ లక్ష్యాన్ని మనం విసర్జించిన మనం అవలక్షణ స్వరూపాన్ని పొందుతాం. లక్ష్యమే మన జీవితం యొక్క గమ్యం. దీనిని ఆధారం చేసుకుని మన సర్వకర్మల యందు కూడాను ఈ కాయమును ఇమిడ్చి కర్తవ్యములు ఆచరించుకోవచ్చు. మన మాట యందు ఎట్టి విధములైన యొక్క లోటును రాకుండా చూసుకోవాలి, సత్యమునే ఉచ్చరించాలి.
0: యది ఇస్ లక్ష్య కా త్యాగ్ కరేంగే తో హమ్ దుర్లక్షణ స్వరూప్ వాలే హో జాయేంగే. यह लक्ष्य ही हमारे जीवन का गंतव्य है। इसी को आधार बनाते हुए अपने शरीर को इसमें मग्न कर हम अपने समस्त कर्मों का निर्वाह कर सकते हैं। हमें अपने शब्दों में किसी प्रकार की कमी को आने नहीं देना चाहिए, सदा सच ही बोलते रहना चाहिए।
1: అయితే కొంతమంది పిల్లలకు ఈ సత్యము ఒక్కొక్క సమయంలో ఆపత్సత్యం అనేటువంటి దాన్ని కూడా మనం కొంత తబ్బింపు చేసుకోవచ్చును కదా, మార్చుకోవచ్చును కదా అని కూడా సందేహిస్తుంటారు. ఒక్కొక్క సమయంలో అసత్యం ఆడవలసి వస్తుంది. కానీ ఒక్కటి అసత్యం మాత్రం చెప్పక సత్యమును కూడా చెప్పకుండా ఉండేటువంటి యుక్తిని పొందుకు. కవరే సత్యం ద్వజాత్ ప్రియం ద్వజాత్ అప్రియం సత్యం అప్రియం అని, ద్వజాత్ సత్యం అప్రియం అని. ఈ సత్యం అనేటువంటిది అప్రియమైనటువంటి సత్యం కూడా చెప్పకూడదు. ప్రియం కదా అని మనము కొంతవరకు అసత్యాన్ని కూడా చెప్పకూడదు. ఇలాంటి సందిగ్ధ అవస్థ లోపల మనం సత్య అసత్యములను రెండింటిని కూడా తప్పించుకుని మెలిగేటువంటి యొక్క యుక్తిని కొంతవరకు నేర్చుకోవచ్చును. కానీ సత్యం చెప్తే ప్రమాదం కలుగుతుంది ఏమో అని అసత్యాన్ని మనము ఉపయోగించుకోరాదు.
0: పరంతు కఠినాయికి సమయ ఇస్ సత్యకు థోడా బదలా జా సక్తా హై నా. छात्रों का ऐसा संदेह है, कभी कभी झूठ बोलना पड़ता है, परंतु ऐसी स्थिति में भी झूठ नहीं बोलना चाहिए, सच भी न कहने की युक्ति को प्राप्त करना चाहिए. इसीलिए सत्यम ब्रूयात प्रियम ब्रूयात न ब्रूयात सत्यम अप्रियम कहा गया है, अर्थात अप्रिय सत्य भी नहीं कहना चाहिए. इतना ही नहीं, प्रिय मानकर असत्य भी नहीं कहना चाहिए. ऐसी संदिग्धता की स्थिति में सत्य और असत्य दोनों से बचने की युक्ति को अपनाना चाहिए. सत्य के कहने पर कोई खतरा हो सकता है, ऐसा मानकर कदापि असत्य नहीं कहना चाहिए.
1: कनुक मनमु कोन्नी कोन्नी समयमुलंदु मनमु चाला मेलकुगा नडुचुकोवाल्सि वस्तुंदि. ఈ మాటను పరులకు బాధించకుండా ఉండేటువంటి విషయాన్ని కూడా గుర్తించాలి. నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడి అన్నాడు. ఇతరులు నొప్పించకూడదని తాను నొప్పి పడకూడదు, తాను నొప్పి పడకూడదని ఇతరులు నొప్పించరాదు. ఇతరులను నొప్పించక తాను నొప్పి పడకుండేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: అత హమే బడీ సావధానీసే కామ్ లేనా చాహియే, యే భీ దేఖనా చాహియే कि दूसरों को इससे कोई कठिनाई न हो. इसीलिए कहा गया है कि दूसरों को दुख न पहुंचाते हुए स्वयं भी दुखी न होते हुए बच निकलने वाला ही धन्य है. दूसरों को दुखी नहीं करना है ऐसा मानकर स्वयं को दुखी नहीं करना चाहिए, स्वयं को दुखी नहीं करना है ऐसा मानकर दूसरों को भी दुखी नहीं करना चाहिए. तो दूसरों और स्वयं को भी दुखी न करने वाले सत्य को हमें पहचानना चाहिए.
1: ఒక చిన్న ఉదాహరణ, ఒక కథ. ఒక ఇల్లాలు ఈ విధంగా సమావేశంలో పాల్గొని పౌరాణికుడు చెప్పేటువంటి దీనిని చక్కగా వింటూ వచ్చింది. ఒకనాడు ఈ పౌరాణికుడు రామాయణము చెప్తూ పతియే సతి కనుక అట్టి పతిని ఆనంద పెట్టడమే సతి యొక్క లక్ష్యము, పతిని దైవంగా భావించాలి అని అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు. ఇది విన్నటువంటి యొక్క ఇల్లాలు ఇంటికి వెళ్ళింది. అతనికి అనేక విధములైన సేవలు చేయాలి అని కూడాను ఈ యొక్క పౌరాణికుడు చెప్పాడు.
0: ఉదాహరణ కే తౌర్ పర్ ఏక్ ఛోటీ సీ కహానీ. ఏక్ గృహిణీ ఏక్ పౌరాణిక్ కీ బాతే బడే ధ్యాన్ సే సున్తీ ఆయీ. ఉస్ పౌరాణిక్ నే रामायण की कथा बांचते हुए कहा कि पत्नी के लिए पति ही लक्ष्य है, अतः पति को संतुष्ट रखना पत्नी का कर्तव्य है, पति को दैव तुल्य मानना चाहिए. यह सब सुनकर गृहिणी घर लौट गई. पौराणिक ने यह भी कहा था कि पति की अनेक प्रकार से सेवा करनी चाहिए.
1: पति दैव मनी पौराणिक चिप्पाड़ कदानी ऑफिस नुंची भर्त वच्चेटप्पटिकी ఒక చెంబు నిండుకు నీళ్లు తీసుకుంది, ఆ బూడుసుల పైన పోసింది, కాళ్ళు కడిగింది, విసిరిగరతో విసిరింది, ఏమేమో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుండాలి. భర్తకి ఏమిటి ఏనాడు లేనటువంటి యొక్క ఈ యొక్క ఇది ఈనాడు ఎట్లా వచ్చింది, ఎందుకోసం వచ్చింది అనుకుని ఇది ఏదో కొంతవరకు చెడిపోయి ఉండొచ్చును అని లోపలికి తీసుకెళ్ళినాడు. ఆయన బూడుసులు విడిచడానికి కుర్చీ పైన కూర్చుంటే ఈమె కింద కూర్చుండి కాళ్ళు ఒత్తుతూ ఉంటుండాలి. బూడుసులు కూడా విడిపించడానికి అవకాశం ఇవ్వలేదు.
0: यह सब याद रखकर जैसे ही उसका पति दफ्तर से लौटा तो पत्नी ने उसके बूट्स पर लोटा भर पानी उड़ेल दिया. पति के चरण धोई, उसे पंखा झलने लगी, इस प्रकार पागलों की भांति सब कुछ करने लगी। पति ने सोचा, कभी ऐसा न करने वाली आज ऐसा क्यों कर रही है। पति ने यह विचारा कि शायद इसका दिमाग फिर गया है। ऐसा मानकर वह पत्नी को घर के भीतर ले गया। पति जब बूट्स उतारने के लिए कुर्सी पर बैठा तो वह नीचे बैठ गई और पति के पैर दबाने लगी, बूट्स उतारने का अवसर भी नहीं दिया।
1: किचन परिस्थिति गुर्ति ऑफिस रूम को डॉक्टर को फोन स्त्री पुराण पाप ये भर्त को डॉक्टर వచ్చాడు అన్ని విధాల టెస్ట్ చేశాడు నిద్రకింత మాత్రలు ఇచ్చి వెళ్ళాడు రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది ఏదో కొంచెం ఇస్టీరియా కింద ఉండాలి అని చెప్పాడు డాక్టర్ మరి భర్త భోంచేశాడు ఈవెన్ ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పాడు ఆయన ఆఫీస్కి వెళ్ళాడు
0: పత్నికి స్థితి దేఖకర్ పతినే డాక్టర్ కో ఫోన్ లగాయా పత్నికే పురాణ సున్నేకి జానేకి బాత్ పతికో మాలూమ్ నహీ థీ डॉक्टर आया और जांच करने के बाद नींद की गोलियां देकर चला गया। डॉक्टर ने कहा कि दो दिन विश्राम करना काफी है, कुछ कुछ हिस्टीरिया के लक्षण लग रहे हैं। पति ने भोजन किया और पत्नी को विश्राम करने के लिए कहकर दफ्तर को चला गया।
1: मरी रिंडो रोज आये ऑफिस को वेल्डिंग कच्छ में ये में तिरी पुराण वेल्डिंग को वेल्डिंग आनाड़ ये पौराणिकुड़ो ఎవరికి ఎవరు తల్లి ఎవరు బిడ్డలెవరు భార్య భర్త ఎవరు మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి తస్మా జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారు దైవమే ఒక్క సత్యం అని చెప్పారు
0: దూసరే దిన్ పతికే దఫ్తర్ జానేకే బాద్ పత్ని ఫిర్ పురాణ ప్రవచన్ సున్నే చలీ గయీ ఉస్ దిన్ పౌరాణిక్ నే ప్రవచన్ మే కహా किसका किससे क्या नाता, माता कौन, बच्चे कौन, पति कौन, पत्नी कौन, माता नास्ति, पिता नास्ति, नास्ति बंधु सहोदरः, भर्ता नास्ति, अर्थम नास्ति, तस्मात् जाग्रत जाग्रत। यह भी कहा कि ईश्वर एकमात्र सत्य है।
1: ఎట్ల ఉందో ఏమో అని పాపం ఆయన అరగంట ముందుగానే వచ్చాడు. పాపం తలుపు తట్టాడు, నేను వచ్చాను అని చెప్పని చెప్పాడు పాపం. ఆమె లోపల నుంచి మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి పతి నాస్తి అంటే ఈ విధంగా చెప్పేటప్పటికీ ఇతనికి చాలా ఓ పిచ్చి ముదిరిపోయిందని తలుపులు తీయించి ఆమెను తెప్పించి ఏమిటి ఇవంతా ఇట్లా జరుగుతుండాలంటే ఒక సైకాట్రిస్ట్ వచ్చేసాడు, వాడిని పిలిపించాడు. అని పిలిస్తే ఈమె యొక్క పరిస్థితి ఏమిటో, ఈ ముందు ఏమి చేస్తా ఉందో ఇవన్నీ గుర్తించడానికి ఆయన అనేక ప్రయత్నం చేశాడు. అతను అన్ని విచారించాడు. ఓహో, ఈ పురాణం వినటంలో వచ్చినటువంటి ఈ తాత్కాలిక వైరాగ్యమే ఇది అని భావించుకున్నాడు.
0: घर लौटते ही गृहिणी पूजा गृह में जा बैठी। उधर पत्नी की हालत से चिंतित पति आधा घंटा पहले ही दफ्तर से लौट आया। दरवाजे पर दस्तक देकर कहा, अरे मैं आया हूं। पत्नी अंदर से बोली, माता नास्ति पिता नास्ति नास्ति बंधु सहोदरः अर्थम नास्ति गृहम नास्ति पतिर नास्ति। ये बातें सुनकर पति ने दरवाजा तुड़वाया और पत्नी को एक मनोवैज्ञानिक के पास ले गया। मनोवैज्ञानिक ने इसकी हालत को जानने के लिए अनेक प्रयत्न किए, अच्छी तरह से जांच की, फिर उसने निर्णय किया कि यह सब तात्कालिक वैराग्य पुराण प्रवचन सुनने के कारण ही है।
1: सरे రెండు దినాలు ఈ పురాణం వినడానికి పోకూడదని చెప్పని ఆ వర్కర్స్ తో అంతా కూడా నియమించి ఈమెను బయట పోనివ్వకుండా కారులో అక్కడ తీసుకుని పోనివ్వకుండా డ్రైవర్ కూడా చెప్పి చాలా భద్రం చేశాడు. ఈ విధమైన కట్టుదిట్టము చేసేటప్పటికీ రెండు దినాలు పురాణములకు పోలేదు. ఈ తాత్కాలిక వైరాగ్యం అనే పొంగులు చల్లారినాయి. సాయంకాలం భర్త వచ్చేటప్పటికి అన్ని విధాల నార్మల్ లో ఉంటుండాలి పాపం.
0: దో దినో తక్ పత్నికో पुराण प्रवचन सुनने को जाने के लिए मना करते हुए पति ने नौकरों को हिदायत दी और ड्राइवर से भी पत्नी को बाहर न ले जाने को कहा। दो दिनों तक वह पुराण प्रवचन को नहीं गई। इस तात्कालिक वैराग्य का उफान ठंडा पड़ गया। संध्या के समय पति के लौटने तक वह नॉर्मल ही रही।
1: అన్ని విధాలా ఆయనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని ఆనందిస్తూ నిత్య జీవితం గడుపుతూ వచ్చాడు. ఒక వారం అయిన తర్వాత తిరిగి పురాణానికి వెళ్ళింది. ఆనాడు పురాణం లోపల ఈ భగవద్గీత చెప్పుతూ అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నాడు. ఈ యొక్క ప్రీతిగాను హితంగాను ఉంటుండాలా, ఉద్వేగంగా ఉండకూడదు, ఈ సత్యమే చాలా ప్రధానమైనటువంటి, సత్యమునే మీరు అనుసరించాలి అని ఆ పురాణికుడు చాలా బాగా గట్టిగా చెప్పాడు. అది వినింది ఇంటికి వచ్చింది.
0: इसके बाद कोई परेशानी नहीं रही। हर प्रकार से आनंदित रहते हुए वे दोनों सामान्य रूप में जीवन यापन करने लगे। एक हफ्ते के बाद वह फिर पुराण प्रवचन को गई। उस दिन पौराणिक ने भगवत गीता पर प्रवचन करते हुए अनुद्वेग करम वाक्यम सत्यम प्रिय हितम चयत कहा। सत्य को प्रिय एवं हितकारी होना चाहिए, उद्विग्न करने वाला नहीं होना चाहिए, यही सत्य प्रधान है। पौराणिक ने अच्छी तरह से जोर देकर कहा कि तुम्हें इसी सत्य का अनुसरण करना चाहिए। उसने ये बातें सुनी और घर लौट आई।
1: भक्त चेप्पाडु ईनाडु मा फ्रेंड मैरेज उंटुंदी आ मैरेज कोलन उद्री सिद्धं कामन्नाडु मन्ने अलंकारं चेसुकुंदि भक्तुतो पाटु पेंडि रिसेप्शन कि वेळ्ळिंदि अक्कड पेंडि जरुगुतू उंटुंदी अप्पुडु ई ब्राह्मणुडु मंगलसूत्रं तीसुकोनि అందరికీ పెద్దలకు ముట్టించేటువంటి అలవాటు ఈ యొక్క భారతదేశంలో ఆశీర్వాదాలు ఉంటుండాలని వారి అభిప్రాయం.
0: పతి నే కహా ఆజ్ మేరే మిత్ర కి షాదీ హై చలో చల్తే హై. వహ సజ్ ధజ్ కర్ తయార్ హుయీ ఔర్ పతి కే సాథ్ షాదీ మే గయీ. వహాన్ షాదీ హో రహీ థీ. పరంపరా కే అనుసార్ బ్రాహ్మణ మంగళ సూత్ర లేకర్ ఉసే సభీ బడోం కా స్పర్శ కరా రహా థా. सबके आशीर्वाद हों, यही इसका तात्पर्य था।
1: ब्राह्मण पौरोहित वीडियो पौरोहित पाप मुंदर कुर्चुटे चूचा एमंडी अम्मगार बागुन्नारा मुट्टंडी अन्ना अंदर क्षेमेना अड़गा दी मुट्टिस्तू पाप पौराणिक ब्राह्मणुड़ विधा अड़गेटपड़के अंदर बागने होने वार अगर गच्चिपोयिंदी अनिंदी ప్రక్కనున్నటువంటి ఆయన ఏమిటమ్మా మంగళసూత్రం ముట్టుతూ ఈ చావు మాటలంతా ఎందుకు చెప్పాలి అనుంది. ఈ మంగళసూత్రం కోసం నన్ను అబద్ధం చెప్పమంటావా? మా అత్తగారు చచ్చిపోయింది, ఇంకా చచ్చిపోయింది, చచ్చిపోయింది, చావు మాటలు మంగళసూత్రం ముట్టూ చెప్తూ వచ్చింది.
0: షాదీ కరానే వాళ్ళ బ్రాహ్మణ ఇన్కే ఘర్ కా భీ పురోహిత్ థా. యహ అగ్లీ పంక్తి మే బైఠీ థీ. బ్రాహ్మణ నే ఇసే దేఖా ఔర్ కహా, మాల్కిన్ కైసీ హై, आप भी स्पर्श करें. फिर ब्राह्मण ने पूछा, सभी कुशल मंगल तो है ना? मंगल सूत्र का स्पर्श कराते हुए ब्राह्मण के पूछने पर इसने कहा, हां जी, सब तो ठीक ही हैं, परंतु पिछले महीने ही हमारी सास मर गई. तो बगल में बैठी महिला बोली, क्यों जी, मंगल सूत्र को छूते हुए ऐसे मौत की बातें करती हो? क्या मंगल सूत्र के लिए मुझे झूठ बोलने को कह रही हैं? मेरी सास मर गई, मर गई, मर गई, कहती उन अशुभ बातों का उच्चारण करती हुई उसने मंगल सूत्र का स्पर्श किया.
1: अम्मा लेची, अम्मा इदि केवलमु समय संदर्भान्नि कूडा नु पुरस्कृतिंचुकोनि माटाडाली, ఈ విధంగా ఎట్లంటి ఎట్టకూడదు, పదాలు ఉపయోగపెట్టకూడదు అని కొంత బోధ చేసింది. అదే విధంగా కొంతమంది స్త్రీలు ఏనాడు ఏ విషయాన్ని చెప్పినారో ఆ విషయాన్ని ఆ రోజు చాలా గట్టిగా పట్టుకుని సాధిస్తుంటారు. ప్రతిదానికి సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మనము మాటలు ఉపయోగించుకోవాలి.
0: తబ్ ఏక్ బుద్ధిమాన్ లడ్కీ ఉఠకర్ బోలీ, మాతాజీ బోల్తే సమయ సందర్భ కు దేఖనా చాహియే, ఇస్ తరహ ముహ్ మే జో ఆయా वो सब नहीं बोलना चाहिए. इसी प्रकार कुछ स्त्रियां बहुत पहले कही गई बातों को सख्ती से लेकर व्यवहार करती हैं, परंतु हर विषय में समय और संदर्भ के अनुसार ही बातों का उपयोग करते रहना चाहिए।
1: सत्यम मन ओक नित्य स्थान पानी మార్గమని మనం విశ్వసించాలి, కానీ ప్రతి విషయంలో కూడా దీన్ని నిత్య చేయాలని ముండితనంగా మనం వాదించరాదు. అసత్యంతో దూషితం కానటువంటి నాలుక, హింసాదంతో దూషితం కానటువంటి దేహము, ఇంకా అపవిత్రమైన భావాలతో దూషితం కానటువంటి మనస్సు. కనుక ఇట్టి మనస్సు, అట్టి దేహము, ఇట్టి వాక్కు, వీటిని త్రిపుటి అని చెప్తూ వచ్చారు. ఈ త్రిపుటి యొక్క తత్వమే త్రిమూర్తి యొక్క తత్వంగా భావిస్తూ వచ్చారు. ఈ మూడింటిని మనం పవిత్రం గావించుకున్నప్పుడే దైవత్వం సాక్షాత్కారంగా కనిపిస్తుంది.
0: హమే మాన్నా చాహియే కి సత్య నిత్యతాకో స్థిర్ కర్నే కా మార్గ్ హై. ముజే ఐసా హీ కర్నా హై కహతే హువే హర్ విషయ మే జిద్ నహీ ఠాన్నీ చాహియే. అసత్య సే దూషిత్ న హుయీ జీభ్, హింసా సే దూషిత్ న హువా శరీర్ ఔర్ అపవిత్ర భావనాఓ సే దూషిత్ न हुआ मन. ऐसे वाक, शरीर और मन, इन्हीं को त्रिपुटी कहा गया है. इस त्रिपुटी के तत्व को ही त्रिमूर्ति तत्व माना गया है. इन तीनों को पवित्र रखने पर ही ईश्वर का साक्षात्कार प्राप्त होता है.
1: कनुक पिल्लल कूडनु सत्यं चेप्पमन्नाडु स्वामिनी అనవసరంగా అవసరం లేని విషయంలో కూడా మనం కల్పించుకొని ఈ విధంగా మనము ఈ సత్యాన్ని దుర్వినియోగం చేయకూడదు. మాటలు అదుపులో ఉంచుకోవాలి. ఒక్కొక్కరి ఒక్క వ్యక్తి పైన మనకు క్రోధమో లేక ద్వేషమో కలిగినప్పుడు వాడి పైన ఉండేటువంటివన్నీ చెప్పటము, ఇది నేను సత్యం చెప్తున్నాను అని వాడి జీవితానికి లేనిపోనికి ఇక్కడకు కలిగించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అద్వేష్ట సర్వభూతానాం దీన్ని కూడా కొంతవరకు ఉపయోగించుకోవాలి.
0: స్వామీనే సత్య కహనకో కహా హై ఐసా మాన్కర్ बच्चों को अनावश्यक विषयों में दखल देकर सत्य का दुरुपयोग नहीं करना चाहिए. शब्दों को वश में रखना चाहिए. कभी कभी किसी पर क्रोध या द्वेष के होने पर उससे संबंधित सारी बातें बता देना और यह कहना कि सच बोल रहा हूं, इस प्रकार उस व्यक्ति को परेशानी में डालना भी होता है. ऐसे संदर्भ में अद्वेष्टा सर्वभूतानाम का उपयोग करना चाहिए.
1: ప్రేమను మనం పెంచుకున్నప్పుడు ఈ ద్వేషము కాని ఈ అసూయ కాని రెండింటి యొక్క బాధలు మనకేమాత్రము ఉండవు. అలాంటి సమయంలో మన పలుకు కూడాను చాలా మధురంగా ఉంటాయి. అందుకోసమే చెప్పారు, సాత్విక గుణవంతుని యొక్క కోపము క్షణకాలంలో పోతుందట. ఇతను ఉత్తముడు అని గీత చెప్పింది. మధ్యముని యొక్క కోపము రెండు గడియల వరకు ఉంటాదట. అధముని యొక్క కోపం ఒక దినమంతా ఉంటుందట, 24 గంటలంతా ఉంటుంటారట. ప్రమోదముని యొక్క కోపం జీవితం అంతా ఉంటుందట.
0: జబ్ హమ్ ప్రేమ్ కో బఢాయెంగే తో ఇస్ ద్వేష్ ఔర్ జలన్ ఇన్ దోనో సే హోనే వాలే కష్ట నహీ హోంగే. ఐసీ స్థితి మే హమారీ వాణీ భీ అత్యంత మధుర్ హోగీ. ఇసీలియే కహా గయా హై కి సాత్విక్ గుణ వాలే కా క్రోధ్ क्षण भर में दूर हो जाता है. गीता ने इसे उत्तम व्यक्ति कहा है. मध्यम व्यक्ति का क्रोध दो घड़ी रहता है. अधम का क्रोध पूरे दिन रहता है और अधमाधम का क्रोध जीवन पर्यंत बना रहता है.
1: దీనిని గీతాచార్యులు మనకు యుక్తితో కూడా బోధించారు. ఉత్తముల యొక్క కోపము నీటి పైన వ్రాత వంటిది అన్నాడు. వ్రాస్తుంటే అది చెదిరిపోతుంటది, అప్పటికప్పటికే పోతుంటది. మధ్యముని యొక్క కోపము ఇసుకలోపం వ్రాత వంటిది అన్నాడు. ఇసుకలో రాస్తుంటే గాలి వస్తాను, అది కొట్టుకొని అది మూసిపోతుంటది, మరుగుపడిపోతుంది. అధముని యొక్క కోపము నల్లరాతిపై చెక్కబడినటువంటిదిగా ఉంటుందట. ఇది కొంతకాలమునకు అరిగి వర్షంతోనా ఎండతోనా అరిగి కొంతకాలమున పోతుంది, కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. అధమోదముని యొక్క కోపము ఇనుము పైన రాసినటువంటిదట. అది తిరిగి కరగబెట్టి దాని శుద్ధితో కొట్టేంత వరకు అది పోదు. అది కరగబెట్టాలంటే నిప్పులో వెయ్యాలి, అనగా సంస్కారము కావాలి. ఇది కేవలం గాఢమైన సంస్కారం జరిగినప్పుడే ఇది కోపం తగ్గించడానికి వీలవుతుంది.
0: గీతాచార్యనే इसे दूसरे ही ढंग से बताया है. उत्तम का क्रोध पानी पर लिखी गई लिपि के समान है जो लिखते समय ही गायब हो जाती है. मध्यम का क्रोध रेत पर लिखी गई लिपि के समान है. रेत पर लिखते समय यदि हवा बहे तो वह मिट जाती है, ढक जाती है. अधम का क्रोध काले पत्थर पर तराशी लिपि के समान है। यह कुछ वर्षों तक धूप में सूखकर, बारिश में भीगकर, घिस घिस कर अंततः मिट जाती है, और अधमाधम का क्रोध लोहे पर लिखी गई लिपि के समान है। इसे पिघलाकर हथौड़े से मारने तक नहीं मिटती है। इसे पिघलाना है तो आग में डालना पड़ता है, अर्थात संस्कार होने चाहिए। प्रगाढ़ संस्कार के होने पर ही क्रोध शांत होता है।
1: कनी इलांटिवी नित्य जीवन में संबंधित सामान्य मानवलु जीवित आचरिंचदगिनटुवंटि యొక్క ఉపమానములు భావములే మన భగవద్గీత నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. కనుక మనము అన్నింటినీ తీసుకొని మన ఆచరణలో పెట్టడం ఇది అసాధ్యం. కొన్ని కొన్ని మన నిత్య జీవితానికి, ఈ లౌకిక జీవితానికి అవసరమైన విషయాలను మనము జాగ్రత్తగా తీసుకొని దానిని ఆచరించడానికి, అనుభవించడానికి, ఆనందించడానికి తగినటువంటి అవకాశాన్ని మనం అందుకోవాలి.
0: ऐसे दैनंदिन जीवन से संबंधित और सामान्य मानवों के लिए आचरणीय उपमानों और भावनाओं को हमें भगवद गीता से लेना चाहिए। सबका अनुसरण करना भी असंभव है। दैनंदिन और इस लौकिक जीवन से संबंधित कुछ कुछ विषयों को लेकर बड़ी सावधानी से उनका आचरण करते हुए अनुभव प्राप्त करने और आनंदित होने के प्रयत्न करने चाहिए। उपसंहार। अपने अमृत तुल्य इस संभाषण में भगवान बाबा ने युवाओं के अंतस की गहराइयों में पड़ी सुकृत भावनाओं को जागृत किया है। स्वामी ने सबको सप्रेम समझाया कि जीवन में जानबूझकर गलत मार्ग को अपनाकर पश्चात्तप्त होने की अपेक्षा मानव होने के नाते अपनी बुद्धिमत्ता का उपयोग करते हुए जीवन को भोग लालसा से दूर रखते हुए ईश्वर के निरंतर चिंतन के माध्यम द्वारा सफलता के गंतव्य तक पहुंचना चाहिए। स्वामी ने सबको सचेत किया कि जीवन लीला कब समाप्त होगी यह अनिश्चित है, क्योंकि रेल के डिब्बे जैसे इस जीवन को कभी न कभी अपने प्रस्थान बिंदु पर ही पहुंचना है। भगवान बाबा का स्पष्ट संकेत है कि जीवन की इस यात्रा को सफल बनाने के लिए सबको अभ्यास एवं वैराग्य को पाथेय बनाना चाहिए। विशेषतः युवाओं को सत्य के मार्ग का अनुसरण करते समय अपनी विवेक शक्ति का उपयोग करना चाहिए। भगवद गीता ने जिन सरल सूत्रों का प्रतिपादन किया है उनके आचरण के द्वारा मानव को अपना जीवन चरितार्थ करना चाहिए। अस्तु।
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 15 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagawan Sri Satya Sai Baba.
4: Sai Ram, dear listeners, and welcome to our Musing series program, which currently features a narration of Valmiki Ramayana by Professor Venkatraman. Today's talk by Professor would be the 30th in the series, and as you might recall, he is into the Yuddha Kandam, which is the last of the 6 khandas of Valmiki Ramayana. Over now to Professor Venkatraman to continue from where he left off last time.
5: At the outset, I would like to offer my humble pranams at the lotus feet of our most beloved Bhagwan. Loving Sai Ram and greetings from Prashanti Nilayam. When I broke off last time, I was telling you about Rama's attempts to cross the ocean in order to invade Lanka. I told you about Rama waiting for the Lord of the Ocean, how the latter delayed his appearance, following which Rama became rather angry, etc. I also told you how eventually the Lord of the Seas did appear and suggested to Rama that the best way of crossing the ocean was to build a bridge, and that there was in fact a Vanara and Sugriva's army who could do it. Thereafter, the bridge was quickly built, and when it was completed, there was great exhilaration among the Vanaras. However, not wanting to waste time in celebrations, Rama ordered the army to cross over to Lanka immediately. That's where I stopped, and I shall now pick up from that point. Soon, Rama and his entire armed forces were on the other side, having at last actually entered enemy territory. Far away in the horizon could be seen the outlines of the city of Lanka, and as Rama stood gazing at it, he felt a tinge of sadness. Hidden somewhere there was his dear Sita, suffering both physically and mentally. How long would it be before that pain ended, he wondered. Turning to Lakshmana, Rama then briefly described the history, the grandeur and the wealth of Lanka. There were, however, more pressing matters. Quickly changing gear, therefore, Rama began to issue detailed instructions to the various regiments of the army regarding how they would proceed, from where they would launch their assaults, and how they would coordinate with each other. As mentioned earlier, having been included in Rama's party, Ravana's envoy, stroke spy Shuka, who had been apprehended earlier, came along with Rama. Now that the ocean had been crossed, Rama asked Shuka to be set free so that he could go back to Ravana and deliver the message he was supposed to. Trembling with fear, Shuka appeared before Ravana and said, "Lord, as commanded by you, I delivered your message to Sugriva. However, it appears that matters have moved far beyond the point of no return. The monkeys have built a bridge across the ocean, as a result of which Rama and his powerful army are now almost at our doorstep. Believe me, Rama is invincible. There is only one safe option open to us, to restore Sita back to Rama and avoid war. Otherwise, all of us have to perish in battle." This was hardly the kind of report that Ravana expected from Shuka. Roaring in fury that he would never give up Sita, Ravana, who wanted more intelligence concerning the enemy forces, then said to Shuka and Sarana, another of his ministers, "Something unprecedented and impossible has happened. A bridge has actually been built across the ocean, and crossing it, Rama and his forces have now entered our island. With the enemy so close, it's absolutely imperative that we have reliable information about the exact strength of his forces. We do not have a moment to lose. I want you to immediately enter the enemy's camp unseen, obtain an estimate of the size of the army, assess the general morale, gather all the information you can about the weapons Rama and Lakshmana have, and who the commander-in-chief of the army is. Leave immediately and return quickly with all the strategic information." Disguising themselves as best as they could, Shuka and Sarana approached Rama's camp. But unfortunately for them, they were easily spotted by Vibhishna, who promptly had them arrested. When Vibhishna brought the detainees before Rama, the latter gently asked who they were. Shuka and Sarana said, "Sire, we both have been sent by Ravana to obtain strategic information about your army, etc." Rama laughed and responded, "Have you collected all the information you were supposed to, or is there anything you still have to know? If so, go ahead and gather all the information you want. If need be, I shall ask Vibhishna to take you around." Sukha and Sarana hardly wanted to see anything. Instead, what they wanted was to be set free immediately. Recognizing that, Rama said, "Don't worry, you both shall soon return safely. But when you go back, I want you to give Ravana this message. Tell your king, you can defend as much as you want, but tomorrow we begin our onslaught on Lanka. And once the battle gets underway, it is only a matter of time before you taste total defeat and utter ruin." Touched by Rama's magnanimity, Sukha and Sarana hailed him with the words, "Victory is yours." They then rushed back to Ravana's court and gave a bonchi. Recognizing that, Rama said, "Don't worry, you both shall soon return safely. But when you go back, I want you to give Ravana this message.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Sai Ram, dear listeners, Bhagwan Baba once remarked, expansion of love is life, contraction of love is death. Only when we broaden our vision to see everything around us as manifestations of the same divine principle which we term as God, can we derive true happiness in life. In today's Divine Discourse, Baba elaborates on this point by stressing that we must always strive to expand our hearts in all our endeavors. Let us now listen to the excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on Ladies Day in Prashantinilayam on 19th November 2005.
2: ఈనాడు ఆడవారి దినమని ఆడవారి అధిక మంది చేరి ఎంతో ఆనందాన్ని అందించుతూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
3: దిస్ బీయింగ్ ద లేడీస్ డే వీ కుడ్ ఆల్వేస్ షేర్ ద జాయ్ అండ్ ద బ్లిస్ ఆఫ్ ద అకేషన్ టోటలీ అరేంజ్డ్ బై లేడీస్ దెమ్సెల్వ్స్.
2: ఇందులో ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
3: హియర్ ఇన్ దిస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్.
2: కేవలము ఉపాధిని బట్టి ఆడ మగ అని చెప్తూ వచ్చారు, కానీ అందరి ఎందు ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
3: ఇట్స్ ఓన్లీ బేసింగ్ ఆన్ ద వెస్చర్ వన్ హ్యాస్ పుట్ ఆన్ వీ డిస్టింగ్విష్ అండ్ డిఫరెన్షియేట్ మ్యాన్ అండ్ ఉమెన్. But basically, they are one and the same in spirit and the soul.
2: Sarvam kalividam brahma.
3: Everything is divine essentially.
2: Daivam kavalani andaru korutune untaru.
3: All aspire to attain divinity.
2: Aneka mandi rishudu తపస్సులు చేసి అనేక మంది యోగులు సన్యాసులు తపస్సు చేసి దైవాన్ని దర్శించగలరు.
3: మెనీ ఆఫ్ ది సేజెస్ సెయింట్స్ ఆస్పిరెంట్స్ సీకర్స్ దే హావ్ అండర్టేకెన్ పెనెన్స్ టు విజువలైజ్ గాడ్.
2: కానీ దైవం ఎక్కడున్నాడు?
3: హౌఎవర్ వేర్ ఇస్ గాడ్?
2: దైవం మనుష్య రూపేణ.
3: God is in human form.
2: ఈ అవతారంలో చూసినప్పటికీ భగవంతుడు మనుష్య రూపం ధరించినప్పుడు అందరి మనుషుల్ని రక్షిస్తూ వచ్చాడు.
3: In the time of any incarnation for that matter, God takes upon himself the human body to come to the rescue and protect the entire humanity by and large.
2: ప్రేమ స్వరూపులారా,
3: embodiments of love,
2: దైవమునకు ప్రత్యేకమైనటువంటి గుణములు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
3: God has no specific attributes nor the form either.
2: దైవము అనంత రూపుడు.
3: God has infinite forms.
2: ఒక ఫాము ఒక ఇది ఉన్నది చెప్పడానికి వీలు లేదు.
3: We cannot specify a lot a specific form to the divinity.
2: కానీ ఒకనొక సమయం నందు నారదుడు వచ్చి ప్రశ్నించినప్పుడు, మీరు భూలోకమునకు వచ్చి దర్శనమిచ్చి అందరినీ భాగ్యం చేయమని.
3: At one time Narada prayed to God, O God, come down on earth, move amongst us, give us the experience of your manifestation.
2: అప్పుడు నారాయణుడు చెప్పాడు, నాయన, బ్రహ్మశక్తి ఉండినప్పటికీ ఆ యొక్క బ్రహ్మశక్తి ఏమాత్రము పనిచేయదు, దీనికి నెగిటివ్ కూడా ఉండాలి. దైవం పాజిటివ్గా ఉన్నాడు, కొంత దీనికి నెగిటివ్ కూడా చేరినప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే వెళ్తూ జరుగుతుంది.
3: Narayana replied this way, the Brahma Shakti, the supreme divine power, is positive, but unless it is in combination with the negative, God amidst us in a human form cannot operate and be functional.
2: Kanuka jeevulanu abhivruddhi parichinappude daivam kudanu varlo cheri andariki aanandanni andistadu.
3: Therefore God in human form will help for the emancipation and the welfare of the entire humanity.
2: Anduvalna naadudu rishulu andari kudanu daivaniki arpitamaipoyi నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినటువంటి ఒక పవర్ఫుల్ తో దైవం దిగి వస్తారు.
3: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ఆఫ్ నారద ద సీకర్స్ అండ్ ఎస్పరెంట్స్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్.
2: కనుక దైవము బ్రహ్మస్వరూపమే కాదు, మానవ స్వరూపం కూడా.
3: గాడ్ ఈజ్ నాట్ మియర్లీ ద డివైన్ పవర్ మేనిఫెస్ట్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
2: ఎవరు ఎందు చేరినప్పటికీ అందరి ఎందు కూడా ఆ బ్రహ్మం ఉన్నాడు, అది అంతర్ముఖముగా ఉంటాడు.
3: ద సేమ్ డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ హూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ వన్ టర్న్స్ ఇన్ వర్డ్.
2: ఈశ్వర సర్వభూతానాం సర్వభూతములు ఎందు కూడా ఈశ్వరత్వమే ఉంటుండాలి.
3: ఇట్ ఈస్ ద సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ బీయింగ్స్.
2: కానీ భర్త అని భావించినప్పుడు అతను భర్తగా కనిపిస్తాడు.
3: బట్ ఇఫ్ యూ కాల్ హిమ్ ద మాస్టర్ హీ విల్ అపియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మాస్టర్.
2: కుమారుడు అన్నప్పుడు అతను కుమారుడుగా కనిపిస్తాడు.
3: ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ ద సన్ యూ విల్ ఫైండ్ హిమ్ సో.
2: డాటర్ అన్నప్పుడు డాటర్గానే కనిపిస్తాడు.
3: ఇఫ్ యూ ఫీల్ దట్ హీస్ ద డాటర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ హిమ్ దట్ వే.
2: ఈనాడు మా ఇంటిలో ఒక గ్రాండ్ సన్ పుట్టాడు అంటారు.
3: We say today we have a grandson born.
2: Our grandson kudanu brahmame.
3: Grandson is also divine.
2: Yedi puttinappatikini janminchinappatikini anta brahma andulo leenamai untadu.
3: Whatever that is created, whosoever that is born, you find the innate immanent divinity.
2: Kanukane daivamu okkadigane raadu jeevunto paatu daivamu daivamto paatu jeevudu kudanu ekamai untaru.
3: Therefore God doesn't come down on earth all alone. You find the God moving in the company of the beings in whom also you find the divine.
2: దైవమునకు ఒక్క స్వరూపం అనేటువంటిది లేదు.
3: There is no special single form to the divine.
2: రూపనామములు ఉన్నటువంటిది తగు జీవులకే కాని దేవునికి లేదు.
3: The name and the form are limited to the human beings only and not to God.
2: ఎవరి ఎందుకు చూసినప్పటికీ దైవమే. మీరందరూ చూస్తున్నారంటే మీరందరూ దైవస్వరూపులే. దైవస్వరూపులు ఎప్పటి దైవాన్ని చూస్తున్నారు.
3: యూ సీయింగ్ యూ థింక్ దట్ యు ఆర్ ఆల్ లుకింగ్ ఎట్ గాడ్ యు ఆర్ సీయింగ్ హిమ్ బట్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఆల్సో డివైన్ బీయింగ్ డివైన్ యు లుక్ ఎట్ ద డివినిటీ.
2: ఈ పక్షులు ఉన్నాయి చిన్న చిన్న పక్షులు. ఈ పక్షులు ఎందుకు కూడా దైవం ఉన్నాడు.
3: You find small parrots over here, you find God in them.
2: దైవం లేనటువంటి స్థానము దైవం కానటువంటి రూపము ఎక్కడ కూడా మనకు కనిపించలేదు.
3: There is no place, there is no form in this entire universe without God.
2: కానీ మన యొక్క కోరికలు ఆ విధమైనటువంటిగా ఉండటం చేత భగవంతుడు ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
3: God takes upon himself that form in response to our prayer. And assumption.
2: మా పిల్లవాడిని గొప్పగా చదివించాలి, పరిదేశంలో పంపాలి, పర విద్యను నేర్చుకోవాలి అని అనేకంగా ఆశపడుతుంటారు తల్లిదండ్రులు.
3: యూజువల్లీ పేరెంట్స్ డిజైర్ టు హ్యావ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ టు సెండ్ దమ్ అబ్రాడ్ అండ్ సెటిల్ దెమ్.
2: ఎవరి నుండి వచ్చినప్పటికీ ఆ మాటలన్నీ కూడా భగవంతుని మాటలే.
3: వాట్ ఎవర్ దే సే హూమ్ సో యువర్ మే స్పెల్ అవుట్ That's all God's words only.
2: Shadda Brahmamai, Characharamai, Jyotirmai, Vaumai, Nityanandamai, Paratparamai, Mayamai, Seemai. Any abhidhulutunai Bhagavantarukku.
3: God has all kinds of titles. That is the origin of the sound. That is the origin of mobility, of the light, the eternal bliss and the movement.
2: కనుక ఎవరు మాట్లాడినప్పటికీ దైవము మాట్లాడుతున్నాడు అని అనుకోవాలి.
3: వీ షుడ్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫీలింగ్ హూసోఎవర్ మే స్పీక్ ఇస్ గాడ్ హూ ఇస్ స్పీకింగ్.
2: ఎవరేది చెప్పినా కూడా దూషణ తిరస్కారం అన్నీ కూడా మానవుని కాదు, మానవుని యొక్క నోటి నుండి వస్తున్నాయి.
3: వాట్ ఎవర్ మే బి సెడ్, ప్రైజ్ ఆర్ బ్లేమ్, దే ఆర్ జస్ట్ అటర్డ్, దే ఆర్ ఓన్లీ సెడ్ బై మ్యాన్.
2: ఎవరైనా మనం తిట్టారంటే అది కూడా దైవమే నన్ను తిట్టాడు అనుకుంటే మనకి ఏమాత్రము మనశ్చరణం కాదు.
3: ఇఫ్ యూ థింక్ దట్ ద వన్ హూ అక్యూజ్ యూ, హూ క్రిటిసైజెస్ యూ ఇస్ ఓన్లీ గాడ్, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇల్ ఫీలింగ్స్ టువర్డ్స్ హిమ్.
2: దైవం ఈ రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా దూషించాడు.
3: గాడ్ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్ అండ్ క్రిటిసైజ్డ్ మీ షుడ్ బి యువర్ ఫీలింగ్.
2: కనుక పోయినను కొట్టినను తిట్టినను కూడా అంతా దైవమే.
3: It may be praise or a blame, whatever may be, it's all from God only.
2: కానీ ఏది జరిగినప్పటికీ దైవమే జరిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం దృఢం చేసుకోవాలి హృదయంలో.
3: There may be number of happenings in our life sojourn, but we should consider that all these happenings are in accordance to the will of God.
2: ఎదుటి వ్యక్తిని వ్యక్తిగా మనం చూడకూడదు.
3: We should not consider any person as an individual.
2: ఎవరు మనం ఎదుటి వచ్చి మాట్లాడినప్పటికీ దైవమే ఈ రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు అనేటువంటి విశ్వాసము దృఢంగా పెట్టుకోవాలి.
3: We should have strong faith. Whosoever you come across, with whosoever you converse, is God himself.
2: అట్లు కాకుండా ఇతని పరాయవాడు అతని పరాయవాడు అని అనుకుంటే మనకు కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా కూడా బయలుదేరుతాయి, దుర్గుణం అంతా బయలుదేరుతాయి.
3: But if you identify every person just as a human being and try to converse, you will have all ill feelings and traits like anger, jealousy, temper and so on.
2: ఈ టెంపర్, జెలసి, ఈగో ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి?
3: What is the reason behind the temper, jealousy and ego?
2: ఈ బయట దేశం వారంతా లేక బయట వ్యక్తులందరూ కూడా వేరు వేరు వారు అనేటువంటి భావం రావటం చేతనే ఈ విధంగా కోపములు వస్తున్నాయి.
3: బికాజ్ యూ కన్సిడర్ దట్ ఆల్ ద పీపుల్ దట్ యూ కమ్ అక్రాస్ ఆర్ డిఫరెంట్, దే ఆర్ సెపరేట్, యూ హ్యావ్ సచ్ ఫీలింగ్స్ లైక్ టెంపర్, జెలసీ అండ్ ఈగో.
2: కనుక మనం ఎవరు మాట్లాడినప్పటికీ ఎవరు ఏమన్నప్పటికీ అంత దైవం యొక్క శబ్దమే.
3: ఎనీవన్ మే టాక్ టు యూ, ఎనీవన్ మే కన్వర్స్ విత్ యూ, ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ వాట్ హెవర్ మే బి ఇట్స్ ఓన్లీ గాడ్స్ వర్డ్.
2: కనుక ఆ విధమైనటువంటి ఏకత్వము భిన్నత్వము లేకుండా ఏకత్వాన్ని పెంచుకున్నప్పుడే మానవుడు ధన్యుడవుతాడు.
3: మ్యాన్ విల్ బి రిడీమ్డ్ ఇఫ్ ఓన్లీ హీ అండర్స్టాండ్స్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
2: ఎవరి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ మాకు ఏదైనా బోధించండి అని చెప్పేటప్పటికీ నాయన నిన్ను నీవు తెలుసుకో చాలు అని చెప్తారు.
3: If you meet any noble soul, elderly person, and request him to give you a teaching, they will tell you, know thyself, know yourself first.
2: వచ్చిన వారందరినీ నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి అని ఈ విధంగా ప్రశ్నిస్తుంటారు.
3: We go on putting questions like this, who are you, where do you come from?
2: Who are you, who is he, ఇతను అడుగుతారు గాని, who am I, అనేటువంటి ఎవరు ప్రశ్నించుకోరు.
3: We put questions like this, who are you? Who is she? But we don't put a question to ourselves, who am I?
2: అది ప్రశ్నించుకున్నటువంటి వారికి సరైనటువంటి అర్థం వస్తుంది.
3: If I put to myself this question, who am I? I'll get the correct answer.
2: అట్టిది భగవంతుడు బోధించినటువంటి యొక్క బోధనలు.
3: That is the teaching of God.
2: ఈ దేహమును తానే ఇచ్చాడు. ఈ దేహంతో పలికించేది తానే, నడిపించేది తానే, నవ్వించేది తానే, ఏడ్పించేది తానే.
3: This body is the gift of God. He is the doer. He is the speaker. Everything happens as per His will.
2: కనుకా ఇంతా దైవం యొక్క సంకల్పమేనని మనం భావించాలి.
3: We should always feel that everything happens as per His command and will.
2: ఒకానొక సమయం లోపల ఈశ్వరమ్మ నా దగ్గరికి వచ్చి, స్వామి నాకు కోరిక ఉంది అన్నది.
3: At one time, Ishwaramma approached Bhagavan and said, Swami, I have a small desire.
2: కానీ ఈ సమయంలో ఈశ్వరం యొక్క గుణములు కూడా మనం చెప్పాలి.
3: దిస్ అకేషన్ టు నో ది గ్రేట్ నోబుల్ క్వాలిటీస్ ఆఫ్ మదర్ ఈశ్వరమ్మ.
2: సంతోషంగా ఉండేటువంటిది.
3: హి వాస్ ఆల్వేస్ హ్యాపీ, షీ వాస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
2: నవ్వుతూ ఉండేటువంటిది.
3: హి ఆల్వేస్ హ్యాడ్ స్మైలింగ్ ఫేస్.
2: ఆమె హృదయం అంతా కూడా ప్రేమతో ఉండేటువంటిది.
3: హర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
2: అందువల్ల స్వామి, ఈ చిన్న పల్లె లోపల జ్వరం వచ్చిందా దగ్గు వచ్చిందా అని ఎవరు పరిగణించే వారు ఉండరు.
3: ఇన్ దిస్ స్మాల్ హ్యామ్లెట్ విలేజ్ నోబడి వుడ్ బి బాదర్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్.
2: అక్కడికి పోయినా కూడా సరైన మందు ఇవ్వరు.
3: అండ్ ఈవెన్ ఇఫ్ దే గో టు హెల్త్ సెంటర్ దే వోంట్ హ్యావ్ ప్రాపర్ మెడిసిన్.
2: అందువల్ల నాకు ఒక చిన్న హాస్పిటల్ పెట్టండి పాపం ఈ గ్రామంలో స్వామి అని చెప్పేటువంటి.
3: ఈ ప్రేర్ టు భగవాన్, స్వామి ప్లీజ్ కన్స్ట్రక్ట్ ఎ స్మాల్ హాస్పిటల్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది విలేజర్స్.
2: ఇప్పుడు కాదమ్మా, దానికి సమయం వస్తుంది.
3: భగవాన్ సెడ్ నాట్ నౌ, దేర్ ఇస్ టైమ్ ఫర్ ఇట్.
2: దేనికైనా కూడా ఒక కాలకర్మ కర్తవ్యాలు కలిసినప్పుడే అక్కడ ఒక స్వరూపం పొందుతుంది.
3: ఎనీథింగ్ విల్ కమ్ టు రియాలిటీ బేసింగ్ ఆన్ ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రైట్ మోమెంట్.
2: నీకు చూపుతాను, కట్టి చూపిస్తాను.
3: భగవాన్ సెడ్ ఐ విల్ కన్స్ట్రక్ట్ అండ్ లెట్ యు నో.
2: మరి రెండవ దినం ఏం చేసింది? మరి వచ్చేసేసింది.
3: ఆన్ ద ఫాలోయింగ్ డే షీ కేమ్ అగైన్.
2: స్వామి, మీరు కూడా నడిచి నడిచి బుక్ పట్టడానికి వెళుతున్నారు.
3: స్వామి, యూఆర్ వాకింగ్ ఆల్ అలాంగ్ లాంగ్ డిస్టెన్స్ టు ద బుక్కపట్టణం విలేజ్.
2: చాలా మంది బీది పిల్లలంతా కూడాను ఏదో కొన్ని పుస్తకాలు మెడకు వేసుకుని వాళ్ళు కూడా పట్టణాలంతా తిరుగుతున్నారు.
3: We also find children carrying heavy load of books going all around to the vicinity to study.
2: Kanuka ee pillalandaru kuda paradeshaliki pokunda lek paravuriki pokunda ide gramamlo undetatte oka chinna school kattinchandi.
3: In order to help the children of this village so that they don't have to go to the neighboring villages, such that they could have education here, Swami, I request you to construct a small school.
2: Avutundi ఊరుకోండు, అవుతుంది. ఈ విషయంలో నిరంతరము చింత చేయకూడదు.
3: భగవాన్ సెడ్ ఇట్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ ఎనీమోర్.
2: మరి కొన్ని దినములు అయిన తర్వాత వచ్చి, స్వామి నీరు కావాలంటే ఆ చిత్రావతి నీరు వచ్చినప్పుడే మాకు నీరు దొరుకుతుంది, కానీ లేకపోతే త్రాగడానికి కూడా నీరు లేదు కాబట్టి ఏదైనా ఒక బావి తవ్వించండి.
3: నెక్స్ట్ డే షీ అగైన్ కేమ్ అండ్ సెడ్ స్వామి, in order to have drinking water we have to walk all along to Chitravati river. When there is water available there, or else we are denied of even drinking water, please have a small well here for the benefit of the locals.
2: Chinna chinna pillalandaru kudanu bindalu teesukoni duttalu teesukoni Chitravati velli teesukoni vastunte naaku chaala edipu vastundi swami anindi.
3: Swami, watching the seeing young children going to Chitravati river with all small containers to fetch pot full of water, I really cry.
2: Akkadi kuda nu chelvi thuvithe gaani neer raavu.
3: Unless they go in, they cannot collect water.
2: Aa Chitravati nadi jeevanadi kaadu.
3: And Chitravati river is not full always, all throughout the year.
2: Eppudu varsham vaste vastundi, lekapothe ledhu.
3: The Chitravati river will be full of water during rainy season.
2: Kanuka idi rainy season pai aadharapadi untuntadi.
3: Therefore, the sustenance is based on the rainy season only.
2: Manavuniki neeru nirantaramu undali.
3: Man requires water continuously.
2: Deham anta kuda neere.
3: The whole body is full of water.
2: Aa water lekapothe deham kuda endipothundi.
3: When there is no water, even the whole body gets dried up.
2: Kanuka neeru kavali ga swami, edaina oka baavi tovinchandi.
3: Swami, we need drinking water. Please arrange a well here.
2: అని ఈ విధంగా కోరికలంతా కోరుతూ వచ్చింది.
3: హీ హాస్ బిన్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ భగవాన్ టైమ్ అండ్ అగైన్.
2: చూడు, నీ కోరిక చాలా చిన్నది కానీ దీన్ని పెద్దదిగా చేస్తాను అన్నాను.
3: భగవాన్ సెడ్, యువర్ డిజైర్ ఈజ్ సో స్మాల్, ఐ విల్ ఆంప్లిఫై ఇట్, ఐ విల్ మ్యాగ్నిఫై ఇట్, ఇన్ ఫ్యూచర్ యూ విల్ నో.
2: ఆమె పోయే ముందుగానే,
3: బిఫోర్ షీ లెఫ్ట్ ద బాడీ,
2: చెప్పినాను ఆమెకు, ఇదిగో నీ కోరినవన్నీ నేను తెప్పిస్తాను.
3: Bhagavan said, whatever you desired will be fulfilled.
2: Kanuka neevem chinta pettukoku.
3: Do not worry any longer.
2: Gramam varandariki kudanu chadulu cheppistanu.
3: I will see that all the villagers will have proper education.
2: వారందరికీ ఆరోగ్యాన్ని అందిస్తాను.
3: ఐ విల్ ఆల్సో సీ దే విల్ హ్యావ్ ది గుడ్ హెల్త్.
2: కనుక మీరు ఏమీ యోచన చేయకండి.
3: దేర్ఫోర్ డోంట్ వరీ
2: అని ఆమె ఉండినట్టుగానే పుట్టపర్తిలో ఒక స్కూల్ కట్టించారు.
3: యాజ్ ద ప్రామిస్ గివెన్ భగవాన్ కన్స్ట్రక్టెడ్ ఏ స్కూల్ హియర్ ఇన్ పుట్టపర్తి.
2: పుట్టపర్తి కట్టిన తర్వాత అయ్యో పాప కొంతమంది మాత్రమే పోతున్నారే అందరూ పోవటం లేదే అనింది.
3: She said, only few children attend the school. All are not attending.
2: తర్వాత నేను ఇక్కడ కాలేజీ కట్టించాను.
3: లేటర్ స్వామి కన్స్ట్రక్టెడ్ కాలేజ్.
2: స్వామి ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది.
3: అండ్ మదర్ ఈశ్వరమ్మ సెడ్ స్వామి ఐఎమ్ వెరీ హ్యాపీ.
2: ఆ కాలేజీ యూనివర్సిటీ అయిపోయింది.
3: సత్యసాయి కాలేజ్ హ్యాస్ బికమ్ సత్యసాయి యూనివర్సిటీ లేటర్.
2: ఆసుపత్రికి చిన్నది ఒక రూమ్ కట్టించండి అని
3: స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏ సింగిల్ రూమ్.
2: ముందు నేను ఇక్కడ కొండపైన ఒక చిన్న హాస్పిటల్ కట్టించాను.
3: ఆన్ ద మౌంటైన్ ఓవర్ దేర్ స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ హాస్పిటల్.
2: ఒక డాక్టరు ఇద్దరు నర్సులు.
3: అండ్ ద హాస్పిటల్ హ్యాస్ ద సర్వీసెస్ ఆఫ్ వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
2: కానీ దానిలో మంచి ఇక్కడే ఉన్నటువంటి భక్తులు సీతారామయ్య.
3: బట్ దేర్ వన్ డివోటీ డాక్టర్ సీతారామయ్య.
2: ఈస్ట్ గోదావరి.
3: డాక్టర్ సీతారామయ్య హెయిల్స్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి.
2: అతను ఇక్కడ రామని చెప్పాను.
3: స్వామి వాంటెడ్ హిమ్ టు గో ఓవర్ హియర్.
2: ఆయన భక్తుడు.
3: హీఈస్ ఎన్ ఆర్డన్ డివోటీ.
2: ఆయన ఇక్కడికే వచ్చాడు.
3: డాక్టర్ సీతారామయ్య కేమ్ డౌన్ అండ్ సెటిల్ హియర్.
2: ఒక నర్సు ఒక డాక్టర్ తో నేను కాలం గడుపుతూ వచ్చాను.
3: ద హాస్పిటల్ was totally managed by one doctor and two nurses.
2: కట్టగలపటికి ఆమె కోరిన దాన్ని కట్టి అధికంగా చేశారు.
3: అండ్ ద వర్క్ ఇస్ మచ్ మోర్ దాన్ వాట్ షీ ఎక్స్పెక్టెడ్ అండ్ వాంట్.
2: అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టారు.
3: ద సేమ్ సింపుల్ స్మాల్ హాస్పిటల్ దెన్ కుడ్ బికమ్ శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టుడే.
2: అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా పెద్దగా చేసి ఆమె సంతృప్తి ఇచ్చాను.
3: స్మాల్ థింగ్స్ కుడ్ బికమ్ జైజెంటిక్ స్టూపెండ్.
2: ఒక డాక్టర్ తో నేను కాలం గడుపుతూ వచ్చాను.
3: ద హాస్పిటల్ వాస్ టోటల్లీ మేనేజ్డ్ బై వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
2: కట్టగలపటికి ఆమె కోరిన దాన్ని కట్టి

0: ఆమెకు సంతృష్టిచ్చారు.
1: స్మాల్ థింగ్స్ వుడ్ బికమ్ జైజెంటిక్ స్టూపెండస్ సర్వీస్ సెంటర్స్.
0: తర్వాత నేను ఒక దిన చిత్రావతి పోయేటప్పటికీ ఆడవారందరూ కూడా చెలువలు చేసుకుని చల్లుకొని చాలా కొద్దిగా నీరు తెచ్చుకుంటున్నారు.
1: వన్ డే భగవాన్ నోటీస్డ్ మెనీ ఆఫ్ ది విమెన్ వెరీ క్లోజ్ టు చిత్రావతి రివర్ కలెక్టింగ్ వాటర్ దేర్ ఫెచింగ్ ఆల్ అలాంగ్ ఇన్ స్మాల్ కంటైనర్స్.
0: అది నేనే చూశాను.
1: భగవాన్ హింసెల్ఫ్ నోటీస్డ్ పర్సనలీ.
0: తర్వాత ఆమె కూడా నన్ను ప్రార్థించింది.
1: యాడింగ్ టు దిస్ మదర్ ఈశ్వరమ్మ ఆల్సో ప్రేడ్ టు హిమ్.
0: స్వామి నీటికి ఏదైనా అనుకూలం చేయండి అని.
1: షీ ప్రేడ్ స్వామి కైండ్లీ అరేంజ్ ఫర్ వాటర్ ఫెసిలిటీ.
0: అప్పుడు నేను 400 మైళ్ళ నుంచి నీరు తెప్పించాను.
1: భగవాన్ అరేంజ్ ఫర్ ద వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫార్ ఫ్రమ్ 400 మైల్స్ టు దిస్ ప్లేస్.
0: దాని పేరు కూడా ఇక్కడ చిత్రావతి.
1: And that name is also Chitravati.
0: ఆ చిత్రావతిలోనే పైపులు వేయించి అక్కడి నుంచి పైపులు తెప్పించి పైపులు అంతా కూడా మన ఈ పుట్టపతి గ్రామానికి అంతా వేయించారు.
1: భగవాన్ లేడ్ పైప్స్ ఆల్ ఓవర్ సో దట్ ద వాటర్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఆల్ ది డిస్టెన్స్.
0: కనుక ఆమె కోరినవన్నీ ఇచ్చారు.
1: భగవాన్ ఫుల్ఫిల్డ్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ మదర్ ఈశ్వరమ్మ.
0: ఆమె యొక్క స్వార్థం కోసం కాదు.
1: మదర్ ఈశ్వరమ్మ హ్యాస్ నాట్ ప్రేడ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ హర్సెల్ఫ్.
0: ఉపకారం చేసే నిమిత్తమై ఆమె ఇన్ని ప్రార్థనలు చేసింది.
1: ఆల్ హర్ డిజైర్స్ ఆల్ హర్ ప్రేయర్స్ ఆర్ ఫర్ ది బెనిఫిట్ ఫర్ ఎవ్రీబడి.
0: దానిని చూసుకుని అందరు కూడా బయలుదేరారు. ఇంకా
1: బేసింగ్ ఆన్ దిస్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ క్లోజ్ టు స్వామి.
0: ఏ కించిత్ కోరిక కోరినప్పటికీ దానిని అఖండమైనటువంటి ఒక కోరికగా రూపొందింపజేస్తాడు స్వామి.
1: It has been the firm feeling of everybody. We may come to Bhagavan with a small desire, but Swami fulfills it, magnifies in the biggest way ever.
0: Chinna puri gurusu undatvanti okka dalini pedda college ga chesanu.
1: A small room later shaped into a very big college.
0: Chinna baavi ga undatvanti dalini nadiga pishtinchanu.
1: A small well could be modified into an ever flowing incessant river.
0: తర్వాత ఈ కరెంట్.
1: దెన్ కమ్స్ కరెంట్.
0: అది వచ్చేటప్పటికి చాలా కష్టమైపోయింది.
1: వి హ్యాడ్ డిఫికల్ట్ టైమ్స్ టు హ్యావ్ పవర్ సప్లై హియర్.
0: అక్కడ ఎక్కడ రాజకీయ వారు ఉంటారో వారికి మాత్రమే హెల్ప్ చేస్తూ వచ్చారు.
1: ఓన్లీ పాలిటీషియన్స్ కుడ్ బి బెనిఫిటెడ్.
0: ఆ పాలిటిక్స్ వచ్చిన తర్వాతనే ఏ గ్రామం అనుకూలం కూడా చేయలేదు.
1: ఎవర్ సిన్స్ పాలిటిక్స్ స్టెప్డ్ ఇన్ నో విలేజ్ వాజ్ టోటల్లీ బెనిఫిటెడ్.
0: కనుక వారిని ఏమాత్రం కట్టుకోకూడదని నేను ప్రత్యేకంగా ఒక కరెంటును తెప్పించాను.
1: స్వామి వాజ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ పాలిటీషియన్స్ అండ్ హి అరేంజ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ.
0: పుట్టపర్తి మంచి తెల్లని దీపములంతా ఎక్కడ చూసినా ఉన్నాయి అని అనుకుంటూ వచ్చారు అందరూ.
1: పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ దిస్ చేంజ్. పుట్టపర్తి ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్స్. పుట్టపర్తి ఈజ్ హైలీ ఇల్యూమినేటెడ్ నౌ.
0: ఇట్టి జలశీలు పెరుగుతూ వచ్చినాయి.
1: అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ వెంట్ ఆన్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: కానీ వారికి కూడా జలసీ ఉండకూడదని అన్ని గ్రామాలకు నేను సప్లై చేయించాను.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద నైబరింగ్ విలేజెస్ షుడ్ నాట్ ఫీల్ జెలస్ ఆఫ్ పుట్టపర్తి, స్వామి అరేంజ్ ఫర్ వాటర్ సప్లై అండ్ పవర్ సప్లై టు ఎవ్రీబడి.
0: వారి ఈ దుర్గుణం ఏమాత్రము ఉండకూడదు అని నేను దాన్ని తప్పించాను.
1: ద విలేజెస్ అరౌండ్ should not have these bad qualities like jealousy and envy.
0: Kanuka pratidani kuda nenu naaku ishtamayi chesadu kaadu itharulu ishtamulu purichukoni nenu danni sampurthi chestu vachanu.
1: Bhagavan did all these things not that he wanted. Bhagavan did all this in response to the fervent prayers and the needs of the whole community in and around and
0: puttaparthi. Chudandi inta pedda hall lopala inta mandi kucchunnarante evaru chesindi.
1: You must have noticed one thing. You see very big gigantic hall here, very spacious. Who can imagine this hall? This hall is not for Bhagavan.
0: Andaki paropakara punyaya papaya parapetam. Paropakaram anetvanti chaala andariki mukhyamainatvanti.
1: We should help others.
0: Help ever, hurt never.
1: Help ever.

0: హర్ట్ నెవర్.
1: అందరికీ మనం హెల్ప్ చేసుకుంటూ పోవాలి.
0: వీ షుడ్ గో ఆన్ హెల్పింగ్ ఎవ్రీబడి.
1: కానీ నీ హెల్ప్ కోసం నీవు చూడకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ గో బై యువర్ ఓన్ సెల్ఫిష్నెస్ టు రిసీవ్ హెల్ప్.
1: సెల్ఫిష్ అనేటువంటిది వచ్చేసే సెల్ఫిష్. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: If you are selfish, understand, fish is better than selfish. We should never be selfish.
1: Kaani
0: we should be selfless.
1: Ninaadu anta selfish, selfish, selfish. Chechu chuse kodu selfish.
0: But today, in every area, we find selfishness.
1: Ee rajakeeyalu ekkadi nunchi vachayo kaani avanta oka durgudumuga roopondi prapancham anta praakutu vachindi.
0: The politics, what kind of effect they have, you will find it. There is perversion. There is total change in the life pattern.
1: Kanuka ee politics lekapothe andaru sukhistaru.
0: When there are no politics, all will prosper, all will grow.
1: Chinna chinna varantha kuda no bayil deerutunnaru ippudu.
0: And we find youngsters also getting involved in politics.
1: Bijil kottu varu kuda no politics lo digutunnadu.
0: And in a person who maintains his livelihood or by selling the cigarettes, he is also a politician now.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరికి పాలిటిక్స్ అంటే ఏమిటి దాని అర్థాన్ని గుర్తించుకొని వర్తించాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ దెన్ బిహేవ్ అకార్డింగ్లీ.
1: అది ఎవరికి గుర్తించడం లేదు.
0: నో వన్ ఈజ్ అండర్స్టాండింగ్.
1: ఇప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు.
0: నౌ యూ సే ఐఎమ్ ద ఫైనాన్స్ మినిస్టర్.
1: ఫైనాన్స్ అంటే ఏమిటి?
0: వాట్ ఈజ్ ఫైనాన్స్?
1: అది కూడా వారికి అర్థం తెలియదు.
0: ది ఫైనాన్స్ మినిస్టర్ డస్ నాట్ నో వాట్ ఫైనాన్స్ ఈజ్.
1: ఎవరికి కావాల్సిందో నా దగ్గరికి రావాలి అనేటువంటి అహంకారంతో మెలుగుతుంటారు.
0: దే విల్ హ్యావ్ ఎ ఫీలింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ షుడ్ అప్రోచ్ మీ.
1: కనుక ఏమీ తెలియనటువంటి మూర్ఖులు కూడాను పాలిటిక్స్ లో దిగుతున్నారు.
0: పీపుల్ హూ హ్యావ్ నో ఐడియా ఆఫ్ ఎనీథింగ్ దే ఆర్ ఆల్సో బికమింగ్ పాలిటీషియన్స్ టుడే.
1: ఇతరులు ఉపకారం చేసేటువంటి దానికి కూడాను దానికి అపకారంగా చేస్తున్నారు.
0: ఈవెన్ వెన్ యూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ టు అదర్స్.
1: మీరెవరు పాలిటిక్స్ లో చేరకండి.
0: దేర్ ఫోర్ నన్ ఆఫ్ యూ షుడ్ ఎవర్ జాయిన్ పాలిటిక్స్.
1: నీ సొసైటీ పైన నీ ఆధారపడి ఉండు.
0: యూ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: నీ సెల్ఫే సెల్ఫే.
0: యువర్ సెల్ఫ్ ఇస్ ద రియల్ సెల్ఫ్.
1: దానిపైన ఆధారపడండి.
0: రిలై ఆన్ యువర్ సెల్ఫ్.
1: ఇంటింటికి తిరిగి ఏదో ఓటు కోసం వెళ్ళిపోతుంటుంటే ఇదంతా మీరు ఎంత కూడా పేదైపోతున్నారు.
0: ఇఫ్ యూ గో ఆన్ మూవింగ్ డోర్ టు డోర్ సొలిసిటింగ్ ఓట్స్, వెల్ లైఫ్ విల్ బి ఇన్ వెయిన్.
1: దైవం పైన ఆధారపడండి.
0: డిపెండ్ ఆన్ గాడ్.
1: దైవం పైన ఆధారపడినప్పుడు అందరి మనుషులు తానే తిప్పుతాడు.
0: వెన్ వన్స్ యూ డిపెండ్ ఆన్ గాడ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
1: కనుక గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: కనుక గాడ్ పైన ఆధారపడి ఉండాలి.
0: దేర్ ఫోర్ డిపెండ్ ఆన్ గాడ్.
1: అప్పుడే మీరు జయాన్ని పొందుతారు.
0: దెన్ ఓన్లీ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ విక్టోరియస్.
1: నీ యొక్క దీని పేరు కూడా నీవు ఆశించకూడదు.
0: Don't think that you can manage yourself.
1: Niku nivu self dini pai pochinappudu help cheyaledu.
0: And in fact, if you are selfish, you cannot help anybody.
1: Kanuka meerantha kuda 10 mandiki upakaram cheyalani bhavam meelo raavali.
0: Therefore, you should have a strong feeling that you should be helpful to good people, many people around.
1: Kanuka meeku manchi gunam raavali.
0: You need good virtues.
1: Chagamainatvanti work cheyali.
0: You should take that work which is full of sacrifice.
1: అందు కోసమే కర్మణ్యేవ అధికారస్య మా పరేశ్వరాచార్యాని గీత కూడా చెప్పింది.
0: It is for that reason Gita declared that you have got through every right on action but not on the result.
1: మీరు యాక్షన్ చేయాలి.
0: Act in the right way.
1: కనుక మీరు ఏది కావాల్సిందో మీరు స్వయంగా పోయి ప్రయత్నం చేయండి.
0: Whatever that is to be achieved, participate, involve yourself.
1: ఇంకొకరి పైన ఆధారపడకండి.
0: Don't depend upon the third person.
1: కనుక మీ దీనిపై మీరు ఆధారపడి మీ యొక్క జీవితాన్ని మీ యొక్క కుటుంబాలను చక్కగా జీవించండి.
0: దేర్ఫోర్ బీ సెల్ఫ్ రిలయంట్, బీ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ మెయింటైన్ యువర్ ఓన్ ఫ్యామిలీస్.
1: నేను వారిని వీరిని వర్ణించడం కోసం నేను చెప్పలేదు.
0: భగవాన్ డస్ నాట్ స్పెసిఫికలీ మెన్షన్ ఎనీబడి.
1: కనుక మీకు మీరు అభివృద్ధి కాండి.
0: భగవాన్ వాంట్స్ ఎవ్రీబడి టు గ్రో అండ్ ప్రాస్పర్.
1: నీ కుటుంబం అభివృద్ధి కావాలంటే, నీ కుటుంబం మంచి విద్యార్థి కావాలంటే మీరంతా కూడా దైవాన్ని ఆశించాలి.
0: ఇఫ్ యూ వాంట్ యువర్ ఫ్యామిలీ టు డెవలప్ టు గ్రో అండ్ ప్రాస్పర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అన్ని కూడా ఎక్కడ చూసేకుండా గాడ్ ఏ ఉన్నాడు.
0: యూ విల్ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ గో.
1: చుక్కలన్నీ బ్రహ్మ.
0: అండ్ స్టార్స్ ఆర్ డివైన్.
1: చూడంగా అది బ్రహ్మ.
0: If you see, it is divine.
1: సూర్యుడు బ్రహ్మనే.
0: సన్ ఇస్ బ్రహ్మ.
1: Kutta is Brahma.
0: You find God on mountain.
1: Gunta is Brahma.
0: And you also in the deep valley.
1: Kutta is ante guntuku tovite kada gutta avutundi.
0: You cannot find the mound on one side unless there is a pit by its side.
1: Kani ee matti anta gutta ga maaripothundi.
0: All that the soil that you collected sand would come to a mound or by its side.
1: Aa sand teri guntalo poyandi adi guntanta kuda meet avutundi.
0: You can fill it up the same pit with the same sand by its side.
1: కాని గుంతకు గుట్టకు ఏది భేదము?
0: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద పిట్ అండ్ ద మౌంటైన్ హియర్?
1: మట్టి భేదం.
0: ఇట్ ఈస్ దిస్ సాయిల్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిఫరెన్స్.
1: మరి మీ హృదయాన్నంతా కూడా దయంతో నింపుకుంటే అదే ఒక పెద్ద గుట్టగా అనిపిస్తుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్ ఇట్ విల్ బి మౌంటైనస్ ఇన్ ఇట్స్ స్టేచర్.
1: కానీ హార్ట్ను పెద్దగా చేసుకున్నారంటే ఏమిటంటే హార్ట్ను ఎండాజ్ చేసుకున్నాడని కాదు.
0: When it is said you have to widen, expand your heart, it does not mean expansion or enlargement of heart.
1: కలవది జబ్బుగా బయలుదేరుతుంది.
0: The enlargement of heart is the disease.
1: హార్ట్ అంటే ఈ గుండె కాదు.
0: The heart does not mean the physical heart.
1: మన హృదయము.
0: It is హృదయ.
1: అందుకోసమే భగవంతుని హృదయవాసి అని అనిపించారు.
0: That's why we say God is indweller in the heart, full of compassion.
1: అందరి యందు ఉంటున్నది.
0: And this Hridaya, the spiritual heart is present in everybody.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడా ఉన్నటువంటి దాన్ని మనం హృదయం పెద్దది చేసుకోవాలి.
0: Therefore, that which is present in everyone, we should experience.
1: హృదయం పెద్దదిగా ఉంటుంటే మనలో పెద్ద భావాలే వస్తుంటాయి.
0: When once we have broadened our mind, you will have broad ideas.
1: మనం చిన్న హార్ట్ గా ఉంటుంటే,
0: if we are so narrow,
1: చిల్లర బుద్ధులే వస్తుంటాయి మనకు.
0: We will have cheap qualities.
1: కనుక మనం చీప్ క్వాలిటీ కాదు.
0: We are not so cheap as we
1: దైవం మనుష్య రూపేణ.
0: God is in human form.
1: కనుక మనం మంచి బలవంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి మానవుడుగా కావాలి.
0: Therefore we should shape ourselves as ideal human beings with broad vision and large hearts.
1: కనుక నేను భజన చేయించేది గాని ఉపన్యాసాలు ఇచ్చేది గాని మీ హృదయాలంతా పెరగాలని.
0: Bhagavan wants us to participate in singing the glory of God, bhajan, so that we will have expansion of love.
1: Tellavari nagara sankirtanaku poyinappudu aa nagara sankirtanalo hrudayam anta kuda chaala uppongutundi.
0: In the early hours of the morning, when devotees start singing the glory of God, nagara sankirtana, you will be filled with bubbling joy.
1: Sankirtana.
0: It is sankirtana.
1: Uruke kirtana maatram kaadu.
0: Not merely singing.
1: విశాలమైనటువంటి భావంతో కీర్తన చేయాలి.
0: యు సింగ్ విత్ ఆల్ ద మెలడీ అండ్ బ్రాడ్ విజన్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: నీవు ఒకడే అనుభవించుకోకుండా దీన్ని 10 మందికి పంచాలి.
0: యు ఆర్ నాట్ ఓన్లీ హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్, యు మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అందరికీ ఈ యొక్క నామాన్ని వారు పంచితే అది ఎంతో చాలా ఉప్పొంగిపోతుంది.
0: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, మేక్ ఎవ్రీబడి ఇన్ ద విసినిటీ లిసన్ టు దట్ సాంగ్, దే విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
1: నేను ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది చూసినా అంత హృదయం పెరగాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సింగ్, వాట్ ఎవర్ వీ సే, వీ షుడ్ సీ దట్ దే విల్ బి బ్రాడ్ మైండెడ్.
1: అప్పుడే మీరు గొప్ప హ్యూమన్ అని పిలిచవచ్చు.
0: దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ యూ బిఫిట్ ద టైటిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అప్పుడే మీరు మానవత్వాన్ని సార్థకం చేసుకున్నట్టు అవుతారు.
0: దెన్ ఓన్లీ విల్ బి ఫుల్ఫిల్లింగ్ అవర్ లైవ్స్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుక మీరు హృదయాన్ని అభివృద్ధిగా పెంచుకొని పెద్ద మనసుగా చేసుకుని ఆ పెద్ద మనసును ప్రజలకు అందరికీ పంచాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ వైడెన్ అవర్ హార్ట్స్, వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్స్ అండ్ షేర్ ఎవ్రీథింగ్ విత్ ఎవ్రీబడి.
1: కానీ ఇప్పుడు సెల్ఫ్ తన హృదయాన్ని తాను బాగా చేసుకోకుండా తన హృదయంలో ఎట్టి దోషంలో ఉండినప్పటికీ మర్చిపోయి తన మాత్రమే పెద్దగా ఉండాలి.
0: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీ ఫైండ్ సెల్ఫిష్ ట్రెండ్ ఎవ్రీవేర్. వన్ కాన్సన్ట్రేషన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్మెంట్, నెగ్లెక్టింగ్ ఎవ్రీబడి.
1: నా కుటుంబం పెద్దగా ఉండాలి.
0: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి ఐడియల్ అండ్ గ్రో.
1: నా కుటుంబమే క్షేమంగా ఉండాలి.
0: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
1: నా ఫ్యామిలీ ఒకటి మాత్రమే మంచి వెల్తీగా ఉండాలి.
0: మై ఫ్యామిలీ అలోన్ షుడ్ బి లైట్ అండ్ షుడ్ బి ఆన్ ద టాప్.
1: ఇది చాలా చెడ్డది.
0: అండ్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫీలింగ్.
1: నీ వలే ఇతరులు కూడా ప్రజలు అదే కోరుతుంటారు కదా.
0: యు షుడ్ అండర్స్టాండ్ దట్ అదర్స్ ఆల్సో విల్ హ్యావ్ సిమిలర్ డిజైర్.
1: కనుక నీకున్నటువంటి బ్రహ్మనే వారికి కూడా ఉంటుంది.
0: దట్ ఫర్ ద లవ్ దట్ యు హ్యావ్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక లవ్ ఈజ్ కామన్. లవ్ ఈజ్ వన్.
0: లవ్ ఈజ్ వన్.
1: లివ్ ఇన్ వన్.
0: లివ్ ఇన్ వన్.
1: అతి ఇదే నిజమైనటువంటి యొక్క ప్రేమ.
0: దట్ ఈస్ ద ట్రూ లవ్, ద సీక్రెట్ లవ్.
1: ప్రేమ అంటే నా బిడ్డలు, నా యొక్క భర్త, నా యొక్క భార్య, నా యొక్క బంధువులు అందరూ మాత్రమే క్షేమంగా ఉండాలని ఆ నేరో మైండ్ రాకూడదు మనకు.
0: లవ్ ఈజ్ నెవర్ నేరో మైండెడ్. లవ్ ఈజ్ నెవర్ లిమిటెడ్ టు వన్స్ ఓన్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ రిలేషన్స్.
1: కనుక అందరూ ఒకటిగానే ఉండాలి.
0: దట్ ఆల్ షుడ్ బి వన్.
1: అయితే అందరూ ఒకటిగా ఉండాలంటే ఎట్లా ఉండాలి?
0: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు బి యునైటెడ్?
1: అందరి ఎందు కూడాను నా యొక్క దేవుడే ఉన్నాడు.
0: భగవాన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి, ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: అతను లేకుండా మీరు ఉండడానికి వీల్లేదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ హిమ్
1: అని సర్వత్రా భగవత్ చింతన గావించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ ద డివినిటీ.
1: నాకు బాధ కలిగితే నేను ఎంత బాధపడతాను, ఇతరులు కూడా బాధ పెడితే అంత బాధపడతారు అనేటువంటి యొక్క భావము ఈక్వల్ గా ఉండాలి.
0: జస్ట్ యాజ్ ఐ ఫీల్ సో సాడ్ వెన్ ఐఎమ్ హర్ట్, ఐ షుడ్ అండర్స్టాండ్ ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ హర్ట్, ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ సాడ్.
1: దీని అన్నిటికీ ప్రేమ ఒక్కటే ప్రధానమైన.
0: టు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ ద లవ్ ఇస్ ద బేసిక్ థింగ్.
1: కనుక అందరూ ప్రేమను పెంచుకోండి.
0: ఆల్ ఆఫ్ యూ గ్రో లవ్, డెవలప్.
1: ఆ ప్రేమ ఏది మాత్రమే కాదు.
0: లవ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు యూ.
1: కానీ అది సెల్ఫిష్ గా ఉండకూడదు.
0: దిస్ లవ్ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: బ్రాడ్ మైండ్ గా ఉండాలి.
0: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
1: కనుక నాకు వచ్చిన బాధలు ఎవరికి కలగకూడదు.
0: నో వన్ షుడ్ సఫర్ లైక్ మీ. No one should not have difficulties like me. That should be our feeling.
1: Tamale itharulantaru baada padakoddu.
0: Others should not feel so sad as I am feeling right now.
1: Andaru santoshanga undali. Andaru abhirudhi kavali.
0: All should be happy. All should come up in life. Should be our feeling.
1: Kanuka idi avalante premanu pechukunnappudu ee vidhamainatuvanti ek narrow mind raadu.
0: Therefore when once we develop faster love, we will never be narrow minded.
1: Kanuka ప్రేమ ముదిత మనసే కహో.

Nini dani ba, nini dani ba, nini ma ni da ma ra ba ma ba ma ga.

Thank you.